మంచి లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఒక పుత్రుడు మేలట. దేనికంటే మంచి లక్షణాలు లేనటువంటి 100 పుత్రుల కంటే. చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా అతడు అంధకారాన్ని తొలగిస్తాడు. ఎలాంటి అంధకారాన్ని? బహుసంఖ్యలో ఉన్నప్పటికీ నక్షత్రాలు పారద్రోల లేనటువంటి అంధకారాన్ని చంద్రుడు ఒక్కడే పారద్రోలుతాడు. అదేవిధంగా శుభలక్షణాలు లేనటువంటి 100 పుత్రులను కలిగి ఉండే కంటే, అంటే వందలాది పుత్రులను కలిగి ఉండే కంటే శుభలక్షణాలు కలిగినటువంటి ఒక పుత్రుడు మేలు అని చెప్పుకుంటున్నారు భాష్యం. చాణక్య నీతిలో 3వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏదైతే చెప్పాడో అదే ఉపదేశాన్ని ఈ శ్లోకం కూడా ప్రతిబింబిస్తుంది అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారి గురించినటువంటి ట్రాన్సెండెంటల్ డైరీ, అందులో 2వ సంపుటం 69వ పుటలో నమోదు చేయబడినట్టుగా, ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఇష్టమైనటువంటి శ్లోకాల్లో ఒకటి అనమాట. శ్రీల ప్రభుపాదుల వారికి ఇష్టమైన శ్లోకాల్లో ఇది ఒకటి. మరి శ్రీల ప్రభుపాదులు వారు ఇంకా చెప్పేవారు ఏమంటారంటే, వీ షుడ్ బి క్వాలిటీ డివోటీ, నాట్ క్వాంటిటీ డివోటీ అంటారు.

0: అంటే మనం నాణ్యత కలిగిన భక్తుడిగా ఉండాలి కానీ పోగు చేసుకునేటువంటి భక్తుల్లో ఉండకూడదని చెప్పారు.
1: క్వాంటిటీ డివోటీ.
0: శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం గురించి హైదరాబాద్లో 1975 ఏప్రిల్ 12వ తేదీన మాట్లాడారు. కొంతమంది అతిథులతో జరిగినటువంటి సంభాషణలో ఆయన ఈ శ్లోకం యొక్క మరొక రీతి, అంటే మరొక రకంగా ఉన్నటువంటి ఇదే శ్లోకాన్ని ఉదహరించారనమాట. కానీ ఇదే అర్థంతో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నేను చెప్పబోయే ఏమంటున్నారు చూడండి. కాబట్టి మేము ఈ తత్వాన్ని ఆ విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బహుశా మేము చాలా కొద్ది మంది ఉన్నాం, కానీ ఒక చంద్రుడు ఉంటే అది సరిపోతుంది. మెరుస్తూ ఉండేటువంటి లక్షలాది నక్షత్రాల వల్ల ఏమిటి ఉపయోగం? కాబట్టి అదే మా ప్రచారం. ఒక వ్యక్తి కృష్ణ చైతన్య తత్వం ఏమిటో అర్థం చేసుకోగలిగితే అప్పుడు నా ప్రచారం విజయవంతమైనట్టే అంతే. మాకు వెలుగు లేనటువంటి లక్షలాది నక్షత్రాలతో అవసరం లేదు. వెలుగు లేనటువంటి లక్షలాది నక్షత్రాల వల్ల ఏమిటి ఉపయోగం? అదే చాణక్య పండితుని యొక్క ఉపదేశం, వరం ఏకో గుణీపుత్రో నచమూర్ఖ శతైరపి అని చెప్పి ఉంటున్నాడు. ఒక్క పుత్రుడు అతడు విద్యావంతుడైనట్లయితే అది సరిపోతుంది. మూర్ఖులు వెదవలేనటువంటి వందలాది పుత్రుల వల్ల ఏమిటి ఉపయోగం? ఏకశ్చంద్ర స్తమోహంతి నచతారా సహస్రశ, ఒక చంద్రుడు చాలు వెలుగునివ్వడానికి, లక్షలాది నక్షత్రాలకు అవసరం లేదు. అదేవిధంగా మేము లక్షలాది శిష్యుల కోసం ఆరాటపడడంలా నేను చూడాలనుకున్నది ఏమిటంటే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకున్న ఒక్క శిష్యుడిని నేను చూడాలనుకుంటున్నాను, అది విజయం అంటే అంతే అని చెప్పుకుంటున్నారు అనుకోట్. అంటే ఇప్పటివరకు ప్రభుపాదులు చెప్పింది, తర్వాత భాష్యం కొనసాగిస్తున్నాను. మరి సుపుత్రుడనేటువంటి అరుదైనటువంటి బహుమానం విషయానికి వస్తే, శ్రీమద్ భాగవతం 12వ స్కందం 8 నుండి 10 అధ్యాయాల మధ్య ఒక వృత్తాంతం చెప్పబడింది అనమాట. ఈ సందర్భంగా ఎవరి గురించి అంటే మృకండు అనేటువంటి ఋషి గురించి. మృకండు ఋషి శివుని నుండి వరాన్ని పొందడం కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. తత్ఫలితంగా సర్వమంగళుడైనటువంటి శివుడు అతని ముందు ప్రత్యక్షమై అతడికి ఒక అసాధారణమైనటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడట. మృకండు మహర్షి ముందు ప్రత్యక్షమై అసాధారణమైనటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిటి అవకాశం ఇచ్చాడంటే, అంటే ఒక మోస్తరు గుణాలు ఉన్నటువంటి దీర్ఘాయుషు కలిగిన పుత్రుడు కావాలా, లేదా అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగిన అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని అడిగాడట. ఏమిటి అవకాశం చూడండి, మోస్తరు లక్షణాలు కలిగినటువంటి దీర్ఘాయుషు గల పుత్రుడు కావాలా, లేదా అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని. అయితే మృకండు 2వ దాన్ని ఎన్నుకున్నాడు. వెంటనే అతని యొక్క భార్య చాలా ప్రఖ్యాతమైనటువంటి మార్కండేయ ఋషికి జన్మనిచ్చిందనమాట. మరి ఆ మార్కండేయ ఋషి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించాలని నిర్ణయించబడ్డాడు. మరి ఈ మృకండు పుత్రుడైనటువంటి మార్కండేయుడు అతడు పెద్దవాడయ్యి అతడు యోగేశ్వరుడుగా కీర్తించబడ్డాడు అనమాట. అంటే పూర్తిగా యోగ విధానంలో మంచి పట్టు సంపాదించాడు. మరి అతడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క తల్లిదండ్రులకు నిరంతర ఆనందాన్ని ఇస్తూ ఉండేవాడు. మరి అతడి యొక్క 16వ జన్మదినం రోజున ఎప్పుడైతే ఈ యువ మార్కండేయుడు శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడో యమరాజు అతని ముందు ప్రత్యక్షం అయ్యాడనమాట. ఎందుకు వచ్చాడు యమరాజు? అతన్ని పరలోకానికి బదిలీ చేయడం కోసం. అయితే వెంటనే కోపగించుకున్నటువంటి శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై, అంటే ఆ మార్కండేయుడు పూజిస్తున్నటువంటి శివలింగం నుంచి బయటకు వచ్చాడు ఎవరు? కోపోద్రిక్తుడైనటువంటి శివుడు వచ్చి యమరాజు యొక్క ఛాతీపై గట్టిగా తన్నాడట. ఒక్క తను తన్నాడట యమరాజు యొక్క ఛాతీపై. మరి ఆ విధంగా తన్ని శివుడు ఏం చేశాడు, మార్కండేయునికి దీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా ఏమన్నాడంటే, నీ జీవితాంతం కూడా నీ యొక్క యవ్వనాన్ని నువ్వు కలిగి ఉంటావు అని చెప్పి.

0: అలాంటి వరం ఇచ్చారట. మరి ఇప్పటికీ కూడా మార్కండేయుడు అతడు కీర్తింపబడుతున్నాడు. ఏమిటి అంటే తన యొక్క భక్తి ద్వారా మరణాన్ని జయించిన వాడుగా. మరి తల్లిదండ్రులకు నిజమైనటువంటి కీర్తి ఏమిటంటే, అంటే ఈ మార్కండేయుడు తన తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిజంగానే చాలా వ్యాప్తి చేయించాడనమాట తన యొక్క కార్యాల ద్వారా. మరి ఈ మార్కండేయుని యొక్క వైభవాలు మనం మహాభారతంలో చూడొచ్చు అనమాట. ఈ మార్కండేయుని యొక్క వ్యవహారాలు, వాటి గురించిన వైభవాలు మహాభారతంలో చూడొచ్చు. ఎందుకంటే మహాభారతంలో అతడు పాండవులకు మార్కండేయ సమస్యా పర్వం అనేటువంటి దాన్ని ఉపదేశిస్తాడనమాట. కాబట్టి అతని యొక్క ఉపదేశాలన్నీ కూడా మహాభారతంలో నమోదు చేయబడ్డాయి. ఇది 6వ శ్లోకం. 7వ శ్లోకం 4వ అధ్యాయం.
1: మూర్ఖశ్చిరాయుర్జాతోపి తస్మాజ్జాత మృతోవర మృత సచ్చాల్పదుఃఖాయ యావజ్జీవం జడో దహేత్. ఉన్నారు మూర్ఖశ్చిరాయుర్జాతోపి తస్మాజ్జాత మృతోవర మృత సచ్చాల్పదుఃఖాయ యావజ్జీవం జడో దహేత్ అని చెప్పుకుంటారు.
0: దీర్ఘాయువు కలిగినటువంటి మూర్ఖుడైనటువంటి పుత్రుడి కంటే చిరాయువు కలిగినటువంటి పుత్రుడు ఉన్నతమైన వాడట. చిరాయువు కలిగిన పుత్రుడు అంటే పుట్టిన కొంతకాలానికే మరణించేవాడు. అతడు మెరుగైన వాడట ఎవరికంటే, దీర్ఘాయువు కలిగినటువంటి మూర్ఖుడైన పుత్రుడి కంటే. ఎందుకంటే మొదటివాడు అంటే చిరాయువు కలిగినటువంటి పుత్రుడు ఒక్క క్షణం పాటే దుఃఖాన్ని ఇస్తాడు తల్లిదండ్రులు. కానీ మూర్ఖుడైనటువంటి దీర్ఘాయువు కలిగిన పుత్రుడు జీవితాంతం తల్లిదండ్రులను దుఃఖాగ్నిలో కాల్చివేస్తాడని చెప్పుకుంటున్నారు. ఒకటి భాష్యం చూస్తే మరి శాస్త్రాల్లో ఒక్కోసారి కటు అయినటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి, ఇలాంటివంటి మూర్ఖ లాంటి పదాలు అనమాట. ఇందుకోసం మనకి మార్గనిర్దేశం చేయడం కోసం మరి ఆ విధమైనటువంటి కఠిన మాటల చేత మనం ఏదో మనకేదో మనం ఇబ్బంది పడకూడదు, మనం ఏం అనుకోకూడదు అనమాట అలాంటి కటువైనటువంటి భాషను విని. కృష్ణుడే స్వయంగా ఈ మూర్ఖులైనటువంటి వ్యక్తుల గురించి భగవద్గీతలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, నమాం దుష్కృతినో మూఢాహ ప్రబుద్ధ్యంతే నరాధమాహ మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత అని చెప్పుకుంటున్నాడు. ఈ మూర్ఖులైనటువంటి దుష్కృతులు వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారట అంటే గాడుదల యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారట. మూడులు వారు నరాధములు అని చెప్పి ఉంటున్నాడు, అంటే ఈ నరులలోని అధములు. వారి యొక్క జ్ఞానం ఈ మాయ చేత అపహరించబడుతుంది, మాయాపహృత జ్ఞానం. అలాగే వారు నాస్తిక స్వభావాన్ని పొంది ఉంటారు, అంటే అసురుల యొక్క నాస్తిక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆసురం భావం ఆశ్రిత, ఎందుకని వాళ్ళు నాకు శరణాగతి పొందరు కాబట్టి అంటున్నాడు భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకం. కాబట్టి పిల్లవాడిని చక్కదిద్దడం కోసం తల్లిదండ్రులు కటువైనటువంటి భాషను వాడుతూ ఉంటారు. అలాగే శాస్త్రాలు కూడా మనల్ని సరిదిద్దడం కోసం, ఉద్ధరించడం కోసం కటువైనటువంటి మాటలు మాట్లాడుతుంటాయి. ఎందుకంటే ఈ శాస్త్రాలు అనేవి చదివేవాడిని పొగడడం కోసం రాయబడేవి కావు. అందుచేత అంటే ఒకవేళ చదివేవాడిని కీర్తించడం కోసం రాస్తే అప్పుడు అవి ఏమవుతాయి, నరకానికి మార్గంగా మారుతాయన్నమాట. కానీ శాస్త్రాలు అనేవి మనల్ని నరకానికి పంపించడం కోసం కాదు ఉన్నవి, అందుకే ఇవి కడువైనటువంటి మాటలు మాట్లాడతాయని చెప్పి ఉంటున్నారు. ఇది 7వ శ్లోకం. తర్వాత 8.
1: కుగ్రామవాస కులహీన సేవ కుభోజనం క్రోధ ముఖీచ భార్య పుత్రశ్చ మూర్ఖో విధవాచ కన్యా వినాగ్నినా షట్ ప్రదహంతి కాయం అని చెప్పుకుంటున్నారు. కుగ్రామవాస కులహీన సేవ కుభోజనం క్రోధముఖీచ భార్య పునశ్చ మూర్ఖో విధవాచ కన్యా వినాగ్నినా షట్ ప్రదహంతి కాయం అని చెప్పన్నారు. కుగ్రామవాస కులహీన సేవ
0: అంటే ఏమిటి అంటే కులహీనులైనటువంటి జనులతో నిండిన గ్రామంలో నివాసం

మొదటిది. అలాగే అధములైనటువంటి వారికి చేసేటువంటి సేవ, అలాగే కడుపు నిండనటువంటి భోజనం, అలాగే ఎప్పుడూ కూడా విసుక్కునేటువంటి భార్య, మురుకుడైనటువంటి పుత్రుడు, అలాగే విధవరాలైనటువంటి కుమార్తె, ఈ ఆరుగురు అగ్ని లేకుండానే కాల్చుతారు అక్కడ. చూడండి ఎవరు ఆరుగురు గురించి చెప్పాడు, అగ్ని లేకుండా కాల్చుతారట. ఎవరెవరు అంటే కులహీనులైనటువంటి వారు ఉన్న గ్రామంలో జీవించడం, అది మొదటిది. అలాగే కులహీనులైనటువంటి వారికి సేవ చేయడం రెండోది. మూడు కుభోజనం. కుభోజనం అంటే ఏమిటి? కడుపు నిండిన భోజనం. నాలుగు ఎప్పుడు విసుక్కునేటువంటి భార్య, ఎప్పుడు కూడా ఏమిటంటే చిరుబుర్రలాడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చిరుబుర్రలాడుతున్నటువంటి, చిరుబుర్రలాడే ముఖం కలిగిన భార్య, మురుకుడైనటువంటి పుత్రుడు, విధవరాలైనటువంటి కుమార్తె. చూడండి, ఎందుకంటే విధవరాలైన కుమార్తె ఏం చేస్తుంది? తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది కదా. మరి జీవితాంతం తండ్రి ఆ విధవరాలైనటువంటి కుమార్తెను చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే పూర్వం ఎందుకంటే వితంతు పునర్వివాహం లేదు. ఒకసారి భర్తను పోగొట్టుకుంటే స్త్రీకి మళ్ళీ రెండోసారి వివాహం చేయడం అనేది లేదనమాట. కాబట్టి పూర్వం ఆ కుమార్తె ఏం చేసేది? తండ్రి ఇంటే ఉండేది. మరి ప్రతిరోజు కూడా తండ్రి ఆ కుమార్తెను చూడాల్సి వస్తూ ఉండేది. చూసినప్పుడల్లా వాడికి బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఆరుగురు నిప్పు లేకుండానే కాల్చుతారని చెప్పి అంటున్నాడు చాణక్యుడు. భాష్యం చెబుతున్నారు, బృహస్పతి చిట్టాకు ఇంకా కొన్ని జోడించాడట. ఇక్కడ చెబుతున్నారు గరుడ పురాణంలో చెప్పబడింది అనమాట. బృహస్పతి ఏమంటాడు? కాంతావియోగ స్వజనాపమానం, కాంతావియోగ స్వజనాపమానం, రుణస్య శేష కుజనస్య సేవ, రుణస్య శేష కుజనస్య సేవ, దారిద్ర్యభావాద్ విముఖం చ మిత్రం, దారిద్ర్యభావాద్ విముఖం చ మిత్రం, వినాగ్నినా పంచదహంతి తీవ్రాహ, వినాగ్నినా పంచదహంతి తీవ్రాహ. చూడండి ఏమంటాడు, ఈ ఐదు మంట లేకుండానే కాల్చుతాయట బృహస్పతి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? భార్య నుంచి విడిపోవడం ఒకటి, అలాగే సొంత వారు అవమానపరిస్తే అదొకటి కాల్చుతుందట. చూడండి, అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని అవమానపరిచారనుకోండి, అదొకటి. అలాగే రుణస్య శేష అంటే చెల్లించకుండా ఉన్నటువంటి అప్పులు,

ఏ భర్తకైతే భార్య చాలా వినయంగా సహకరిస్తూ ఉంటుందో, మరి ఆ విధమైనటువంటి భార్యను పోగొట్టుకోవడం అంటే అది అగ్నిలాగా కాల్చివేస్తూ ఉంటుందట పురుషుణ్ణి. మరి ఎవరి భార్య అయితే ఎప్పుడు కూడా వాదులాడుతూ ఉంటుందో, ఎల్లప్పుడూ కూడా తన యొక్క స్వభావాన్ని అంటే ఎల్లప్పుడూ కూడా తన యొక్క అంతఃస్వభావాన్ని బయటికి చిరుగురులాడుతూ వ్యక్తం చేస్తూ ఉంటుందో, ఆమె యొక్క సాంగత్యం అగ్నిలాంటిది అని చెప్పి అంటున్నాడు. చూడండి, రెండు చెప్పారు ఇక్కడ, రెండు కూడా అగ్నితోనే పోల్చబడ్డాయి. అనుకూలవతి అయినటువంటిది, వినయం కలిగినటువంటి భార్య నుంచి విడిపోవడం కూడా అగ్నిలాగా కాల్చివేస్తుందట. అలాగే ఎప్పుడు చిరుగురులాడుతూ ఎప్పుడు కూడా అసహనాన్ని వ్యక్తం చేసేటువంటి భార్య యొక్క సాంగత్యం కూడా అగ్నిలోగా కాల్చుతుందట. చాణక్య పండితుడు తర్వాతి రకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని క్రోధముఖీచ భార్య అని చెప్పమంటాడు. అంటే క్రోధముఖం కలిగిన భార్య, ఇప్పుడు ముఖం చూసినా సరే ఇప్పుడు కోపంతో ఉంటుందన్నమాట భార్య. చూడండి, మరి 2వ అధ్యాయం 14వ శ్లోకంలో చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి అదే పంక్తిని యథార్థంగా అక్కడ చెప్తారనమాట. వినాగ్నినాతే ప్రదహంతి కాయం అని చెప్పుంటాడు. అంటే అగ్ని లేకుండానే ఇవన్నీ కాల్చేస్తాయి మనిషిని అని చెప్పి.

ఆ శరీరాన్ని విసిరితే అది యోజనం దూరం వెళ్ళి పడింది రామ. ఇదిగో ఆ పడిపోయిన శరీరమే ఇప్పుడు అస్థిపంజరం అయిపోయింది, ఎండిపోయి అది ఇలా అయిపోయింది. ఆ విసిరినప్పుడు నవరంధ్రములలోంచి నెత్తురు కారుతోందేమో దుందుభి శరీరంలోంచి. తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రా.

ಕ್ಷತಜಬಿಂದವಃ ಪ್ರಪೇತುರ್ ಮಾರುತೋ ಕ್ಷಿಪ್ತ ಮತಂಗ ಸ್ಯಾಶ್ರಮಂ ಪ್ರತಿ. ಆ ಗಾಳಿಲೋ ವಚ್ಚೇಸ್ತುನ್ನಟುವಂಟಿ ಆ ದುಂಧುವಿ ಯೊಕ್ಕ ಶರೀರಂಲೋಂಚಿ ಕಾರುತುನ್ನ ನಿತ್ತುರು ಮತಂಗ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ಆಶ್ರಮಂಲೋ ಪಡೆದು ಆಶ್ರಮ ಪ್ರಾಂಗಣಂಲೋ ಪಡಿಂದು ಆಯನ ಬಯಟಿಕ ವಚ್ಚಾರು. ಏಟ್ರಾ ಪೆದ್ದ ಚಪ್ಪುಡೈಂದು ಏದೋ ಪಡಿಪೋಯಿನಟ್ಟು ಅನಿ ಬಯಟಿಕೊಚ್ಚಾರು. ಬಯಟಿಕೊಸ್ತೇ ನಿತ್ತುರು ಪಡಿಪೋಯಿಂದ ಅದಂತಾ. ಆಯನ ವೆಂಟನೇ ಒಕಸಾರಿ ಅಂತರ್ಮುಖುಲೈ ಚೂಸಾರು ಎಂದುಕು ಪಡಿಂದು ಇಂತ ರಕ್ತಂ ಅನಿ. ದುಂಧುವಿ ಶರೀರಾನ್ನಿ ವಾಲಿ ವಿಸಿರಾಡು ಅನಿ ಗ್ರಹಿಂಚಾರು. ಆಯನ ಅನ್ನಾರು ವನಂ ಮತ್ ಸಂಶ್ರಯಂ ಯೇನ ದೂಷಿತಂ ರುಧರಸ್ರವೈಹಿ ಸಂಭಗ್ನಾಃ ಪಾದಪಾಶ್ಚೇಮೇ ಕ್ಷಿಪತೇ ಹಾಸುರೀಂ ತನುಂ. ನೇನು ಪ್ರಾಣಪ್ರದಂಗಾ ಪೆಂಚುಕುಂಟುನ್ನಟುವಂಟಿ ಚೆಟ್ಲತೋ ಕೂಡಿನಟುವಂಟಿ ಈ ಆಶ್ರಮಂ ನೇನು ನಿವಸಿಂಚೇಟಟುವಂಟಿ ಪ್ರದೇಶಂ. ದೀನ್ನಿ ಕಲುಷಿತಂ ಚೇಸಾಡು ವಾಲಿ. ಆ ನೆತ್ತುಟಿ ಧಾರಲು ಇಕ್ಕಡ ಪಡೆಯಟಟ್ಟುಗಾ ವಿಶಿರಾಡು ದುಂಧುವಿಕ ಲೇವರಾನು. ಕಾಬಟ್ಟಿ ಎವಡೈತೇ ಈ ಶರೀರಾನ್ನಿ ಇಲ್ಲಾ ವಿಶಿರಾಡೋ ವಾಡು ಈ ಆಶ್ರಮಂಲೋಕಿ ಅಡುಗು ಪಿಡಿತೇ ವೆಂಟನೇ ಮರಣಿಸ್ತಾಳು ಅನಿ ಊರುಕೋಲೇದಾಯ್ನ. ಸಮಂತಾದ್ಯೋಜನಂ ಪೂರ್ಣಂ ಆಶ್ರಮಂ ಮಮಕಂ ಯದಿ ಆಗಮಿಷ್ಯತಿ ದುರ್ಬುದ್ಧಿ ವ್ಯಕ್ತಂ ಸನ ಭವಿಷ್ಯತಿ. ನೀನು ಎಂತೋ ಕಷ್ಟಪಡಿ ಈ ವನಾನ್ನಂತಟಿನಿ ಪೆಂಚಿ ಪೆದ್ದ ಚೇಸಿ ಕಂದಮೂಲಮಲು ತಿಂಟೂ ಉಂಟಾನು ನಾ ಬಿಡ್ಡಲ್ಲಾಂಟಿವಿ ಚೆಟ್ಲನ್ನಿ. ಇಟುವಂಟಿ ಚೆಟ್ಲನ್ನೀ ಪಾಡೈಪೋಯೇಟಟ್ಟುಗಾ ವಿಸಿರಾಡ ದುಂಧುವಿ ಶರೀರಾನ್ನಿ. ಮರಿ ಪರ್ವತಂ ಅಂತ ಶರೀರಂ ಪಡಿಪೋತೇ ಚೆಟ್ಲು ಪಾಡವಣ್ಣೇ. ಕಾಬಟ್ಟಿ ಈ ಆಶ್ರಮಂಲೋಕೇ ಕಾದು, ಆಶ್ರಮಾನಿಕಿ ಒಕ ಯೋಜನಂ ದೂರಂಲೋ ಎಪ್ಪುಡೈನಾ ವಾಲಿ ಲೋಪಲಕಿ ವಸ್ತೇ ವೆಂಟನೇ ವಾಲಿ ಮರಣಿಸ್ತಾರೆ ಅನಿ ಆಯನ ಅನ್ನಾಡು. ವಾಲಿ ಈ ಕೋಪಾನ್ನಿ ಪೆಟ್ಟುಕೊಂಡು ತನ ವಾಳನ್ನು ಪಂಪಿಸಿ ಪಾಡು ಚೇಸ್ತುಂಟಾಡೇಮೋ ಅನಿ. ದಿವಸಸ್ಯಾಸ್ಯ ಮರ್ಯಾದ ಯಂದ್ರಸ್ತಾಸ್ಯೋಸ್ಮಿ ವಾನರಂ ಬಹುವರ್ಷ ಸಹಸ್ರಾಣಿ ಸವೈ ಶೈಲೋ ಭವಿಷ್ಯತಿ. ವಾಲಿಕಿ ಸಂಬಂಧಿಸಿನಟುವಂಟಿ ವಾಳ್ಳು, ವಾಲಿ ಸೈನ್ಯಂಲೋ ಉನ್ನವಾಳ್ಳು ಕಾನಿ ವಾಲಿ ಪರಿವಾರಂಲೋ ಉನ್ನವಾಳ್ಳು ಕಾನಿ ಎವರೈನಾ ಒಕ್ಕರೋಜು ಸಮಯಂ ಇಸ್ತುನ್ನಾರು. ಇಪ್ಪಟಿಕಿಪ್ಪುಡು ವೆಳಿಪೋಮಂಟೇ ವೆಳಿಪೋರು ಕಾಬಟ್ಟಿ 24 ಗಂಟಲಲೋ ವಾಳ್ಳು ಇಕ್ಕಡ ಉನ್ನಟುವಂಟಿ ಈ ಋಷ್ಯಮೂಕ ಪರ್ವತ ಶಿಖರಮುಲನ್ನಿಟಿ ಮಿಂಚಿ ಖಾಳಿ ಚೇಸಿ ವೆಳಿಪೋವಾಲಿ. ಅಲಾ ಕಾಣಿ ವೆಳ್ಳಕಪೋತೆ ವಾಳ್ಳು ಈ ಋಷ್ಯಮೂಕ ಪರ್ವತಾಲ ಮೀದ ಉಂಟೇ ನೇನು ತಿರುಗುತ್ತಿನಪ್ಪುಡು ವಾಳ್ಳು ನಾ ಕಂಟ ಪಡಗಾನೇ ವಾಳ್ಳು కొన్ని సంవత్సరముల పాటు శిలలైపోతారు అన్నాడు. అనేటప్పటికీ వాలికి సంబంధించినటువంటి వానరులు పర్వతం అంతా ఖాళీ చేసి కిష్కిందకి వెళ్ళిపోయారు. అంతమంది వానరులు ఋషిమూక పర్వతం నుంచి వస్తే చూసి వాలి అన్నాడు, మీ అందరు ఎందుకు వచ్చారన్నాడు. మహర్షి శపించారన్నాడు. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. పడితే మతంగ మహర్షి క్షమించలేదు. అలా కుదరదు, నీకు ఈ శాపం ఉంటుంది అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి మా అన్నకి భయం, కాబట్టి మా అన్న ఎప్పుడూ ఈ దరిదాపులకు రాడు, అందుకని నేను ఈ ఋష్యమూక పర్వతం మీద మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రతుకుతున్నాను. కాబట్టి రామ ప్రాణములు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను, ఇది దుంధువి యొక్క కళేవరం అని ఇప్పుడు రాముణ్ణి ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇమేచ విపులాహ సావాహ సప్త శాఖావలంబిన ఎత్రైకం ఘటతే వాలి నిష్పత్రైతు మోజస. ఇవో ఇవే 7 సాల వృక్షాలు వరుసగా ఉన్నాయి చూసావా, ఇవి 7. ఇవే ఉదయం సంధ్యావందనం చేసుకున్న తర్వాత మా అన్నయ్య వచ్చి దీన్ని కదిపేవాడు. దీన్ని ఊపితేనే ఆకులన్నీ రాలిపోతాయి. రామ, మా అన్నయ్య ఇంత బలవంతుడు, ఇంత వేగం ఉన్నవాడు, నేను చెప్పవలసింది చెప్పాను, నీకు నమ్మకం ఉందా వాలిని చంపగలనని అని అడిగాడు. అంటే ఇంత చెప్పినా బలవంతుణ్ణి అనుకుంటున్నావా, నిజంగా అంత బలం ఉందా అంటే రాముడేమనలేదు, లక్ష్మణుడు నవ్వాడు. ఆయన అన్నాడు, తథాబ్రుమాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్ కస్మిన్ కర్మని నిర్వృత్తే శ్రద్ధద్యా వలినోవధం. ఏమి నీకు అనుమానమా, మా అన్నయ్య చంపగలడు వాలిని. వాలికి ఎంత వేగం ఉందో అంతకన్నా వేగం మా అన్నయ్య బాణానికి ఉంది. నీకు అనుమానమా, నీ చెప్తున్నాను మా అన్నయ్య చంపగలడని. అనుమానం ఉంటే ఏం చేస్తే నమ్ముతావు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏమనాలి నిజంగా నమ్మకం ఉంటే. లక్ష్మణుడు ఈ మాట అన్న తర్వాత సరే అయితే రామా నేను యుద్ధానికి ఎడతానన్నది. కానీ ఆయన అలా అనలేదు. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఒక్క బాణంతో 1 సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. 1 బాణంతోటే కొట్టాలి, ఒక్కసారి విడిచిపెట్టాలి. ఆ బాణం 1 సాల వృక్షాన్ని కానీ కొట్టగలిగితే నువ్వు మా అన్నయ్యని కొట్టగలవు అని నేను నమ్ముతాను. ఎందుకంటే 1 సాల వృక్షాన్ని కలిపితే ఆకులు రాలేవి కాబట్టి.

కాలికి రెండు. ఈ దుందువి అస్థిపంజరం ఉంది చూసావా, దాన్ని మా అన్నయ్య ఎత్తి రెండు చేతులతో యోజనం దూరం విసిరాడు. నువ్వు నీ కాలి బొటన వేలుతో దీన్ని ఎత్తి 200 ధనస్సుల దూరం విసిరు చూస్తానంటే 400 గజాలు విసిరితే నేను నమ్ముతాను అన్నాడు. అంటే సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఆయన కర్మ అండి రామచంద్రమూర్తికి. ప్రయోజనం సుగ్రీవుడిది, పరీక్ష రామచంద్రమూర్తికి. అంత బలం ఉందా లేదా ముందు నాకు చూపించు అంటే డ్రైవింగ్ లైసెన్స్కి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఒకసారి స్కూటర్ నడిపినట్టు సుగ్రీవుడి ముందు రామచంద్రమూర్తి తన విలువిద్యని ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి మహానుభావుడు, ఎటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు నా బలం తెలియాలి అంతే కదా. అంటే వెంటనే సుగ్రీవుడు అంటాడు, అయ్యయ్యో మీ బలం నాకు తెలియక్కాదు, మీరు దేవేంద్రుడు అంతటి బలవంతులు. మీరు దేవేంద్రుడిని ఏమిటి, 3 లోకములను నిగ్రహిస్తారు, అంతటి బల పరాక్రమములు ఉన్నవారు. దశరథ మహారాజు గారి కొడుకు, మహానుభావుడివి, అస్త్రశస్త్రములు ఎరిగిన వాడివి. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మా అన్నయ్య బలం నాకు ప్రత్యక్షంగా తెలుసు, నీ బలం విన్నానంతే, నాకు ప్రత్యక్షంగా తెలియదు. కింతు తస్య బలజ్ఞోహం దుర్భ్రాతుర్ బలశాలినః అప్రత్యక్షం తుమే వీర్యం సమరేతవ రాఘవ. మా అన్నయ్య యుద్ధాలు చేయడం నేను చూశాను, మా అన్నయ్య ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. వాళ్ళెప్పుడు ఓడిపోలేదు జీవితంలో. కాబట్టి వాలి ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. బలానా దానికి ఓడిపోతాడని చెప్పడం కుదరదు, అంత వేగం అంత బలం నీకు ఉంది అని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తే ధైర్యం వేరు. కాబట్టి ఓసారి రెండు చేసి చూపిస్తే నమ్ముతాను. పైకి నమ్మినట్టే ఉంటాడు, కానీ ఓసారి ఈ కంటితో చూస్తే కానీ నమ్మనంటూ ఉంటాడు. సుగ్రీవుడు అనక్కర్లేదండి, మనందరం అంతే కదా. మీరు కాదు, మీరు పెద్దలు, నేను మిమ్మల్ని అంటలేదు. నా ఓటిగాడు ఈశ్వరుడు ఉన్నాడు అంటుంటాను, కానీ ఏమో ఎందుకైనా మంచిది మన గొడవ మనం చూసుకుంటుంటే అంటుంటాం. నమ్మినట్టు ఉంటాం, కానీ అవును ప్రహ్లాదుని రక్షించాడు, అవును రామచంద్రమూర్తి అదేంటి వానరులందరినీ రక్షించారు అంటాం, రామాయణం అంతా చెప్తాం, కానీ మన అపనమ్మకం మందే. సుగ్రీవుడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన నీకు నమ్మకం కలగడం కోసం నేను ఈ దుందికి కళేబరాన్ని ఎత్తి విసిరాలంతే కదా అని, ఏదైనా ప్రత్యయోస్మాసు విక్రమే తమ వానర ప్రత్యయం సమరే శిలాఘ్యం అహముత్పాదయామితే రాఘవో దుందుభే కాయం పాదాంగుష్ఠేన లీలయా తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. వాలి రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి ఒక యోజనం విసిరినటువంటి దుందుభి యొక్క కళేబరాన్ని రామచంద్రమూర్తి తన కాలి బొటన వేలితో పైకెత్తి దశయోజనం చిక్షేప దశయోజనం 10 యోజనముల దూరం విసిరిశారు కాలి బొటన వేలితో. నమ్ముతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అప్పుడు మా అన్నయ్య చంపినప్పుడు అది పచ్చిగా ఉంది, మాంసంతో ఉంది, నెత్తుడితో ఉంది, బరువుగా ఉంది, ఎత్తి యోజనం విసిరాడు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, ఎండిపోయింది, అస్థిపంజరం అయిపోయింది, దాన్ని నువ్వు బొటన వేలుతో విసిరో 10 యోజనాలు. ఒక్క సాలవృక్షాన్ని కూడా కొట్టు ఒక బాణంతో, కొడితే నమ్ముతాను అన్నాడు. అంటే ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మకం కలగలేదు. వెంటనే రాముడు, స గృహీత్వా ధనుర్ఘోరం శరమే కంచమానద సాల ముద్దిశ్య చిక్షేప జాస్వనై పురయం దిశ స విసృష్టో బలవత బాణ స్వర్ణ పరిష్కృత బిత్వా సాలాన్ గిరి ప్రస్థే సప్త భూమిం వివేశ ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్వా మహాజవ నిష్పత్య చ పునస్తూర్య పునస్తూర్ణం స్వతూనీం ప్రవివేశ తాం దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవః రామస్య శరవేగేన విస్మయం పరమంగతః. నీకు నమ్మకం కల్పించడానికి ఒక సాలవృక్షం కొట్టాలి ఒక బాణంతో అంతే కదా అని ఒక ఘోరమైన బాణాన్ని తన అమ్ముల పొదలోంచి తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని సాలవృక్షముల మీదకి ప్రయోగించాడు రాముడు. అది ఒక ముహూర్త కాలంలో అంటే అనే లోపల 7 సాలవృక్షములను కొట్టి ఎదురుగుండా ఉన్న పర్వతము యొక్క శిఖరములను కొట్టి పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకాన్ని దర్శించి మళ్ళీ పైకొచ్చి రామచంద్రమూర్తి యొక్క అమ్ముల పొదిలోకి చేరిపోయింది ఒక ముహూర్తంలో. ఇది చూశాక చూసి
ఒక్కసారి

0: విస్మయం పరమంగతః. అబ్బా, ఇంత వేగమా రాముడి బాణానికి? మా అన్నయ్యదే వేగం అనుకున్నాను. అమ్మో, ఇలా అనేటప్పటికీ బాణం 7 సాలవృక్షములను కొట్టి పర్వతాన్ని కొట్టి ఛేదించి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళి పాతాళ వివరాన్ని చూసి మళ్లీ పైకొచ్చి అక్షయబాణ తూణీరంలోకి వెళ్ళిపోయి చేరిపోయింది. ఇప్పుడు ఇక నిలబడలేదు. ఇప్పటిదాకా ఆయన్ని నిలబెట్టి తను కూర్చుంటాడు. ఇప్పటిదాకా కొమ్మ కొట్టి ఆయన్ని ఇలా కూర్చో అని తను కూర్చుని కూర్చోబెడతాడు. ఇప్పుడు చూశాడు రాముడు అంటే ఏమిటో. ఇప్పుడేం చేశాట? సమూర్ధ్య న్యపదధూమౌ ప్రళంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రాఘవాయ కృతాంజలిహి. ఇప్పుడు ఆయన ముందు ఇలా వంగిపోయి రెండు చేతులతో అంజలి ఘటిస్తే ఆభరణములు వేలాడాయి అన్నారు మహర్షి. ఎంత పెద్ద మాట చూడండి. ఇప్పుడు నేను నా మెడలో ఉన్న రుద్రాక్షహారం నా మెడలోనే నా గుండెల మీద ఇలాగే ఉందనుకోండి, నేను బాగా వంగలేదు అని గుర్తు.
1: ఇది ఉందా? ఊడిపోయిందా?
0: అదే నేను ఒకరి యందు భక్తితో బాగా వంగిపోయి నమస్కరించాను అనుకోండి, ఇలా నా గుండెల మీద ఉన్న హారం ఏమవుతుంది? ఇలా గాలిలోకి వచ్చి వ్రేలాడుతుంది. అంత వంగిపోయాను అంటే గుర్తేమిటి? అవతల వారి యందు అంత భక్తి చూపించాను అని గుర్తు. ఇన్నాళ్ళేమైంది భక్తి అంటే, ఇన్నాళ్ళు రాముడిని అలా చూడలేదు. ఇప్పుడు రాముడు ఏమిటో తెలిసింది. తెలియగానే ఏం చేశాడంటే అంత వంగిపోయాడు. వంగిపోయి అన్నాడు, ఇక వెళ్ళిపోదాం, పద పిలుస్తాను వాళ్ళని అన్నాడు. ఇప్పుడు ఎంత నమ్మకం వచ్చేసిందో చూడండి. కానీ దీని ఫలితం దీనికి ఉంటుంది. ఇది మీరు కిష్కింధకాండలో పట్టుకోవలసినటువంటి ఒక అద్భుత రహస్యం. రాముడు అన్నాడు, పద, తప్పకుండా యుద్ధం చేస్తాను. నువ్వు పిలు మీ అన్నయ్యని, మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తాను. ఇప్పుడు వెళ్ళాడు, పెద్ద సింహనాదం చేశాడు. ఎవడు రావాడు అన్నాడు, మీ తమ్ముడే వచ్చాడన్నాడు. వీడికి ఎంత అహంకారం వచ్చిందిరా, ఋష్యమూకం నుంచి దిగి నా ముందుకు వస్తాడా యుద్ధానికి అని వాలి గబగబా బయలుదేరి వచ్చాడు. ఇద్దరు పెనుగులాడుతున్నారు, ఇద్దరు పిడికిటి పోట్లతో పొడుచుకుంటున్నారు, కలియబడుతున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కలియబడుతున్నారు, నెత్తురు కక్కుతున్నారు. ఇన్ని చేస్తుంటే రాముడు బాణం వెయ్యలేదు. తతో రామో ధనుష్పాణిహి తావుభౌ సముదీక్షితు అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవావినాశ్వినౌ. అశ్వినీ దేవతలిద్దరూ ఒకేలా ఎలా ఉంటారో, వాలి సుగ్రీవులిద్దరూ పూర్తిగా ఒక్కలా ఉన్నారు. అంటే ఏమండి, దెబ్బలు కొడుతున్నవాడు వాలి, తింటున్నవాడు సుగ్రీవుడు కాదా అంటే మల్ల యుద్ధంలో అలా ఉండదు. ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరూ గుద్దుకుంటున్నారని మహర్షి చెప్పారు. కాబట్టి అంత మెరుపు వేగం కలిగినటువంటి బాణాన్ని రాముడు ఇతనే వాలి అనుకుని వేసేస్తే అది సుగ్రీవుడి మీద పడిపోతాయి. ఇప్పుడు రాముడి పట్ల ఎంత అధర్మం అయిపోతుంది, మిత్రఘాతకుడు అయిపోతాడు. కాబట్టి తతోన కృతవాన్ బుద్ధిం మోక్తు అంతకరం శరం. అది వేస్తే దెబ్బ తగలడం కాదు, అది చంపేస్తుంది మనిషిని. కాబట్టి బాణాన్ని వేయలేదు, ఆగిపోయాడు రాముడు. ఇప్పుడు తినవలసినన్ని దెబ్బలు తినేసి పారిపోయాడు. సుముఖ పర్వతం మీద పారిపోయి కూర్చున్నాడు తల వంచుకొని. మళ్ళీ రామలక్ష్మణులు వీళ్ళు మంత్రులు వెళ్ళారు. వెళితే తల వంచుకుని కూర్చున్నవాడు రాముడి వంక చూశాడు. రాముడు ఏమనలేదు. సుగ్రీవుడే అన్నాడు, నా మానాన్ని నేనున్నాను, అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నావు, సాలవృక్షాలు కొట్టావు, మా అన్నయ్యని కొట్టేస్తాను యుద్ధానికి పిలవమన్నావు, నీ మాట నమ్మి యుద్ధానికి వెళ్ళాను, నన్ను చితగ పొడి చేశాడు, నువ్వు బాణం వేయలేదు, నేను వాళ్ళని చంపనని ఒక మాట ముందు చెప్తే ఏమై ఉండేది, ఎందుకు పంపావు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నిన్ను రక్షించడానికి వాలిని సంహరించడానికి నేను బాణప్రయోగం చెయ్యాలిగా, మీ ఇద్దరూ ఒక్కలా ఉన్నారు, నేను నిన్ను చూశాను కానీ వాలిని చూడలేదు ఇత పూర్వం. నువ్వు వాలిని పిలవడమేమిటి, వాడు యుద్ధానికి వచ్చేసాడు, ఇద్దరూ కలిగిపడిపోయారు. ఇద్దరూ కలిగిపడిపోయిన తర్వాత ఎంత పరికించి చూసినా ఇద్దరూ ఒక్కలాగే కనపడుతున్నారు. ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. నిజం కూడా అంతేనండి, ఇద్దరు అలా ఉంటారు వాలి సుగ్రీవులు. కాబట్టి ఇద్దరూ అలా ఉన్నారు కాబట్టి నేను ఎవరో తెలియలేదు. పైగా మల్ల యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ధనుర్వేదంలో బాణప్రయోగం చేసుకునేటప్పుడు ఒకరి ముందు ఒకరు నిలబడి ఉంటారు. ఇటు పక్క ఒకరి నుంచి ఉంటే అటుపక్క ఒకరి నుంచి ఉంటారు. ఆయన రథం నుంచి ఈయన మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. ఏదో కొంత పరికించే అవకాశం ఉంటుంది. మల్ల యుద్ధంలో అలా ఉండదు. కింద పడుతుంటారు, మీద పడుతుంటారు, దుల్లుతుంటారు, గుద్దుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, పొడుచుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ

ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడు ఎవడని తెలుస్తుంది? తెలియకుండా ఇతనే వాళ్ళనుకుని వేసేశాక అది సుగ్రీవుడైతే, అందుకు నేను వేయలేదన్నాడు.

0: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
1: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
0: పోషకాహారం దొరకపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా మేపని ఆవులకి దూడలు తక్కువ పుట్టి తేలికగా రోగాల బారిన పడతాయి. సమతులమైన దానాలో సరైన మొత్తాల్లో ప్రోటీన్లని, శక్తిని, ఖనిజాలని, పొడిదానా నుంచి విటమిన్లని సమకూర్చాలి. సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దానా ఖరీదైంది కావచ్చు. ఈ వీడియోలో పశువులకి మొలకలు, తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
2: నాకు పశుదానా కయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
1: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి. ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలల్లో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది. వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
1: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని పప్పులని బజార్లో

0: గానీ ఇతర రైతుల దగ్గర గానీ కొనేటప్పుడు అవి నూకగా అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
1: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా మూడు పరీక్షలు ఉత్తమం. మూడు శుభ్రమైన గోనిగుడ్డ ముక్కలు గాని మూడు నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
0: మూడు గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. మూడింటి మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తెలుసుకుంటాను.
1: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
2: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
1: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. అరగుప్పిడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలోగాని ఇంట్లోగాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్లని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలోగాని గుడ్డ సంచిలోగాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లోగాని ఇంట్లోగాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
2: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
1: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి 1/2 కిలో లేక 4-5 గుప్పెల చొప్పున మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
0: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
1: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్లకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాలు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవున మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి అరగుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ. ఈ

0: సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100191993.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutananga praramincabadina Chandamama Pillala Vaidyashala Veerama Park Edruga Bhimavaram 1 Pillalu Mariyu Navajata Sisu Vaidyulu Mana Bhimavaram Vastavyulu Dr. B. Moses MBBS MD Pediatrics Jwaram Jalubu Daggu Ayasam Dengue Malaria Typhoid Fits Charma Samasyalu Virochanalu Edugudala Lopalu Lanti Vyadhulaku Atyunnata Chikitsa Andinchabadunu Anni Rakala Tikalu Veyabadunu మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డిజిటల్ డిటాక్స్. ఇది డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా గ్యాడ్జెట్లతో జీవిస్తున్నారు. మనిషి జీవన విధానాన్ని సులభతరం చేసిన ఈ గ్యాడ్జెట్లే ఇప్పుడు అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఆందోళన ఒత్తిడిని తెచ్చిపెడుతున్నాయి. పిల్లలకు చదువును దూరం చేస్తున్నాయి, ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. అందుకే అనేక కాలుష్యాల నుంచి శరీరాన్ని ఎలా డిటాక్స్ చేస్తామో అదేవిధంగా డిజిటల్ డిటాక్స్ కావాల్సిందే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇందుకోసం ఏం చేయాలి, అసలు డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జేబులో ఫోన్ లేకుండా ఇంట్లోంచి కాలు బయట పెట్టలేని రోజులువి. చేతిలో ఫోన్ లేకపోతే కంగారు పడిపోయే క్షణాలువి. ఫోన్ అందరి జీవితాల్లో ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. నిజానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకే నేర్చుకోవడంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడం సులువైంది. అయితే అదే ఫోన్ ఇప్పుడు మన ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుపై దాని ప్రభావం విపరీతంగా పడుతోంది. పెద్దల్లో స్ట్రెస్కు కారణమవుతోంది, నిద్రలేమని తెచ్చిపెడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే

రకరకాల అనారోగ్యాలకు డిజిటల్ గ్యాడ్జెట్లే కారణమవుతున్నాయి. రోజువారీ జీవితంలో డిజిటల్ డివైస్లతో కనెక్ట్ కావడం సాధారణమైంది. ప్రముఖ నీల్సన్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో అమెరికాలో యువకులు సగటున రోజు 11 గంటల సమయం డిజిటల్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటున్నారని తెలిందట. డివైస్లను అతిగా ఉపయోగించడం వల్ల శారీరక, మానసిక, సామాజిక సమస్యలకు దారితీస్తుంది. కామన్ సెన్స్ మీడియా నిర్వహించిన ఒక సర్వేలో 50% మంది యువకులు మొబైల్ ఫోన్కు బానిసైనట్లు తేలిందట. ఇందులో వెల్లడైన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 78% మంది యువకులు నిమిషానికోసారి డిజిటల్ డివైస్లను చెక్ చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీతో ఒత్తిడి ఎందుకు వస్తుంది అని విషయాన్ని తెలుసుకునే ముందు ఈ చక్కని పాట మీకోసం. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. డిజిటల్ డిటాక్స్ గురించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ డివైస్లు లేకుండా ఎవరికైనా ఒక్కరోజు కూడా గడవలేని పరిస్థితి. అయితే అవే ఒత్తిడికి కూడా కారణమవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో 18% మంది టెక్నాలజీ వల్ల స్ట్రెస్కు గురవుతున్నట్లు తేలింది. స్వీడన్ శాస్త్రవేత్తలు టెక్నాలజీ వల్ల నిద్ర సమస్యలు, డిప్రెషన్ లక్షణాలు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నట్లు నిర్ధారించారు. అలాగే రాత్రిపూట నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఫోన్ చూడడం చాలామంది చేసే పనే. అయితే దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తున్నట్టు నిర్ధారణ అయింది. పిల్లలు బెడ్ పైకి చేరిన తర్వాత డిజిటల్ డివైస్లను ఉపయోగించడం వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నట్లు మరో అధ్యయనంలో తెలింది. రాత్రిలో బెడ్ పైకి చేరిన తర్వాత 70% మంది ఫోన్లో సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. ఇందులో 15% మంది గంటకు పైగా ఫోన్ చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, రాత్రిలో టెక్ డివైస్లు ఎక్కువగా వాడడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనగా BMI పెరగడానికి సంబంధం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే స్నేహితులు, సెలబ్రిటీలు ఇతరులతో పోల్చి చూసుకోవడం పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. దాంతో వాళ్ళందరూ మీకన్నా బాగున్నట్టు, మీ లైఫ్ మాత్రమే అధ్వానంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. తెలియకుండానే నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. దీన్ని ఫోమోయింగ్ అంటారట. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కాసేపు ఫోన్ చూడకపోతే ముఖ్యమైన టెక్స్ట్ మిస్ అయిపోతామనే భయంతో చాలామంది పదే పదే ఫోన్ చూస్తున్నారు. ఫోన్కు బానిస కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని లక్షణాల ఆధారంగా ఫోన్కు బానిస అయిపోయారనే విషయాన్ని సులువుగా గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాసేపు ఫోన్ చూడకపోతే ఆందోళన చెందడం, ఒత్తిడికి గురవడం, నిమిషానికోసారి ఫోన్ చూస్తుండడం, సోషల్ మీడియా కాసేపు చూసిన తర్వాత డిప్రెషన్, కోపం వంటివి రావడం, పోస్టుకు ఎన్ని లైక్లు వచ్చాయో, ఎంతమంది షేర్ చేశారో మాటిమాటికి చెక్ చేయడం, కాసేపు ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవడం, ఫోన్ చూడకపోతే ఏ పనైనా కాసేపు ఏకాగ్రత నిలపలేకపోవడం, ఫోన్ చూస్తూ ఆలస్యంగా పడుకోవడం, మళ్ళీ ఫోన్ చెక్ చేసుకోవడం కోసం ఉదయాన్నే నిద్రలేవడం. ఈ సమస్యను తొలగించడం అంత కష్టమైన పనేం కాదండి. ఎలా తొలగించాలనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ చక్కని పాట మీకోసం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ముందుగా అందరం డిజిటల్ డిటాక్స్ అవసరాన్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ డిటాక్స్ అవసరాన్ని గుర్తించాలి. డిజిటల్ గ్యాడ్జెట్ల ప్రభావం లైఫ్మే పడకుండా చూసుకోవాలి. అందుకోసం టెక్ ఫ్రీ అవర్స్ని నిర్వహించాలి. డిజిటల్ డిటాక్స్ ప్రారంభించాలనుకునే వారు ప్రారంభంలో టెక్ బ్రేక్ పేరుతో కొద్ది సమయం గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండాలి. ప్రతిరోజు ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి టెక్ ఫ్రీ అవర్స్గా పెట్టుకోవాలి. లంచ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ కనెక్టివిటీ ఉండకూడదు. కొన్ని రోజుల తర్వాత ఇది మంచి ఫలితాలను ఇస్తుంది, మూడ్లో మార్పులు కనిపిస్తాయి. అప్పుడు టెక్ ఫ్రీ అవర్స్ని పొడిగించాలి. అలాగే డిజిటల్ డిటాక్స్ను ప్రారంభించే ముందు గోల్స్ సెట్ చేసుకోవాలి, పరిధులను నిర్ణయించుకోవాలి. ఎంత సమయం డిజిటల్ డిటాక్స్లో ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. ప్రతిరోజున, వీకెండ్స్లోనా, సెలవుల్లోనా అన్నది ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలి. వీటి ఆధారంగా ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి, స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ ఎఫెక్టివ్గా ఉండాలంటే చదువుకునే చోట టెక్నాలజీ లేని వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్, ట్యాబ్, ఇతర డిజిటల్ డివైస్లకు దూరంగా ఉండాలి. దీనివల్ల పిల్లలు చదువుపై ఫోకస్ పెట్టేందుకు వీలవుతుంది. డిజిటల్ డిటాక్స్ సమయంలో పర్సనల్ గ్రోత్ మరియు డెవలప్మెంట్కు సంబంధించిన ఆఫ్లైన్ యాక్టివిటీస్పై దృష్టి సారించాలి. హాబీలు, వ్యాయామంతో పాటు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. డిజిటల్ వరల్డ్తో డిస్కనెక్ట్ కావాలంటే ప్రకృతికి దగ్గరకు అవ్వాలి. పార్కులు, దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలి. సైక్లింగ్, హైకింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్లో పాల్గొనాలి. ప్రకృతి చెందిన సేద తీరితే మెదడు పునరుత్తేజం పొందుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్రపోయే ముందు ఫోన్ చూసే అలవాటును పూర్తిగా మానేయాలి. పుస్తకం చదవడం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు. అలాగే మీరు డిజిటల్ డిటాక్స్ను ప్రారంభించాలనుకుంటున్న వారితో మాట్లాడాలి, దాని ప్రాముఖ్యతను వివరించాలి, అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ ప్లాన్కి కట్టుబడి ఉండేందుకు అవసరమైన మోటివేషన్ దీని ద్వారానే లభిస్తుంది. అలాగని టెక్నాలజీకి పూర్తిగా దూరం కావడం కూడా కరెక్ట్ కాదు కదా. అకాడమిక్స్, పర్సనల్ గ్రోత్కు అవసరమైన మేర టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అందుకు కొన్ని యాప్స్, వెబ్సైట్లను, డిజిటల్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేసుకోవాలి. పెయింటింగ్, కుకింగ్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్ వంటి అభిరుచులు ఉంటే వాటికి సమయం కేటాయించాలి. ఇవి డిజిటల్ వరల్డ్ నుంచి స్విచ్ ఆఫ్ కావడానికి సహాయపడతాయి. మనందరం డిజిటల్ డిటాక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ చాలా రోజుల క్రితమే మహారాష్ట్రలోని ఒక గ్రామం డిజిటల్ డిటాక్స్ని పాటించి వార్తల్లోకి ఎక్కింది. మహారాష్ట్రలో సంగ్లీ జిల్లాలోని మొహిత్యాంచే బడగావ్ అనే గ్రామంలో రాత్రి 7 గంటలకు సైరన్ మోగుతుంది. అంటే ఒక్కసారిగా పెద్దలు టీవీ ఆఫ్ చేస్తారు, ప్రతి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, పిల్లలు పుస్తకాలు తీసి చదవడం, రాయడం మొదలు పెడతారు, పెద్దలు ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. గంటన్నర పాటు, అంటే 8:30 వరకు ఎవ్వరూ ఫోన్ ముట్టరు, టీవీ ఆన్ చేయరు. ప్రతిరోజు సాయంత్రం డిజిటల్ డిటాక్స్లో భాగంగా గంటన్నర పాటు గ్యాడ్జెట్స్కు దూరంగా ఉంటారు ఈ గ్రామస్తులు. ఈ నియమం పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. కోవిడ్ సమయంలో పాఠశాలలు మూతబడ్డాయి, ఆన్లైన్లోనే పిల్లలు చదువంతా సాగింది. ఆ సమయంలో పిల్లల చేతికి ఫోన్ ఇవ్వక తప్పలేదు, అది వారికి ఓ అలవాటుగా మారింది. ఆ తర్వాత 7 ఏడాది పిల్లలు స్కూల్కు వెళ్ళినా రాయడం, చదవడంలో వెనుకబడ్డారు. దాంతో గ్రామస్తులందరూ కలిసి సాయంత్రం గంటన్నర పాటు పిల్లలను చదివించడం కోసం డిజిటల్ డిటాక్స్ను మొదలుపెట్టారు. ఈ సమయంలో ఊర్లో ఎవరైనా సరే ఫోన్ చూడకూడదు, టీవీ పెట్టకూడదు అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువులు తిరిగి గాడిలో పడ్డాయి. అయితే ఈ నిబంధన అమలు చేయడంలో అందరి కృషి ఉంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు ఇంటింటికి తిరిగి

డిజిటల్ డిటాక్స్ పై అవగాహన కల్పించారు. బాగుంది కదండి ఈ ఆలోచన. లిజనర్స్ విన్నారు కదండి, మీ అందరికీ నా టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ఆయుష్మాన్ బా ప్రోగ్రామ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే బిందు.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర.

0: టిఎన్బి ఆర్డో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం. 14 జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

అశుభం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఎన్ని కల్పములు గడిచినను చేసిన పనుల మంచి చెడు ఫలితాలను అనుభవిస్తేనే గాని తీరదు, కర్మకు ప్రతిఫలం లేకుండా ఊరికనే పోదు కదా అని ఈ శ్లోకం తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఇతరుల నుంచి తనకు అనిష్టములు జరుగురాదని తలంచినవాడు ఇతరుల పట్ల అనిష్ట కృత్యముల నుండి తన మనసును మరల్చుకోవలను. అనగా ఎవ్వరి పట్ల అపకార భావమే పూనరాదని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ధర్మహీనములైన అర్ధకామములను వర్జించుము, అనగా అధర్మముగా డబ్బు ఆర్జించవద్దు, స్త్రీలను కోరవద్దు. ధర్మమేదైనను అసుఖకరమున్ను లోకులచేత అసహ్యించుకొనబడేవన్నీ ఏ పనులైనా చేయవద్దు. మానవులు ధర్మముగాను సుఖకరముగాను జనామోదంగానూ ఉండే పనులే చేయాలి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: సాహసై.
1: ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సంసారం నడుచుటకును వ్యవహారాదులకును ధనము ముఖ్యావసరం. అందుచేత ధన సంపాదనకై మానవుడు ఉపాయ సాహసములతో ప్రయత్నాన్ని చేయవలెను అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శ్లోకం యొక్క భావం ఏంటంటే, న్యాయముగా సంపాదించిన ధనంతోనే తనను పోషించుకోవలను, అన్యాయంగా సంపాదించిన ధనంతో ఎవడు జీవిస్తూ ఉంటాడో వాడు సర్వకర్మ బహిష్కృతుడు అవుతూ ఉన్నాడు అంటూ ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

రపి. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, దేనిని ఒకరికిచ్చి తాను అనుభవిస్తూ ఉన్నాడో అదియే ధనికుల ధనమన్నమాట. మిగిలినదంతా ఉన్నదే, అది పరుల అనుభవించుటకే పనికి వస్తుంది, కావున అదంతా వానిది కానే కాదు అంటూ ఈ శ్లోకం యొక్క అర్థం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శుభం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఎన్ని కల్పములు గడిచినను చేసిన పనుల మంచి చెడు ఫలితాలను అనుభవిస్తేనే గాని తీరదు, కర్మకు ప్రతిఫలం లేకుండా ఊరికనే పోదు కదా అని ఈ శ్లోకం తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఇతరుల నుంచి తనకు అనిష్టములు జరుగురాదని తలంచినవాడు ఇతరుల పట్ల అనిష్ట కృత్యముల నుండి తన మనసును మరల్చుకోవల్ను. అనగా ఎవ్వరి పట్ల అపకార భావమే పూనరాదని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ధర్మహీనములైన అర్ధకామములను వర్జించుము, అనగా అధర్మముగా డబ్బు ఆర్జించవద్దు, స్త్రీలను కోరవద్దు. ధర్మమేదైనను అసుఖకరమును లోకుల చేత అసహ్యించుకొనబడేవన్నీ ఏ పనులైనా చేయవద్దు. మానవులు ధర్మముగాను సుఖకరముగాను జనామోదంగాను ఉండే పనులే చేయాలి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: దొరేన్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9545111117
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ PCOD ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా లిసనర్స్ ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సంసారం నడుచుటకును వ్యవహారాదులకును ధనము ముఖ్యావసరం. అందుచేత ధన సంపాదనకై మానవుడు ఉపాయ సాహసములతో ప్రయత్నాన్ని చేయవలెను అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ക്ഷണം അന്യായേന തുയോ ജീവേ സർവകർമ്മ ബഹിഷ്കൃതഃ.
1: ഈ ശ്ലോകം യൊക്ക ഭാവം ഏంటంటే, ന്യായముగా సంపాదించిన ధనంతోనే తనను పోషించుకోవలెను, అన్యాయంగా సంపాదించిన ధనంతో ఎవడు జీవిస్తూ ఉంటాడో వాడు సర్వకర్మ బహిష్కృతుడు అవుతూ ఉన్నాడు అంటూ ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

తపి. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, దేనిని ఒకరికిచ్చి తాను అనుభవిస్తూ ఉన్నాడో అదియే ధనికుల ధనమన్నమాట. మిగిలినదంతా ఉన్నదే, అది పరుల అనుభవించటకే పనికి వస్తుంది, కావున అదంతా వానిది కానే కాదు అంటూ ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని విశాఖపట్నం జిల్లా అనే పాఠం వింటారు.

0: నమస్కారం మేడం.
1: నమస్కారం నమస్కారం, రండి రండి. ఏమిటి, చేతిలో ఏదో గ్రంథం పట్టుకున్నారు?
0: అవునండి, ఇది గ్రంథాలయంలో ఇద్దామని బయలుదేరాను.
1: ఇంతకీ అది ఏ గ్రంథమో చెప్పనే లేదు.
0: ఇదా, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాల గురించి సమాచారాన్ని కూడా తెలిపే గ్రంథం ఇది.
1: అప్పో, అంత సమాచారం ఉందంటే అది ఖచ్చితంగా చదవాల్సిందే.
0: అవునండి, ఇది అందరూ చదవాల్సిన గ్రంథం.
1: ఏది, ఓసారి ఇవ్వండి చూస్తాను.
0: ఇదిగో తీసుకోండి, చూడండి.
1: భారతదేశంలోని రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు. ఇది విశాఖపట్నం జిల్లా. ఈ జిల్లా ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండడం వల్ల దీనికి విశాఖపట్నం జిల్లా అని పేరొచ్చింది.
0: అవునండి, స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న జిల్లాలలో ఈ విశాఖపట్నం జిల్లాయే పెద్ద జిల్లా. పరిపాలన సులభంగా ఉండేందుకు 1950 సంవత్సరంలో ఈ జిల్లాను విశాఖపట్నం, శ్రీకాకుళం అనే జిల్లాలుగా విభజించారన్నమాట. ఆ తర్వాత మళ్లీ 1979 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా నుంచి కొంత భాగాన్ని విడదీసి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు.
1: ఓహో, విశాఖపట్టణానికి పేరు ఎలా వచ్చిందంటే వైశాఖి లేదా విశాఖేశ్వరపురం అంటే కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఆ తరువాతి కాలంలో ఈ పట్టణానికి విశాఖపట్టణం అనే పేరు వచ్చింది. దీన్ని వైజాగ్ అని, వాల్తేర్ అని కూడా పిలుస్తారు.
0: అవునండి, అయితే పూర్వం ఈ దేవాలయం సముద్రం పక్కన ఉండేది. కాగా కాలక్రమేణా ఈ దేవాలయం సముద్రంలో కలిసిపోయింది.
1: విశాఖ జిల్లా వైశాల్యం 11,161 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని వైశాల్యంలో 4.03% ఉంటుంది. విశాఖ జనాభా రాష్ట్ర జనాభాలో 4.81% ఉంటుంది. జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 343 మంది ఉంటారు.
0: దాదాపు 39 లక్షల మంది జనాభా ఉన్న ఈ జిల్లాలో పురుషుల స్త్రీల నిష్పత్తి ప్రతి 1000కి 985 మంది ఉంటారు. అక్షరాస్యత 52.25% వరకు ఉంటుంది. ఈ విశాఖ జిల్లాలో 3082 గ్రామాలున్నాయి, మండలాలు 43 ఉన్నాయి.
1: అవును, రెవెన్యూ డివిజన్లు 3. అవేవంటే విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు. అసెంబ్లీ స్థానాలు 13, లోక్సభ స్థానాలు 2. ఒకటి విశాఖపట్నం, రెండవది అనకాపల్లి.
0: మేడం, ఇది చూశారా, విశాఖపట్నానికి ఉత్తరాన విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఒరిస్సా రాష్ట్రాలు ఎల్లలుగా ఉన్నాయి.
1: అవును, విశాఖ జిల్లాను కొండలు, మైదానాలు రెండుగా విభజించవచ్చు. జిల్లా పశ్చిమార్థంలోని ఉత్తరం వైపున ఎక్కువగా కొండ ప్రాంతం ఉంటుంది. తూర్పున దక్షిణం వైపు ఎక్కువగా మైదానాలున్నాయి. తూర్పు కనుమలు ఈశాన్యం నుంచి నైరుతి దిక్కుకు విస్తరించి ఉన్నాయి. ఈ కనుమల వరుసలో ఉన్న పర్వతాల ఎత్తు సరాసరి 914 మీటర్లుంటుంది.
0: మేడం, ఇంకో సంగతి ఏమిటంటే ఈ విశాఖ జిల్లాలో అడవుల విస్తీర్ణం 4.77 లక్షల హెక్టార్లు. ఈ విస్తీర్ణం రాష్ట్రంలోని అడవుల విస్తీర్ణంలో 4వ స్థానం ఆక్రమిస్తుంది. ఇక ఈ జిల్లా సముద్ర తీరం 176 కిలోమీటర్లు ఉంటుంది. ఈ తీరం వెంబడి పెద్ద పెద్ద కొండలు, కొండరాళ్లు ఉన్నాయి. వీటిలో డాల్ఫిన్స్ నోస్, పోలవరం రాయి, వాల్తేరుకు ఉత్తరంగా ఉన్న రిషికొండ, భీమనపట్నం వంటి పెద్ద కొండలు ముఖ్యమైనవి.
1: ఈ జిల్లాలో మాచ్ఖండ్, శారద, దోస్తని, వరాహ, చంపావతి, తాండవ, సరుగుడుగడ్డ, మేఘాద్రిగడ్డ నదులున్నాయి.
0: అవును,
1: శీతోష్ణస్థితి, వాతావరణం ఎక్కువగా తేమగా ఉంటుంది. వేసవిలో బాగా వేడిగా ఉంటుంది. సముద్రంలో జరిగే మార్పులను తెలియచేయడానికి అల్పపీడన ద్రోణులు, తుఫానులు తెలియచేయడానికి తుఫాను హెచ్చరికల కేంద్రం ఉంది.
0: ఒక సంవత్సరంలో వాతావరణం ఎలా ఉంటుందంటే ఫిబ్రవరి నెల మధ్య నుండి జూన్ మొదటి వారం వరకు వేసవి, తరువాత సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల వలన వర్షం, అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వర్షాలు వెనకబడే కాలం. ఈ జిల్లాలో డిసెంబర్ నెల మధ్య నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మే నెలలో ఇక్కడ చాలా వేడిగా ఉంటుందన్నమాట.
1: ఈ విశాఖ జిల్లాలో అనంతగిరి, చింతపల్లి, మినుములూరు, సీలేరు, ఈ అడవులు ఎంతో రమణీయంగా ఉంటాయి.
0: అవునండి,
1: ఈ అడవుల్లో కలప, వంట చెరుకు, వెదురు, కేన్సువ్వలు, నూనె గింజలు, పచ్చగడ్డి, ఇంకా చింతపండు, జీడి మామిడి, తేనె, కుంకుళ్ళు, అడ్డ ఆకులు, జిగుర్లాంటివి

0: ఎన్నో ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు. గిరిజన కార్పొరేషన్ సంస్థ ద్వారా ఈ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
1: విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇక కాళీపట్నం వద్ద అపటైట్ ఖనిజం లభిస్తుంది, మాగ్నెటైట్. ఈ ఖనిజం అపటైట్తో కలిసి లభిస్తుంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణంలో, ఆటో ఇన్సులేషన్, రిస్ట్రక్టర్ ఇటుకలను తయారు చేయడంలో ఉపయోగించే వెర్మిక్యులైట్, ఇవి కూడా కాళీపట్నంలోనే ఎక్కువగా లభిస్తాయి.
0: పాయకరావుపేట, పెదగుమ్మలూరు, నక్కపల్లి వద్ద బంకమన్ను లభిస్తుంది. జింక్ అల్యూమినియం తయారీలో ఉపయోగించే బాక్సైట్ నిల్వలు ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ బాక్సైట్ నిల్వలు తూర్పుగోదావరి, విశాఖకు చెందిన అనంతగిరి, చింతపల్లి మైదానాల్లో లభిస్తుంది.
1: ఈ విశాఖ జిల్లాలో చెరుకు, వేరుశనగ, నువ్వులు, సజ్జలు, రాగులు ముఖ్యమైన పంటలన్నమాట. ఇక ఈ జిల్లాలో మత్స్య పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే, 1983 ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇంటిగ్రేటెడ్ మెరైన్ ఫిషరీస్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
0: ఈ ఇంటిగ్రేటెడ్ మెరైన్ ఫిషరీస్ ప్రాజెక్ట్ క్రింద చేపలు పట్టే మామూలు పడవలు, యంత్ర సహాయంతో పనిచేసే పడవలు ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద చేపల్ని పట్టే పడవల్ని నడిపే డ్రైవర్లు, స్కిప్పర్లు మొదలైన ఉద్యోగాలకు కావలసిన అభ్యర్థులకు విశాఖపట్నంలోని ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ విశాఖ జిల్లాలో పశుసంపద కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న 10 పశుసంవర్ధక కేంద్రాల్లో ఒకటి విశాఖపట్నంలోనే ఉంది. రోజుకు 50,000 లీటర్ల శక్తిగల డైరీ విశాఖలో ఉంది. నర్సీపట్నంలో రోజుకు 1200 లీటర్ల శక్తిగల క్షీర శీతల కేంద్రం ఉంది.
1: ఇక విశాఖపట్నం జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రాలు వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి కేంద్రం చెరకు, సజ్జలు, నువ్వులు, రాగులు. ఎలమంచిల కేంద్రంలో నువ్వులు, చింతపల్లి కేంద్రం మిరియాల గురించి పరిశోధనలు చేస్తున్నాయి.
0: విశాఖ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మకమైన పోరాటాలు జరిగాయి. భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఏజెన్సీ అధికారులకు వ్యతిరేకంగా, ముఠాదారుల దోపిడీకి వ్యతిరేకంగా 1879 రంప తిరుగుబాటు చేశారు. ఆ తరువాత 1886 గూడెం, చింతపల్లి పోలీస్ స్టేషన్లను తగులపెట్టారు. దీన్ని రంపపితూరి అని అంటారు.
1: మేడం, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. 1922 జరిగిన సవరల విప్లవం ఎంతో ప్రసిద్ధి చెందింది. సవరలు అడవుల్లో ఉండే కొండజాతి ప్రజలన్నమాట. అడవిలో దొరికే దుంపలు, గడ్డి తీసుకునే హక్కును అడిగారు వాళ్లు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో సవర ప్రజలంతా ఏకమై అడవిని తెగనరికారు. బ్రిటిష్ ప్రభుత్వం క్రూరంగా సవరలను అణిచివేసింది పాపం.
0: అల్లూరి సీతారామరాజు 1922 మన్యంలో తిరుగుబాటు చేశారు. అయితే ఈ మన్యం తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేసింది.
1: ఎన్నో చారిత్రక పోరాటాల చరిత్ర ఉన్న విశాఖ జిల్లా విద్య, వ్యాపార, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది ఈనాడు.
0: విశాఖ సముద్ర తీరాన 1926 ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్మించారు. డాల్ఫిన్నోస్, లైట్ హౌస్, ఓడరేవు, హిందుస్థాన్ షిప్ యార్డ్, నూనె శుద్ధి కర్మాగారం, కోరమండల్ ఎరువుల ఫ్యాక్టరీ, సర్క్యూట్ హౌస్, రామకృష్ణ బీచ్, ఇవన్నీ ఎంతో చక్కగా చూడచక్కని ప్రదేశాలు.
1: అవునండి, విశాఖపట్నం ఓడరేవు ప్రపంచంలోని సహజ సిద్ధంగా ఏర్పడిన మంచి ఓడరేవుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
0: అవును,
1: ఈ ఓడరేవు ప్రాంతం ఎంతో మనోహరంగా కూడా ఉంటుంది.
0: అంతేకాదు, విశాఖపట్నంలో ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి నూనె శుద్ధి కర్మాగారం, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్, డ్రిడ్జింగ్ కార్పొరేషన్, హిందుస్థాన్ జింక్ ముఖ్యంగా పేర్కొనదగిన పరిశ్రమలు. ఆంధ్రుల హక్కుగా పోరాటం జరిపి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ఇక్కడే ఉంది. ఇంకా చిట్టివలస జనపనార మిల్లు, ఆంధ్ర సిమెంట్ కంపెనీ కూడా ఇక్కడున్నాయి.
1: మేడం, ఇంకో విషయం మీకు చెప్పాలి. విశాఖ జిల్లా విద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలకే కాకుండా సాహితీ, సాంస్కృతిక రంగాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
0: అవునండి,
1: శ్రీశ్రీగా పేరొందిన శ్రీరంగం శ్రీనివాసరావు విశాఖపట్నానికి చెందినవారే. ఇక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1931 ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. స్వాతంత్ర సమరయోధులు తెన్నేటి విశ్వనాథం విశాఖ జిల్లావారే.
0: చారిత్రక, పర్యాటక స్థలాలు విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన అరకులోయ ఈ జిల్లాలోనిదే. ఈ అరకులోయ సముద్ర మట్టానికి

0: 600 నుండి 900 మీటర్ల ఎత్తులో ఉన్న లోయ. ఈ లోయ వైశాల్యం సుమారు 38 చదరపు కిలోమీటర్లు. పద్మా గార్డెన్స్, రణజల్లెడ జలపాతం ఇక్కడ చూడదగిన ప్రదేశాలు.
1: ఇక సింహాచలం. ఒక కవి చెప్పినట్లుగా సింహాచలం మహాపుణ్యక్షేత్రం, శ్రీ వరాహనరసింహుని దివ్యధామం. సింహాచలం పర్వతశ్రేణుల మీద ఉన్న ఈ ఆలయం సముద్రమట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయంలో ఉన్న కప్పస్తంభం ముట్టుకున్నంతలో అన్ని వ్యాధులు నయం అవుతాయని ప్రజల నమ్మకం. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ ఆలయంలో నరసింహుని విగ్రహం చాలా చిన్నది. విగ్రహానికి గంధంపూత ఉంటుంది. ఈ గంధంపూత ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే చందనయాత్ర ఉత్సవం రోజున పూజా పునస్కారాలతో తొలగిస్తారు.
0: ఇక భీముని పట్నం. ఇది ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి మున్సిపాలిటీ. ఇది ఇండియాలో ఏర్పడిన 2వ మున్సిపాలిటీ. ఈ భీముని పట్నంలో రేవు, లైట్ హౌస్, చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి.
1: మరో ముఖ్యమైన ప్రదేశం రాజేంద్రపాలెం. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు రంపపితూరిని ఈ రాజేంద్రపాలెంలో ప్రారంభించారు. అందుకే అల్లూరు స్మృత్యర్థం ఇక్కడ స్మారక భవనం నిర్మించారు. ఈ రాజేంద్రపాలెం దగ్గర్లోని కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధి కూడా ఉంది.
0: పద్మనాభం గ్రామం. విజయనగరం జమీందారు విజయరామరాజు బ్రిటిష్ తూర్పిండియా కంపెనీ వారితో జరిపిన యుద్ధంలో ఈ పద్మనాభం గ్రామంలోనే వీరమరణం పొందారు.
1: ఇక అనకాపల్లి. దేశంలో 2వ స్థానాన్ని ఆక్రమించిన బెల్లం వ్యాపార కేంద్రం ఇది.
0: విశాఖపట్నం. ఇక్కడ రాష్ట్రంలోనే పెద్దదైన ఓడరేవు ఉంది. ఇండియాలో అతి పొడవైన కన్వేయర్ బెల్ట్ ఈ రేవులో ఉంది. భారతీయ నౌకాదళం తూర్పు విభాగపు ఐఎన్ఎస్ ముఖ్యస్థావరం ఇక్కడుంది.
1: విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. ఇంకా రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి.
0: బ్రిటిష్ పాలకులు ఆంధ్రప్రాంతంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రిని నిర్మించారు.
1: ఇంకా విశాఖపట్నంలో కైలాసగిరి, ఊడా పార్క్, లుంబిని పార్క్, రామకృష్ణ బీచ్, ముదసర్లోవా, కాళీమాత ఆలయం, సబ్మెరైన్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, యారాడ బీచ్, గంగవరం బీచ్, భీమిలీ బీచ్, ఇంకా బుర్రా కేవ్స్, ఎర్రమట్టి దిబ్బలు, ఇలాంటివి ఎన్నో చూడచక్కని ప్రదేశాలు విశాఖపట్నంలో ఉన్నాయి.
0: నిజంగా ఈ గ్రంథం చాలా చక్కని సమాచారం అందించిందండి. మొత్తం విశాఖ జిల్లా గురించిన సమాచారం అంతా తెలుసుకోగలిగాను నేను
1: ఈ గ్రంథంలో. మేడం, ఒక విశాఖ జిల్లా గురించే కాదు, ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల సమాచారం ఉంది.
0: అవును,
1: మీరు మరోసారి మరో జిల్లా గురించి తెలుసుకోండి.
0: ఓ తప్పకుండా
1: వస్తానండి.
0: అలాగేనండి.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని విశాఖపట్నం జిల్లా అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత అనే పాఠం వింటారు.
3: అమ్మా నీరజా, చల్లటి నీళ్లు పట్టుకురా.
4: బాబాయ్, ఇవిగో కుండలో నీళ్లు, చాలా చల్లగా ఉన్నాయి.
3: ఇంతకీ అమ్మేది?
4: కూరగాయలు తేవడానికి వెళ్ళింది బాబాయ్. అవును, ఏదో సదస్సు అన్నావు, అయిపోయిందా బాబాయ్?
3: రైతు సదస్సులో వ్యవసాయంలో కొత్త పద్ధతులు, కొత్త రకం వంగడాలు, ఎరువులు వేయడంలో కొత్త పద్ధతులు, ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందామని వెళ్ళా.
5: ప్రస్తుతం నీ పొలంలో వరి బాగానే పండిందని చెప్పావుగా బాబాయ్, ఇంకా కొత్త రకాల అవసరం ఏంటి?
3: వరి బాగానే పండిందిరా, కానీ గిట్టుబాటు ధర రావడం లేదు. అంటే పంట మీద పెట్టిన ఖర్చు, రాబడి బొటాబొటీగా సరిపోతున్నాయన్నమాట. ఈసారి వరి కాకుండా వేరే పంట వేద్దామనుకుంటున్నా.
4: వరి కాక ఎక్కువ ఆదాయం వచ్చేవేమున్నాయి బాబాయ్?
3: చాలా ఉన్నాయమ్మా, ఆర్థిక ప్రాధాన్యత ఉన్న మొక్కలు చాలా ఉన్నాయి.
4: అసలు ఆర్థిక ప్రాధాన్యత అంటే ఏంటి? ఏ మొక్కలకి ఎలాంటి ఆర్థిక ప్రాధాన్యత ఉందో ఎలా చెప్పగలరు?
3: ఆర్థిక ప్రాధాన్యత నిర్ణయించడానికి అనేక కారకాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొక్కలు తగిన సంఖ్యలో దొరకాలి, మనిషి వాటిని సులభంగా పెంచగలగాలి, అవి నిత్య జీవితంలో ఉపయోగపడాలి, మొక్కల పెంపకం వాటి పోషణకయ్యే ఖర్చు గిట్టుబాటు కావాలి, ఆశించిన ఆదాయం రావాలి, ఇలా అనేక విషయాల ఆధారంగా ఏ మొక్కలకు ఎక్కువ ఆర్థిక ప్రాధాన్యత ఉందో నిర్ణయించవచ్చురా.
4: అంటే ఆర్థిక ప్రాధాన్యత ఉండాలంటే ఆ మొక్కలకి ఒకటికన్నా ఎక్కువ ఉపయోగాలుండాలా?
3: ఉండాలి మరి. ఇది వరకు వరి కేవలం ఆహార పంట మాత్రమే. ప్రస్తుతం వరి పంటని ఇతర విధాలుగా కూడా ఉపయోగిస్తున్నారు.

0: అంటారు కదా. అలాగే కొబ్బరి చెట్లతో ఎన్నో రకాల అనుబంధ పరిశ్రమలు నడుస్తున్నాయి.
1: కొబ్బరి చెట్టు కల్పవృక్షం కదా, కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరాకుల ఈనెలు అన్నీ పనికొస్తాయిగా.
0: అవే కాదు, కొబ్బరి చెట్టు ఆధార పరిశ్రమలు చాలా ఉన్నాయి. కొబ్బరి వినిగర్, కొబ్బరి టెంక పౌడర్, ఎండు కొబ్బరి పొడి, కొబ్బరి నార, కొబ్బరి పాలు, కొబ్బరి తాళ్లు, చీపుర్లు, బ్రష్లు, డోర్ మ్యాట్స్, రగ్గులు, పరుపులు, ఇతర అలంకరణ ఉత్పత్తుల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
1: అబ్బా చాలానే ఉన్నాయి. అంటే కొబ్బరి చెట్టుకి ఆర్థిక ప్రాధాన్యత చాలా ఉందన్నమాట.
0: అవును, ప్రకృతిలో చెట్లు ముఖ్యమైనవి కదా. వివిధ రకాల మొక్కలను సేద్యం చేయడం వల్ల మన ఆర్థిక స్థితి, ఆరోగ్యం మెరుగుపడి సుఖంగా జీవించగలుగుతున్నాం.
1: అంతేనా, పచ్చని చెట్లు తన పూలు, కాయలు, పండ్లతో సువాసనలను వెదజల్లుతూ పరిసరాల్లో జీవచైతన్యాన్ని నింపుతున్నాయి.
0: అవును, సూర్యకాంతి సాయంతో కార్బన్ డైఆక్సైడ్ను వాడుకుని ఆక్సిజన్ను వాతావరణంలోకి వదిలేస్తున్నాయి.
1: మొక్కలు మనకి నీడని, ఆహారాన్ని, చల్లదనాన్ని, కళ్లకు విందైన పచ్చదనాన్ని ఇవ్వడమే కాక దుమ్మును వడబోస్తాయి, ధ్వని కాలుష్యాన్ని తగ్గించి వాతావరణాన్ని రక్షిస్తున్నాయి.
0: అంతేకాదు, మనం రోజూ వాడే నార వృక్షాల నుంచొచ్చిందే. నార వస్త్రాలు, ఇతర వస్తువుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇంకా మనం రోజూ వాడే వివిధ రకాల రసాయనాలు, ఔషధాలు, జిగురు, రంగులు, గుగ్గిలం, నూనెలు, బిరడాకార్క్, అత్తరులు, రబ్బరు, ఇవన్నీ మొక్కల నుంచే వస్తున్నాయి.
1: ఇంతకీ ఈ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను ఎలా నిర్ణయిస్తారు?
0: మనిషికి ఉపయోగపడే మొక్కలను, అవి ఉత్పత్తి చేసే పదార్థాల ఉపయోగాలను తెలుసుకునే వృక్షశాస్త్ర విభాగాన్ని ఆర్థిక వృక్షశాస్త్రం అంటే ఎకనామిక్ బాటనీ అంటారు. ఆర్థికంగా ఉపయోగపడే మొక్కలను, అవి ఉత్పత్తి చేసే ఉపయోగకరమైన ఉత్పన్న పదార్థాలను ఆధారం చేసుకుని అనేక రకాలుగా విభజించారు.
1: అవేమిటి బాబాయ్?
0: మొక్కలను ఆహార పదార్థాలిచ్చేవి, కలపనిచ్చేవి, ఔషధాలిచ్చేవిగా విభజించారు. ఆహార పదార్థాలిచ్చే మొక్కలను 1 తృణధాన్యాలు, 2 పప్పుధాన్యాలు, 3 నూనె గింజలు, 4 నారలు, 5 ఫలాలు ఇచ్చే మొక్కలుగా తిరిగి విభజించారు.
1: మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఎక్కువైన ఆహారాన్ని వేర్లు, కాండం, ఫలాలు, ఆకుల్లో, విత్తనాల్లో నిల్వ చేసుకుంటాయి. వీటిని మనం తింటాం. జంతువులు కూడా ఆహారంగా ఉపయోగించుకుంటున్నాయి కదా.
0: అవునమ్మా, మనం తినే ఆహారంలో ప్రధానమైనవి తృణధాన్యాలు, వరి, గోధుమ, మొక్కజొన్న. తృణం అంటే గడ్డని తెలుసు కదా. బార్లీ, ఓట్స్, రై కూడా ప్రధాన తృణధాన్యమే గాని మన దేశంలో ఇవి ఉండవు. ఇవన్నీ గడ్డి మొక్కల కుటుంబానికి చెందినవన్నమాట. ఇవి ఆహారాన్ని ఏం చేస్తాయంటే విత్తనాలు, గింజల్లో నిల్వ చేసుకుంటాయి. కోసిన గింజల్ని ఆరబెట్టి నిల్వ చేసి ఉపయోగించుకుంటాం. ఈ ధాన్య గింజల్లో పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, లవణాలు ఉండి మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ మొక్కల ఆకులు, కాండాలు పశువుల మేతకు ఉపయోగపడతాయి. గోధుమ పిండితో చపాతీలు, పూరీలు తయారు చేస్తాం. నీకు తెలుసుగా, పరిశ్రమల్లో గోధుమ పిండిని ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. గోధుమ, వరిగడ్డిని పరిశ్రమల్లో ప్యాకింగ్ అట్టగా, గృహ నిర్మాణంలోనూ ఉపయోగపడే బోర్డులుగా, కాగితం, చాపలు, టోపీలు, పాదరక్షలు, ఇతర వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
1: గోధుమ గడ్డిని ఇళ్ల కప్పులకి వాడతారని విన్నా. మరి వరి ప్రపంచంలో సగం జనాభాకి ముఖ్య ఆహారం కదా బాబాయ్.
0: అవునమ్మా, వరితో అటుకులు, పేలాలు, బియ్యపిండితో పిండి వంటలు, దోశలు మొదలైన పలహారాలు తయారు చేస్తారు. బియ్యం చుట్టూ ఉండే సన్నటి తౌడు పొరలో ప్రోటీన్లు, బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వరి నుంచి మత్తు పానీయాలు తయారు చేస్తారు. జపాన్లో సాకి అనే సారాయిని వరి నుంచే తయారు చేస్తారు. తౌడు నుంచి లభించే నూనెను వంట నూనెగా, సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు, బియ్యం పిండిని బట్టల సైజింగ్లోనూ, వస్త్రాల నేతల్లోనూ వాడతారు. వడ్ల గింజలను మిల్లు పట్టగా వచ్చే చిట్టూ తౌడును పశువుల దాణాలో ఉపయోగిస్తారు.
1: అబ్బా, నాకు తెలియని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. వరి, గోధుమ ఆహారంగానే కాక ఇతర విధాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. మరి మొక్కజొన్న కూడా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతోందా?
0: అవునమ్మా, మొక్కజొన్న కూడా ఆహారంగా, పశుగ్రాసంగా, ఆల్కహాలు, ప్లాస్టిక్స్, గ్లూకోజ్, రేయాన్, కాగితం పరిశ్రమల్లో ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.
1: బాబాయ్, ఇందాక చిరు తృణ ధాన్యాలు అన్నావు, అంటే ఏంటి?
0: వాటినే చిరుధాన్యాలను కూడా అంటారమ్మా.
1: ఓహో, జొన్నలు, సజ్జలు, రాగులు అవేగా?
0: అవును అవే. గడ్డి జాతికి చెందిన ఈ మొక్కల్ని తక్కువ వర్షం, నీటి ఎద్దడి, పొడి నేలల్లో ఎక్కువగా పండిస్తారు. అంటే వీటికి

0: తక్కువ నీరైనా సరిపోతుంది అన్నమాట. జొన్నలు వరి తర్వాత బలవర్ధకమైన ఆహారం అనొచ్చు. జొన్నపిండితో రొట్టెలు చపాతీలు చేస్తారు. జొన్న నూకలతో అన్నం వండుతారు. జొన్న విత్తనాలను వాణిజ్యపరమైన ఆల్కహాల్కు సంబంధిత పానీయాల తయారీకి కోళ్ల దాణాగాను వాడతారు. జొన్న ఆకులు కాండాలు పశుగ్రాసంగా వాడతారు. జొన్న కాండాలను కాగితం తయారులో వాడతారు. అలాగే సజ్జలతో కూడా చపాతీ రొట్టెలు మాళ్ళు తయారు చేస్తారు. సజ్జ కాండాలు ఆకుల్ని పశుగ్రాసంగా కూడా ఉపయోగిస్తారు. మృత్తికను బంధించే అంటే సాయిల్ బైండర్గా ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల ఎండిన సజ్జ మొక్కలను ఇంటి కప్పులకు వాడతారు.
1: పప్పుధాన్యాలు కూడా ఆహార ధాన్యాలే కదా?
0: అవును, పప్పుధాన్యాలనే మనం అపరాలని కూడా అంటాం. పప్పుధాన్యాల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి, కనుక శాకాహారులకు కావలసిన మాంసకృతుల్ని ఇవి అందిస్తాయి.
2: అవును, మాంసకృతులు శరీర పెరుగుదలకు శరీర నిర్మాణానికి అవసరం కదా. మనం ఎక్కువగా కందిపప్పు, మినుములు, పెసలు వాడతాం కదా బాబాయ్.
0: అవునమ్మా, శనగలు బఠానీ కూడా పప్పుధాన్యాలే. ఈ పప్పుధాన్యాలను కూరగా వండటమే కాక అనేక రకాల వంటకాలు అంటే బిస్కెట్స్, స్వీట్లు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ధాన్యాల తొక్కలు, ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం చాలామంది మొలకెత్తిన పెసలు, శనగలు తింటున్నారు. కందికాయలు నూర్చాక మిగిలే ఎండిన కాడలను బుట్టల తయారీ, ఇంటి కప్పులకు, అలాగే ఇంధనంగా కూడా వాడతారు. కంది మొక్కలను ఇతర పంటలతో కలిపి అంతర పంటగా పండిస్తారు.
1: ఎందుకని?
0: ఎందుకంటే వీటిని పొలాల గట్ల వెంట పెంచితే నేల కోరివేతన అరికడుతుంది. వీటి ఆకులు మట్టికి మంచి బలాన్నిస్తాయి.
1: నూనె గింజలు మన ఆహారంలో ఒక భాగమే కదా, ఇవి కూడా మొక్కల నుంచేగా లభించేది.
0: అవునమ్మా, వేరుశనగ, ఆవా, పామ్, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు, కొబ్బరి మొదలైన నూనె గింజలను గానుగాడించి నూనె తీస్తారు. కొన్నింటిలో విత్తనాలను నీటిలో మరగబెట్టి నూనె తీస్తే, మరికొన్నింటిలో విత్తనాల నుంచి కరిగించే ద్రావణిల ద్వారా నూనె తీస్తారు. నూనె తీయగా మిగిలిన పిండిని పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇవిగాక లావెండర్, నిమ్మ, కర్పూరం తైలం వంటివి సువాసన నూనెలు. వేపగింజలను తీసిన నూనె సూక్ష్మజీవి నాశినిగా వాడతారు. నూనెలను సబ్బులు, సౌందర్య పోషకాలు, కందెనలు అంటే లూబ్రికెంట్స్ తయారీలో వాడతారు. వేరుశనగ వేర్లకున్న బొడిపెల్లో నత్రజని స్థాపక సూక్ష్మజీవులుండటం వలన దీనిని అంతర పంటగా వాడతారు.
1: కొబ్బరి గురించి ఇందాకే చెప్పుకున్నాం కదా.
0: ఇవిగాక మొక్కల నుంచి లభించే కూరగాయలు, ఫలాలు, గింజలు, సుగంధ ద్రవ్యాలు కూడా మన ఆహారంలో భాగమే.
1: ఇంగువ మొక్కల నుంచి వస్తుందంటగా లవంగ నూనె చూసా నేను. మసాలాలో పువ్వులు, మొగ్గలు, ఆకులు వాడతారుగా. మరి నారనిచ్చే మొక్కలేటి బాబాయ్? గోగునార, కొబ్బరి పీచు అని విన్నాను.
0: ఆహార ధాన్యాల తర్వాత రెండో ముఖ్యమైన ఉపయోగకరమైన మొక్కలు నారనిచ్చే మొక్కలే. నారలను దుస్తుల తయారీలోను, బ్రష్లు, చీపుళ్ళు, తాళ్ళు, బుట్టలు, కాగితం తయారీ, దిళ్ళు, పరుపుల తయారీలో ఉపయోగిస్తారు. నారనిచ్చే మొక్కల్లో పత్తి, జనుము, గోగు, కొబ్బరి చెట్లున్నాయి. అన్నట్టు కిత్తనార, తాటి చెట్ల నుంచి కూడా నార లేదా పీచు లభిస్తుంది.
1: పత్తి నుంచి తీసిన నూలుతో బట్టలు నేస్తారుగా.
0: అవునమ్మా, పత్తి ప్రపంచంలో అతి పురాతనమైన చవకైన నార. మన దేశంలో ఇది క్రీస్తుపూర్వం 1800 నుంచి ఉపయోగంలో ఉంది. పూర్వం పత్తి నూలు పరిశ్రమకు మన దేశం కేంద్రంగా ఉండేది. ఇప్పుడు చాలా దేశాల్లో పత్తిని పెద్ద వాణిజ్య పంటగా పెంచుతున్నారు.
1: జనపనారతో తయారు చేసిన గోనుసంచుల్లో గోధుమ, వరి, బియ్యం, పప్పులు వగేరా నిల్వ చేస్తారు.
0: అవును, గోగు జనువు నారతో తాళ్ళు, దారం, తివాచీలు, కట్టెన్లు, ముతక వస్త్రాలు తయారు చేస్తారు. జనపనారను తెరచాపలు, చాపలకు వాడతారు.
1: పండ్ల చెట్లు కూడా ఆర్థిక ప్రాధాన్యత ఉన్నవేగా. మామిడికాయల్ని కూరలు, పచ్చళ్ళు తయారీలో వాడతారు. ఇంకా మామిడి పండు గుజ్జుతో జామ్, జెల్లీ, ఐస్ క్రీం, పండ్ల రసాలు తయారు చేస్తారుగా.
0: అవునమ్మా, పండ్లలో చక్కెర, పిండి పదార్థాలు, కార్బన్ ఆమ్లాలు ఉంటాయి. పండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు, ప్రోటీన్లు తక్కువగా ఉండి తేలిగ్గా అరుగుతాయి. అరటి చెట్టును తీసుకుంటే పళ్ళు తినడానికి, కాయల కూరలకే కాక అరటి దూట, అరటి పువ్వుతో కూరలు చేస్తారు. అరటి నారను తాళ్ళు, సంచులు, అలంకరణ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. అరిటాకుల్ని విస్తరాకులుగా వాడతారు. మామిడి అరిటాకుల్ని శుభకార్యాల్లో అలంకరణకు వాడతారు.
1: వేప ఆకులు, పూలు, పళ్ళు, విత్తనాలు, బెరడు, వేళ్ళు, కాండం, కొమ్మలు అన్నీ పనికొచ్చేవేగా. అలాగే ఉసిరి కూడా ఎన్నో రకాలుగా పనికొస్తుందా బాబాయ్?
0: అవునమ్మా,

0: ఇవి మందు మొక్కల జాబితాలోకొస్తాయి. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నుంచి మనిషి మొక్కల్లోని వివిధ భాగాలను బాధను తగ్గించడానికి, రోగ నివారణకు మందులుగా ఉపయోగిస్తున్నాడు. తులసి, వేప, ఉసిరి, ఉమ్మెత్త, నల్లమందు మొక్క, నీలగిరి తైల మొక్క, మలేరియాకు వాడే క్వినైన్ మందునిచ్చే మొక్క, ఇలా బోలెడున్నాయి. ఇలా మొక్కల నుంచి వచ్చే రసాయన పదార్థాలతో రోగాలు నయం చేసే విధానాన్ని ఆయుర్వేద వైద్య విధానం అంటారు. ఈ మొక్కల్లో ఆల్కలాయిడ్లు, గ్లైకోసైడ్లు, సుగంధ తైలాలు వంటి అనేక రసాయనాలుంటాయి. వీటికి వ్యాధులను నివారించే శక్తి ఉంటుంది.
1: హోమియోపతి, యునానీ వైద్య విధానంలో మందులు కూడా మొక్కల నుంచేగా వచ్చేది?
0: అన్నీ కాదు, ఆర్సెనికం వంటి కొన్ని రకాల మందులు మొక్కల నుంచి వస్తాయి. మిగిలినవి ఇతర జంతు జీవాల నుంచి వస్తాయి. యునానీ వైద్యంలో కూడా మూలికా సంబంధమైన ఔషధాలే ఎక్కువగా ఉంటాయి.
1: కలపనిచ్చే మొక్కలన్నావు, టేకు, రోజ్వుడ్, అవేగా?
0: అవునమ్మా, మనం కూర్చున్న ఈ సోఫాలు టేకుతో తయారైనవే. పూర్వం కలపను వంట చెరుకుగా ఉపయోగించేవారు. ప్రస్తుతం కలపను వంట చెరుకుగా ఉపయోగించడం తగ్గింది. అంతేకాదు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వచ్చాక కట్టెలను వంట చెరుకుగా వాడటం లేదు.
1: బొగ్గు, పెట్రోల్ కలప నుంచేగా ఉత్పత్తి అయ్యేది?
0: అవును, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్లు భూమిలోకి కృంగి నేలతో కప్పబడి నేల కింద పొరల్లోని వేడిమి, ఒత్తిడి కారణంగా పాక్షికంగా దహనం చెంది బొగ్గుగా మారాయి. పెట్రోల్ కూడా ఇలాగే తయారయ్యేది. బొగ్గు, పెట్రోళ్లను శిలాజాల ఇంధనాలు అంటారు.
1: కలపను ఇంటి నిర్మాణం, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఇంటికి ఉపయోగపడే వస్తువులు, బళ్ళు, ఇతర వాహనాలు, పడవల తయారీలో, ఇంకా కాగితం తయారీలో కూడా ఉపయోగిస్తారు కదా బాబాయ్?
0: అవును, ఇవన్నీ అందరికీ తెలిసినవే. మనకి అడవుల నుంచి కలప లభిస్తుంది. కలప చాలా రకాల చెట్ల నుంచి లభించినా దృఢత్వం, మన్నిక ఉన్న కలపకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఒక పెద్ద చెట్టు పెరగడానికి 40 నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. మనం దీన్ని కొన్ని రోజుల అవసరం కోసం నరకకూడదు. ఒకవేళ తప్పనిసరిగా నరకాల్సి వస్తే దానివల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగల మొక్కని ముందు నాటాలి. అప్పుడే మనకు కావలసిన కలప నిరంతరం అందుబాటులో ఉంటుంది. అటు అడవులు తరిగిపోకుండా, ఇటు పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది.
1: మొక్కలు ఏదో మామూలుగా ఉపయోగపడతాయి అనుకున్నా గాని ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయని తెలియలేదు. ఒక్క మొక్కతో ఎన్నో అనుబంధ పరిశ్రమలు, ఆ పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇంతగా మేలు చేసే మొక్కల్ని మనం జాగ్రత్తగా సంరక్షించాల్సిందే.
0: అవునమ్మా, వృక్షో రక్షతి రక్షితః అన్నారు. వృక్షాన్ని మనం కాపాడితే అది తిరిగి మనల్ని కాపాడుతుంది.
1: నిజమే బాబాయ్. అదిగో అమ్మోస్తోంది, నే వెళ్ళి అమ్మ చేతిలో సంచులు అందుకుంటా.
2: పిల్లలు, పెద్దవారికి తగిన రీతిలో సాయపడడం చాలా మంచి అలవాటమ్మా, వెళ్ళిరా.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని విశాఖపట్నం జిల్లా అనే పాఠం, మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడియో విష్ణు శ్రోతలందరికీ శుభోదయం అండి. ఇన్నటి ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్. మరి ఈరోజు కూడా మన విజయ్ గారు అనివార్య కారణాల వల్ల ఈ

0: కార్యక్రమంలో పాల్గొలేకపోతున్నారు. సో శ్రోతలందరూ కూడా గమనిస్తారని కోరుకుంటున్నాం. సరే, మరి ఈరోజు జూన్ 10వ తేదీ ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈరోజు చరిత్ర పుటల్లో ఎలాంటి సింహభాగాన్ని చేజిక్కించుకుంది? అదేవిధంగా డిజిటల్ విప్లవం నుంచి వైద్య రంగంలో వచ్చిన మార్పుల వరకు ఎన్ని మైలురాళ్ళు ఈ జూన్ 10లో దాగున్నాయి? ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు ముచ్చటించుకుందామండి. మొట్టమొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, 1902 జూన్ 10వ తేదీన కంటిచూపు లోపాలను సవరించే అధునాతన ఆప్టోమెట్రీ పరీక్షా పద్ధతులు అమెరికాలో అధికారికంగా గుర్తింపు లభించింది. కంటిచూపు సమస్యలతో బాధపడే కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి, ఆధునిక కంటి వైద్య విధానాలకు మెరుగుపడడానికి ఈరోజు ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. దీంతోపాటే కంప్యూటర్ రంగంలో విప్లవం తెచ్చిన మొదటి Apple II పర్సనల్ కంప్యూటర్ 1977 జూన్ 10న మార్కెట్లో అధికారికంగా అమ్మకానికి వచ్చింది. సామాన్యుడికి కూడా కంప్యూటర్ని అందుబాటులోకి తెచ్చి నేటి ఆధునిక డిజిటల్ యుగానికి ఈరోజే గట్టి పునాది వేసిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ చరిత్ర పుటల్లోకి వెళితే, సరిగ్గా 1190 జూన్ 10వ తేదీన 3వ క్రూసేడ్ సమయంలో రోమన్ చక్రవర్తి ఫెడ్రిక్ మొదటి బార్బరోసా అనూహ్యంగా నది దాటుతూ మునిగి మరణించారు. అప్పట్లో అత్యంత శక్తివంతుడైన రాజు ఇలా హఠాత్తుగా మరణించడం ఆ కాలంలో అంతర్జాతీయ రాజకీయాల్ని, యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. మరలాగే క్రీడల విషయానికి వస్తే, 1924 జూన్ 10న ఇటలీలో జరిగిన మొదటి అంతర్జాతీయ మోటార్ రేసింగ్ పోటీలు కూడా చరిత్రలో ఒక కొత్త రకమైన సాహసోపేత క్రీడలకి నాంది పలికాయి. ఆ వేగం, ఆ సాహసం నేటి ఆధునిక రేసింగ్ క్రీడలకి మార్గదర్శకంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. మరి ప్రపంచ హస్తకళల దినోత్సవం కూడా ఈరోజే. మానవ నైపుణ్యానికి, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచే హస్తకళల్ని కాపాడుకోవాలని, వాటిని నమ్ముకున్న కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక భారతదేశ రక్షణ రంగానికి వస్తే, మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో తన మొదటి బ్యాచ్ సైనిక శిక్షణని ముగించుకుని దేశ రక్షణ కోసం అద్భుతమైన అధికారులను అప్పగించిన రోజు కూడా జూన్ 10వ తేదీ. మరి అంతర్జాతీయ సాహిత్య రంగానికి వస్తే, 1832 జూన్ 10న ఆంగ్ల రచయిత పండితుడు సర్ ఎడ్విన్ అర్నాల్డ్ జన్మించారు. ఆయనకి భారతదేశ సంస్కృతి, ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఎంతో గౌరవం ఉండేది. అందుకే మన పవిత్ర గ్రంథం భారతీయ భగవద్గీతని ద సాంగ్ ఆఫ్ సెలిస్టియల్ పేరుతో ఇంగ్లీష్లోకి అద్భుతంగా అనువదించారు. అంతేకాదండి, గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా ఆయన రాసిన ద లైట్ ఆఫ్ ఏషియా అనే మహాకావ్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షించి ఆసియా జ్యోతిగా బుద్ధుడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. ఇక మన దేశభక్తిని ప్రతిరోజూ రగిలించే ఒక అద్భుతమైన మహానుభావుడు గురించి చెప్పుకోవాలి. ఆయనే మన తెలుగువారైన పైడుమరి సుబ్బారావు గారు. ఈయన 1916 జూన్ 10వ తేదీన జన్మించిన బహుభాషావేత్త. మనం ఈరోజు పాఠశాలల్లో ప్రతిరోజు గర్వంగా చెప్పుకునే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే జాతీయ ప్రతిజ్ఞని 1962లో తెలుగు భాషలో రచించారు. ఆ తర్వాత ఈ ప్రతిజ్ఞ కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడి అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది. మన తెలుగు నేలకన్న ఒక బిడ్డ రాసిన మాటలు దేశంలోని ప్రతి విద్యార్థి గుండెల్లో దేశభక్తిని నింపుతూనే ఉన్నాయి. ఇక భారత పారిశ్రామిక రంగానికి వస్తే, దేశంలో ఆటోమొబైల్ విప్లవాన్ని తీసుకొచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్, ఈయన 1938 జూన్ 10వ తేదీన జన్మించారు. బజాజ్ గ్రూప్ అధినేతగా ఆయన రూపొందించిన బజాజ్ చేతక్ స్కూటర్ ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాల సొంత ఇంటి కలలాంటి వాహనంగా మారి హమారా బజాజ్ అంటూ ప్రతి ఇంట్లోనూ భాగమైపోయింది. నికార్సైన వ్యాపారవేత్తగా, రాజ్యసభ సభ్యుడిగా, దేశ ఆర్థిక ప్రగతికి ఆయన అందించిన సేవలకి గాను భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇక తెలుగు చలనచిత్ర రంగానికి వస్తే, వెండి తెరపై మాటల మంటలు పుట్టించిన పరుచూరి బ్రదర్స్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ గారు 1946 జూన్ 10వ తేదీన జన్మించారు. ఆయన తన అన్నగారు పరుచూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి వందలాది సినిమాలకి కలం పట్టి, పదునైన సామాజిక రాజకీయ సంభాషణలతో తెలుగు సినిమా కథల గమనాన్నే మార్చేశారు. కేవలం మాటల రచయితగానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటించి నటుడుగా మెప్పించారు.
1: నేటికీ పరిచూరి పలుకుల ద్వారా ఎందరో యువ రచయితలకి సినిమా స్క్రిప్ట్ రైటింగ్

పాఠాలు చెప్తూ చిత్ర పరిశ్రమకి సేవ చేస్తూ ఉన్నారు. మరదే ఇక ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఏ గణేష్ మూర్తి 1947 జూన్ 10 జన్మించారు. ఆయన తమిళనాడులో ఈరోడ్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకే అంకితమై నిబద్ధత గల నాయకుడిగా తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరిక సంగీత సాహిత్య రంగాల కలయికగా నిలిచిన మంగు రాజాగారు ఈయన 1951 జూన్ 10 జన్మించారు. మ్యూజికాలజిస్టుగా అంటే సంగీత శాస్త్రవేత్తగా సంగీతంలోని లోతుల్ని, రాగాల సమ్మేళనాల్ని పరిశోధించడమే కాకుండా ఆయనలోని సృజనాత్మక రచనా సామర్థ్యంతో అద్భుతమైన కథలు, నవలలు, రేడియో టెలివిజన్ సీరియల్స్ కూడా రాశారు. ఆయన రాసిన ఎన్నో నవలలు పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక మన తెలుగు సినిమా హాస్యాన్ని, భావోద్వేగాల్ని ఒక కొత్త పుంతలు తొక్కించిన ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు. ఆయన 1958 జూన్ 10 జన్మించారు. ఆ ఒక్కటి అడక్కు, అప్పులప్పారావు, హలో బ్రదర్ వంటి ఆల్ టైమ్ క్లాసిక్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకి కడుపుబ్బా నవ్వులు పంచడమే కాకుండా ఆమె తాళి వంటి చిత్రాలతో మహిళల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణమైన శైలితో ఈవీవీ మార్క్ కామెడీని సృష్టించి ఎందరో హాస్యనటుల కెరీర్ని మలుపు తిప్పిన అద్భుతమైన ప్రతిభావంతుడైన. మరి అలాగే తెలుగు చలనచిత్ర రంగంలో బాక్సాఫీస్ బొనాంజా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10 జన్మించారు. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వారసుడుగా సినీ రంగంలో ప్రవేశించినప్పటికీ తనదైన డైలాగ్ డెలివరీ, ఓరమాస్ యాక్షన్, పౌరాణిక చారిత్రక పాత్రలతో టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా నిలిచిపోయారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి చిత్రాలతో ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా, సేవారంగంలోనూ, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతని చాటుకున్నారు. ఇక ప్రపంచ సైన్స్ చరిత్రలోకి వెళితే విద్యుత్ అయస్కాంతత్వానికి పునాది వేసిన ప్రముఖ ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఆంధ్రీ మారీ ఆంపియర్ 1836 జూన్ 10 ఇయర్ అని పేరు పెట్టారు. ఇది సైన్స్ రంగంలో ఈయన సాధించిన విజయానికి నిదర్శనం. నిరంతరం పరిశోధనలు చేస్తూ గణిత మరియు భౌతిక శాస్త్రాలలో ఎన్నో నూతన సిద్ధాంతాలని ప్రతిపాదించి ఆధునిక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఈయన గట్టి పునాది వేశారు. ఇక మన తెలుగు జాతి పౌరుషాన్ని, దేశభక్తిని చాటిన అద్భుతమైన వీరుడు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1928 జూన్ 10 పరమపదించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నడిపించిన చారిత్రాత్మక చీరాల పేరాల సత్యాగ్రహం దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది. ఆయన కేవలం గొప్ప సాహసీకుడైన నాయకుడే కాదండి, అద్భుతమైన వక్త, కవి, గాయకుడు. అంతేకాదండి, రామదండు అనే స్వచ్ఛంద సైన్యాన్ని స్థాపించి ప్రజల్లో జాతీయ భావాన్ని రగిలించిన గొప్ప జన నాయకుడు. ఇక ఆధ్యాత్మిక మరియు సామాజిక రంగాలలో తెలుగు నేలపై ఒక గొప్ప వెలుగును నింపి 2015 జూన్ 10 మహాసమాధి చెందిన సద్గురు కందుకూరి శివానందమూర్తి గారిని ఈరోజు మనం ప్రత్యేకంగా స్మరించుకోవాలి. ఆయన కేవలం ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తగానే కాకుండా దేశభక్తిని, సమాజ సేవని దైవ కార్యాలుగా భావించి మానవతావాదిగా భీమునిపట్నం, వరంగల్ ప్రాంతాలలో ఆశ్రమాలు స్థాపించి వేలాది మంది భక్తులకి సరైన జీవన మార్గాన్ని, సనాతన ధర్మ వైభవాన్ని ఎంతో సులభంగా బోధించిన జ్ఞానమూర్తి అయిన. సో లిజనర్స్, ఈరోజు జూన్ 10కి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్లోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: వికసిత భారత్

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటని అనుకుంటున్నారా? ఇది అందరికీ చాలా బాగా నచ్చే టాపిక్. ఎందుకంటే ఈరోజు మన సాక్షాత్తు ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ, వాళ్ళు కూడా తల్లు పట్టుకోవాల్సిందే. ఈవేళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా ఏంటి అని అనుకుంటే మాత్రం ఆ రోజుల్లో చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆడిన గల్లీ క్రికెట్ గురించి అండి. సో గల్లీ క్రికెట్లో అసలు నియమాలు ఎలా ఉంటాయి, ఆ లాజిక్లు అసలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి కూడా అస్సలు అందవండి. అక్కడ అంపైర్ల తీర్పు ఫైనల్ అయితే మన గల్లీలో మాత్రం బ్యాట్ ఎవడదో వాడిదే ఫైనల్. ఆనాటి వింత రూల్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ గల్లీ క్రికెట్ గురించి ఈవేళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందాక నేను అన్నట్టు ఎవడిదైతే బ్యాట్ ఉంటుందో వాడిదే ఫస్ట్ బ్యాటింగ్, ఇది మొదటి రూల్ అండి క్రికెట్లో. గ్రూప్ అంతటికి కలిపి ఒకడో ఇద్దరో బ్యాట్ తెచ్చేవాళ్ళు. వాడు అవుట్ అయినా సరే వాడికి నచ్చినంతసేపు ఆడుకునే స్పెషల్ ప్రివిలేజ్ ఉండేది. ఒకవేళ నచ్చకపోతే బ్యాట్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతానని బెదిరించేవాడు. దాంతో వాడు సిక్స్ కొట్టినా నోబాల్ అని సరిపెట్టుకునేవాళ్ళం. ఐసీసీ రూల్స్ బుక్లో ఇలాంటి బ్లాక్మెయిలింగ్ రూల్స్ ఎక్కడైనా దొరుకుతాయా ఒకసారి ఆలోచించండి. మరి రెండోదంటే చూద్దామా. వన్ స్టెప్ అవుట్ రూల్ ఇది. అంటే గల్లీ ఇరుగ్గా ఉండడం వల్ల షాట్ కొడితే నేరుగా క్యాచ్ పట్టడం కష్టం. అందుకే బంతి ఒక్కసారి నేలకి తగిలి లేచినా సింగిల్ హ్యాండ్తో పడితే అవుట్ ఇచ్చేసేవాళ్ళం. దీనికి తోడు గోడకి తగిలితే 4, కిటికీ అద్దం పగిలితే అవుట్ అనే లోకల్ కండిషన్లు కూడా ఉండేవి. ఆ అద్దం పగలగొట్టిన వాడు అవుట్ అవ్వడమే కాదు, ఆ పక్కింటి ఆంటీలు తిట్టే తిట్లకు కూడా భయపడి మ్యాచ్ అక్కడికక్కడే రద్దయిపోయే సందర్భాలు కూడా వచ్చేది. మరో వింత రూల్ ఏంటో తెలుసా అండి? లాస్ట్ మ్యాన్ బ్యాటింగ్, అంతేకాకుండా కామన్ ఫీల్డర్. ఆటగాళ్లు సరిసమానంగా లేనప్పుడు ఒకణ్ణి రెండు టీముల తరఫున ఫీల్డింగ్ చేయించేవాళ్ళం. వాడు నమ్మకంగా ఉంటాడో ముంచేస్తాడో ఎవ్వడికీ తెలీదు. అలాగే టీంలో అందరూ అవుట్ అయినా చివరి వాడు ఒక్కడే సింగిల్ రన్నర్ని పెట్టుకుని ఆడేవాడు. పాపం వాడు గ్రీజ్ వదిలి పరిగెత్తకుండానే రన్స్ తీయాల్సి వచ్చేది. బాల్ పోగొట్టిన వాడే వెతికి తేవాలి, లేదంటే కొత్త బాల్కి డబ్బులు ఇవ్వాలి అనే రూల్ కూడా ఉండేది. షాట్ గట్టిగా కొట్టి బంతిని డ్రైనేజ్లోనో లేదంటే ఎవరి ఇంట్లోనో పడేలా చేశాడనుకోండి, సిక్స్ కొట్టిన ఆనందం పక్కన పెడితే బాల్ వెతికే డ్యూటీ వాడిదే అయ్యేది. కాలం మారి ఇప్పుడు టీవీల్లో పెద్ద పెద్ద మ్యాచ్లు చూస్తున్నా నాటి మన గల్లీ క్రికెట్లో ఉన్న చమత్కారం, ఆ గొడవలు నిజంగా ఆ కిక్కే వేరండి. ఇంకా నవ్వొచ్చే రూల్స్ కొన్ని ఉన్నాయండి. అసలు మన గల్లీ క్రికెట్లో ఎంపైర్ అనేవాడు ఒక డమ్మీ క్యారెక్టర్. ఎవడైతే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉంటాడో వాడే ఎంపైర్. వాడు తన టీం వాడు అవుట్ అయితే నాట్ అవుట్ అని, అవతలి టీం వాడు గ్రీజులో ఉన్నా అవుట్ అని గుండె మీద చెయ్యేసుకుని మరీ అబద్ధాలు చెప్పేసేవాడు. దీనివల్ల థర్డ్ ఎంపైర్ అంటే ఎక్కువగా సత్య ప్రమాణాలు, అమ్మతోడులు మన మ్యాచ్ల తీర్పుని డిసైడ్ చేస్తూ ఉండేవి. అన్నింటికంటే కామెడీ రూల్ ఏంటో తెలుసా? ట్రయల్ బాల్ అండి. మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ అయిపోయినా సరే అది ఊరికే ట్రయల్ బాల్ రా, నేను ఇంకా రెడీ కాలేదు, అసలు లెక్క ఇప్పుడు మొదలెట్టు అంటూ మళ్ళీ మనం మొదలు పెట్టేవాళ్ళం. ఐసీసీ మ్యాచ్ల్లో కోహ్లీనో రోహిత్ శర్మో మొదటి బంతికి అవుట్ అయితే సారీ బాస్ అది ట్రయల్ బాల్ మళ్ళీ వేయండి అని అడిగే ఛాన్స్ ఉందా చెప్పండి, కానీ ఇక్కడ మాత్రం అనుకుంది. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే కీపర్ వెనకాల వికెట్లు లేకపోయినా గోడకో లేదంటే మూడు కర్రలకో బంతి తగిలితే చాలు బౌల్డ్ అని గొంతు చించుకునేవాళ్ళం. ఒకవేళ బంతి వికెట్లని తాకుతూ జస్ట్ అలా వెళ్ళినా గాలికి వికెట్లు కదిలాయా బంతి తగిలి కదిలాయా అనే దానిపై గంటల తరబడి జరగబోయే పంచాయతీ ముందు ఐక్యరాజ్య సమితి చర్చలు కూడా ఎందుకు పనికిరావండి. మరో విచిత్రమైన రూల్ చెప్పనా? బలవంతపు రిటైర్మెంట్. ఏంటా అనుకుంటున్నారా? ఒక బ్యాట్స్మెన్ ఏకదాటిగా హాఫ్ సెంచరీ కొడుతుంటే మిగతా టీం మెంబర్స్ అందరూ కలిసి బోర్ కొట్టేసి నువ్వు చాలాసేపటి నుంచి ఆడుతున్నావు ఇక చాలు దిగిపో మిగతా వాళ్ళకి బ్యాటింగ్ రావాలా వద్దా అని బలవంతంగా నాట్అవుట్గా పంపించేసేవాళ్ళు. అక్కడ టాలెంట్ కంటే అందరికీ బ్యాటింగ్ రావాలనే కమ్యూనిజమే మనకి ఎక్కువగా పనిచేసేది. తర్వాత ఇంకా మ్యాచ్ ఎప్పుడైపోతుందో తెలుసా మీకు? స్కోర్ బోర్డు కంప్లీట్ అయినప్పుడు మాత్రం కాదండి, దూరం నుంచి వాళ్ళ అమ్మో నాన్నో చేతిలో కర్ర పట్టుకుని ఒరే చీకట పడుతుంది ఇంటికి వచ్చి చదువుకోవని గట్టిగా

కాకేగానే ఆ బ్యాట్స్మెన్ బ్యాట్ అక్కడే పడేసి పరుగులు అంకించేవాడు. దాంతో మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసిపోయేది. ఆ రోజుల్లో రూల్స్ వింతగా ఉన్నా ఆ నవ్వులు ఆ ఆటలు ఇప్పుడెక్కడ దొరకవండి. ఇక అన్నింటికంటే పెద్ద కామెడీ ఏంటంటే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి కేవలం బ్యాటింగ్ బౌలింగ్ చేయడమే ఇష్టం. వీళ్ళ బ్యాటింగ్ అయిపోయాక లేదంటే బౌలింగ్ కోట ముగిసిపోయినా ఒక్కసారిగా ఒంట్లో శక్తులన్నీ ఊడిపోయినట్టు మొహం పెట్టేస్తారు. అబ్బా ఎందుకు బాగా నీరసంగా ఉందిరా, కాళ్ళు అవుతున్నాయంటూ సైలెంట్గా వెళ్ళి చెట్టు కింద కూర్చుని రెస్ట్ తీసుకునేవాళ్ళు. మన ఫీల్డింగ్కి రమ్మంటే మాత్రం బాబో ఎండ దంచేస్తుందిరా, నేను అస్సలు రాలేనబ్బా అని కలరింగ్ ఇచ్చేసేవాళ్ళు. ఇంకొందరు ఉంటారండి, వీళ్ళకి ఫీల్డింగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. మన టీం బ్యాటింగ్ అంతా అయిపోయి అవతల వాళ్ళ టీంకి బ్యాటింగ్ ఇచ్చి మనం ఫీల్డింగ్కి దిగే టైంకి కరెక్ట్గా వీళ్ళకి గుర్తొస్తుంది అర్జెంట్ పని అని. అయ్యో మా అమ్మ షాప్కి వెళ్ళి పాలు తెమ్మందిరాను, లేదంటే మా నాన్న ఇప్పుడే ఊరి నుంచి వస్తాడని నేను ఇంట్లో లేకపోతే చితకబాదేస్తాడని అక్కడికక్కడే ఫ్లేట్ ఫిరాయించేసి మెల్లిగా జారుకునేవాళ్ళు. నిజానికి ఆ అర్జెంట్ పని ఏంటో మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఫీల్డింగ్ చేయలేక చెమటలు కక్కుతూ పరిగెట్టడం ఇష్టం లేక దొంగచాటుగా జారుకోవడమే వాళ్ళ ప్లాన్. ఇలాంటి టైం చూసి తుర్రుమనే వాళ్ళని పట్టుకోవడానికి టీం అంతా కలిసి వాడు వెనకాల పరిగెట్టడం, ఒరే నువ్వు బ్యాటింగ్ ఆడవు కదరా ఫీల్డింగ్ చేయకుండా వెళ్తే నీ బ్యాట్ ఎరగొడతావని బెదిరించడం, అదొక పెద్ద హైడ్రామా అనుకోండి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఎవరైనా ప్లేయర్ మధ్యలో వెళ్ళాలంటే రిటైర్డ్ హార్ట్ ఇచ్చి వెళ్ళాలి, ఫిజియోథెరపిస్ట్ వచ్చి సర్టిఫై చేయాలి. కానీ మన గల్లీ క్రికెట్లో మాత్రం ఫీల్డింగ్ బద్ధకం అనే రోగానికి ఎంపైర్ కూడా ఏమీ చేయలేడు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ మ్యాచ్ను కాస్త గందరగోళంలో పడేసి వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళం ఏడ్చినట్టు ఆ ఖాళీ ప్లేస్ని కవర్ చేయడానికి ఇద్దరు మనుషుల ఫీల్డింగ్ని ఒక్కడే చేయాల్సి వచ్చేదనుకోండి. క్రికెట్ ఆడేటప్పుడు రూల్స్ పాటించడం కంటే ఇలాంటి స్కెచ్లు వేసి ఫీల్డింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడమే పెద్ద టాస్క్. మ్యాచ్ గెలవడం పక్కన పెడితే ఇలాంటి దొంగచాటుగా వెళ్లే ఫ్రెండ్స్ వాళ్ళని పట్టుకునే గొడవలే మన గల్లీ క్రికెట్కి అసలైన అందాన్ని, ఎప్పటికీ మర్చిపోలేని బోల్డంత అనుభూతుల్ని హాస్యాన్ని మనందరికీ పంచేవి. ఇక మన గల్లీ క్రికెట్లో జరిగే రాజకీయాల దగ్గరికి వద్దాం. మన దేశ రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. గ్రూపులు కట్టడం, వెన్నుపోట్లు పడవడం, మ్యాచ్ మధ్యలో సడన్గా వ్యూహాలు మార్చడంలో మన వాళ్ళు పీహెచ్డీ చేసేసారండి. టాస్ వేసే దగ్గర నుంచి పాలిటిక్స్ మొదలవుతాయి. ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్ ఒకే టీంలోకి వెళ్లకుండా ఉండడానికి కోడి పిల్ల లేదంటే రాజారాణి అని పేర్లు పెట్టి కళ్ళు మూసుకుని మరీ విడదీసేసేవాళ్ళు. అక్కడ కూడా లోపల మ్యాచ్ ఫిక్సింగ్లు జరిగిపోయేవి. అన్నింటికంటే పెద్ద రాజకీయం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా, అవతలి టీంలో ఒకడు సైలెంట్ అయిపోయి మన బౌలింగ్ని చితకబాదుతున్నప్పుడు వాడు అవుట్ అవ్వకపోయేసరికి మన టీం కెప్టెన్ మెల్లగా బౌలర్ దగ్గరకు వచ్చి పొలిటికల్ సలహా ఇస్తాడు, ఒరే వీడు మామూలుగా అయితే అవుట్ కాడరా, కాస్త భయపెట్టేలా బౌలింగే, బంతిని డైరెక్ట్గా వాడి బాడీకి గురిపెట్టి వేసే లేదంటే స్పీడ్గా తల మీదకి బౌన్స్ వేసే దెబ్బకి వాడే బ్యాట్ పక్కన పెట్టి పారిపోతాడు అని స్కెచ్ వేసేవాళ్ళు. అంటే అక్కడ క్రికెట్ స్ట్రాటజీ కంటే బ్యాట్స్మెన్ని మానసికంగా శారీరకంగా భయపెట్టే గెరిల్లా యుద్ధ తంత్రాలు ఎక్కువగా వాడేవాళ్ళం అన్నమాట. ఒకవేళ ఆ బంతి వెళ్ళి వాడి కాళ్లకో చేతులకో తగిలిందా ఇక అంతే సంగతులండి. నువ్వు కావాలనే నన్ను కొట్టావు అని వాడు, లేదు నేను వికెట్లకు వేస్తే అది నువ్వు అడ్డం వచ్చావు అని బౌలరు, ఇద్దరు బ్యాట్లు వికెట్లు పట్టుకుని యుద్ధానికి దిగిపోయేవాళ్ళు కదా. ఆ టైంలో మిగతా ప్లేయర్స్ అంతా వచ్చి సర్ది చెప్పాల్సి వచ్చింది, పోయి ఎవరి టీం వాళ్ళకి సపోర్ట్గా గ్రూపులుగా విడిపోయి ఆ గొడవని ఇంకా పెద్ద చేసేవాళ్ళు. ఇక ఎంపైర్ తమ వైపు తిప్పుకోవడానికి చేసే రాజకీయాలైతే ఇంకో లెవెల్ అండి. మొన్న నీకు ఐస్ క్రీమ్ కొనిచ్చానే కదరా, ఇప్పుడు LBW అవుట్ ఇచ్చే అని ఒకడు లంచం ఆఫర్ చేస్తే, వద్దురా వాడు అవుట్ ఇస్తే రేపు మా ఇంటి ముందు నిన్ను ఆడుకోనివ్వను అని బ్యాట్స్మెన్ బెదిరించేవాడు. పాపం ఎంపైర్ పొజిషన్ చూస్తే జాలేసేది అనుకోండి, అటు ఐస్ క్రీమ్ కావాలో ఇటు ఆట కావాలో తేల్చుకోలేక సతమతం అయిపోతూ ఉండేవాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో స్లెడ్జింగ్ అంటే కేవలం మాటలతోనే ఆగుతుంది, కానీ మన గల్లీ క్రికెట్ రాజకీయాల్లో మాత్రం మాటలు, బాడీ లైన్ బౌలింగ్లు, అమ్మతోడులు, బెదిరింపులు అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో ఉంటాయి. మ్యాచ్ గెలవడం కోసం రూల్స్ని మనకి నచ్చినట్టు మార్చేసుకునే ఆ గల్లీ లీడర్ల చమత్కారాలు గుర్తొస్తే ఇప్పటికీ పెదవుల మీద నవ్వు రాకుండా ఉంటుందా చెప్పండి. సో లిజనర్స్, ఈరోజు మన టాపిక్ గల్లీ క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి.

0: బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో మరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినొచ్చేసారు కదా, ఇక మనం గల్లీ క్రికెట్ పురాణాల్లో ఇంకో ఘట్టంలోకి వెళ్దాం. ఇది మోస్ట్ ఎమోషనల్ పార్ట్, ఆట ముగించుకుని ఇంటికి వెళ్ళాక మొదలయ్యే సత్కారాలు. గల్లీలో సిక్సర్లు కొట్టి ఎంత పెద్ద హీరోలా ఫీల్ అయినా ఇంటి గేట్ దాటగానే మన పొజిషన్ క్లీన్ బౌల్డ్ అయిపోయినట్టేనండి. ఎందుకంటే అక్కడ మన కోసం మన అమ్మో నాన్నో చేతిలో కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటి ఊడ్చే చీపుర్నో కర్రనో పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. మొదట తిట్లు దేంతో మొదలవుతాయంటే మన అవతారం చూసి. ఎండలో పడి ఆడి ఆడి మొహం అంతా నల్లగా మాడిపోయి, బట్టల నిండా మట్టి, మోకాళ్ళకి స్క్రాచ్లు పడి, చెప్పులు తెగిపోయి, అసలు మనిషిలా కాకుండా ఏదో తవ్వకాల నుంచి బయటపడ్డ విగ్రహంలాగా వెళ్తాం. అది చూడగానే అమ్మకి కాలిపోతుంది. ఒరే, నీకు చదువు సంజయ్ ఏమైనా ఉందా? అసలు రోజు రోజు ఆ గల్లీ తిరుగుబోతుల్లా తయారవుతున్నావు, ఆ బట్టలేంట్రా, ఆ మట్టి ఏంట్రా అని చెప్పి నాన్ స్టాప్గా డైలాగులతో మండిపడుతూ ఉంటుంది. ఇంకా రెండో పెద్ద సీన్ అంటే తెలుసా, టైమింగ్. మధ్యాహ్నం 1 గంటకి వచ్చేస్తాను, వచ్చి తింటాను అని బయటకు వెళ్ళిన వాడు సాయంత్రం 6 గంటకి వస్తే ఇంట్లో ఊరుకుంటారు చెప్పండి. నీకు అన్నం అక్కర్లేదు, తమ్ముడు అక్కర్లేదు, ఆ రేకుల షెడ్ కింద ఆ గల్లీ క్రికెట్ ఒక్కడే కావాలి, అక్కడే పడుకోకూడదా, ఇంటికి ఎందుకు వచ్చావు అనే ప్రశ్నకి మన దగ్గర ఏ డిఫెన్స్ ఉండదు. సచిన్ టెండూల్కర్ అయినా సరే ఆ టైంలో నోరు మూసుకుని నిలబడాల్సిందే. అన్నింటికంటే ఘోరం ఏంటో తెలుసా అండి, మ్యాచ్లో మనం చేసిన నష్టాలు ఇంటికి చేరినప్పుడు మనం కొట్టిన దెబ్బకి పక్కింటి వెంకటరావు గారి కిటికీ అద్దం, లేదంటే సుబ్బారావు గారి పూలకుండీలో పగిలిపోతే మ్యాచ్ అయిపోయే వరకు ఆగి కరెక్ట్గా మనం ఇంటికి చేరే టైంకి కంప్లైంట్ పట్టుకుని వస్తారు. చూడమ్మా, మీ వాడు కొట్టిన దెబ్బకి మా అద్దం ముక్కలైంది, రేపు పొద్దున్నే కొత్తది వేయించాలి అని వాళ్ళు చెప్తుంటే పక్కన మనకు పడే ఆ చూపులు చూస్తే చాలండి గుండె ఆగినంత పని అవుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాన్నిచ్చే క్లాసు ముందు ప్రొఫెసర్ల లెక్చర్లు కూడా ఎందుకు పనికిరావు. కానీ ఎంత తిట్టినా ఎంత చివాట్లు పెట్టినా రాత్రికి మళ్ళీ అమ్మే మెల్లగా పిలిచి ఆ మట్టి బట్టలన్నీ తీసి ఒంటి మీద దెబ్బలకి కాస్త పసుపు రాసి వేడినీళ్లతో స్నానం చేయించి అన్నం పెడుతుంటే ఆ తిట్లన్నీ మర్చిపోయేవాళ్ళం. మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే ఫ్రెండ్స్ వచ్చి బయట నుంచి ఒరే బాల్ తెచ్చాను రారా అనగానే నిన్న తిన్న తిట్లన్నీ గాల్లో కలిసిపోయి మళ్ళీ బ్యాట్ పట్టుకుని పరుగులు తీసేవాళ్ళం. ఆ తిట్లు, ఆ చివాట్లు, ఆ అమాయకత్వమే కదా మన చిన్ననాటి గల్లీ క్రికెట్ని మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేసింది. ఇక మన గల్లీ క్రికెట్లో మ్యాచ్లు జరగడానికి ముందే ఆ ప్లేయర్లని సెలెక్ట్ చేసుకునే టీమ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఒకటి ఉంటుందండి. ఇది చూస్తే ఐపీఎల్ వేలంపాట్లు, ఐసీసీ సెలెక్టర్ల మీటింగ్లు కూడా ఎందుకు పనికిరావు. అక్కడ కోట్లు పెట్టుకుంటే మన గల్లీలో మాత్రం సెంటిమెంట్లు, సొంత లాభాలు చూసి సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎంత కామెడీగా ఉంటుందో తెలుసా. మొదట ఇద్దరు కెప్టెన్లు వచ్చి ఎదురెదురుగా నిలబడి ఒకరి పాదం ముందు ఇంకొకరి పాదం పెడుతూ దొంగ పోలీస్ లేదంటే సైట్ చూసుకునేవాళ్ళు. ఎవరి పాదం ముందుగా టచ్ అయితే వాడికి ఫస్ట్ ప్లేయర్ని ఎంచుకునే లక్ ఉండేది. అక్కడే మొదలవుతుంది అసలైన రాజకీయం. అక్కడ ఫామ్ చూసి కాకుండా ఎవడి దగ్గర బాల్ ఉందో వాడిని ఫస్ట్ పిక్ చేసుకునేవాళ్ళు. ఒరే, మనోడి దగ్గర బ్రాండ్ న్యూ టెన్నిస్ బాల్ ఉందిరా, వాడిని ఫస్ట్ మన టీంలోకి తీసేసుకో, లేకపోతే బాల్ ఇవ్వడు అని ఫస్ట్ ఛాన్స్ వాడికే ఇచ్చేవాళ్ళు. వాడు సరిగ్గా బ్యాట్ కూడా పట్టుకోలేకపోయినా సరే కేవలం బాల్ ఓనర్ కాబట్టి వాడు టీంకి విరాట్ కోహ్లీతో సమానం. ఇక రెండో కేటగిరీ సెలక్షన్, సొంత స్థలం ఉన్నవాడండి. గల్లీలో ఏ ఇంటి ముందైతే వికెట్లు పెట్టి ఆడుతున్నామో ఆ ఇంటి కుర్రాన్ని ఖచ్చితంగా టీంలోకి తీసుకోవాల్సిందే, లేదంటే వాళ్ళమ్మ బయటకు వచ్చి ఇక్కడ ఆటలు కుదరవు వేరే చోటకి వెళ్ళండి అని వికెట్లు పీకేస్తుంది. అందుకే వాడు డక్అవుట్ అయినా సరే గ్రౌండ్ లీజ్ మనకి దక్కడం కోసం వాడిని గౌరవంగా టీంలో పెట్టుకుని ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా ఇచ్చేవాళ్ళం. అన్నీ అయిపోయాక చివరిలో మిగిలిపోయే పాపం బద్దకస్తులు. సిక్స్ కొడితే బాలు వెతికే ఓపిక లేని వాళ్ళు. వీళ్ళని ఏ కెప్టెన్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డు. వీడు మాకు ఉద్రా బాబోయ్, మొన్న ఫీల్డింగ్ చేయమంటే చెట్టు కింద పడుకున్నాడని ఒకడంటే, వీడు బ్యాటింగ్ వస్తే

సింగిల్ స్పీడ్ రన్అట్ చేస్తాడు అని ఇంకొకడు ముఖం మీదే అనేసేవాడు. అలా చివరికి మిగిలిపోయిన ఇద్దరిని చూసి, సరే ఈసారికి వీడిని నేను తీసుకుంటా, ఆ రెండో వాడిని నువ్వు తీసుకొని వీడు ఎక్స్ట్రా ఫీల్డర్ మాత్రమే, బ్యాటింగ్ రాదు అని కండిషన్లు పెట్టి జాలిపడి టీంలోకి లాగేవారు. దీనికన్నా ఘోరం ఏంటో తెలుసా? ఒకవేళ ఆటగాళ్లు సరి సంఖ్యలో లేకపోతే చిట్ట చివరి వాడిని కామన్ ప్లేయర్, సగం వాళ్ళు సగం వీళ్ళు వాడేసేవాళ్ళు. వాడు ఇటు టీంలో వాళ్ళకి, అటు టీంలో వాళ్ళకి, ఇద్దరికి ఫీల్డింగ్ చేయాలి. వాడు ఏ టీంలో ఉన్నాడో వాడికే క్లారిటీ ఉండేది కాదు. ఇలాంటి వింత సెలక్షన్ల వల్ల మ్యాచ్ గెలవడం దేవుడేరు, కానీ సెలక్షన్ రోజే నువ్వు నన్ను తీసుకోలేదు కాబట్టి రేపటి నుంచి నీకు నా సైకిల్ ఇవ్వను అని దోస్తీల మధ్య వచ్చే ఆలకలు ఆ చమత్కారాలు గుర్తొస్తే ఇప్పటికీ బలైన వస్తూ ఉంటుంది కదండి. సరే, ఇంతవరకు మనం ఆటల్లో గొడవలు, కామెడీ, రాజకీయాలు, ఇంట్లో తిట్లు అన్నీ చెప్పుకున్నాం. కానీ అసలు ఆ గల్లీ క్రికెట్ని మన గుండెల్లో అలా దాచిపెట్టుకునేలా చేసిన కొన్ని మధురమైన ఘట్టాలు, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళల్లో మనందరికీ నీళ్లు తిరుగుతాయి, పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు పోస్తుంది. ఆ రోజుల్లో ఉన్న ఆ కాస్త సంతోషం, ఆత్మీయత ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టినా దొరకవు కదండి. ముఖ్యంగా ఏంటంటే అందరూ కలిసి కొత్త బాల్ కొనడం. మన దగ్గర పెద్దగా డబ్బులుండేవి కాదు కదా అప్పట్లో. పాకెట్ మనీ అంటే రోజుకు ఒక రూపాయో రెండు రూపాయలు. బాల్ పోయినప్పుడు కొత్త టెన్నిస్ బాల్ కొనడానికి టీం అంతా కలిసి ఒక్కొక్కళ్ళం రూపాయో రెండు రూపాయలు చందా వసూలు చేసేవాళ్ళం. ఆ 5 రూపాయలు 10 రూపాయలు జేబులో వేసుకుని లీడర్లలాగా ఆ స్పోర్ట్స్ షాప్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న 10 బంతుల్లో ఏది బాగుందో నొక్కి చూసి, వాసన చూసి సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఆ కొత్త బాల్ చేతిలోకి వచ్చినప్పుడు కలిగే ఆనందం వరల్డ్ కప్ గెలిచినంత రేంజ్లో ఉండేదనుకోండి. తర్వాతది వర్షంలో క్రికెట్. ఆకాశంలో మబ్బులు పట్టి జలజల వర్షం పడుతుంటే ఇళ్లల్లో పెద్దవాళ్ళు లోపలికి రండిరా జలుపు చేస్తుందని అరుస్తున్నా సరే వినకుండా తడిసిపోతూ ఆడేవాళ్ళం. బురదలో బాల్ పడితే స్పిన్ బాగా అవుతుందని ఒకడు, బంతి సరిగ్గా పడట్లేదని ఒకడు గొడవ పడుతూనే ఆ వాన చినుకుల్లో ఆ బురద నీళ్లలో డైవులు కొడుతూ క్యాచ్లు పడితే వచ్చే కిక్కే వేరు కదండి. ఆట అయిపోయాక అందరం కలిసి ఒకే గొడుగు కిందో లేదంటే ఒకే ఇంటి అరుగు మీదో నిలబడి చలికి వణుకుతూ వాన వెలిసే వరకు కబుర్లు చెప్పుకోవడం ఎంత బాగుండేదే కదా. మరో అద్భుతమైన జ్ఞాపకం ఏంటో తెలుసా? సమ్మర్ హాలిడేస్ మ్యాచ్లు. ఆ ఏప్రిల్ మే నెలల్లో స్కూళ్ళకి సెలవులు వస్తే చాలు, పొద్దున్న 8 గంటలకి మొదలైన ఆట రాత్రి చీకటి పడే వరకు సాగుతూనే ఉండేదండి. మధ్యాహ్నం ఎండ దంచేస్తున్నా సరే ఎవరింట్లోంచి తెచ్చిన చల్లటి నీళ్లు అందరం ఒకే బాటిల్తో షేర్ చేసుకుని తాగేవాళ్ళం. ఆ ఆకలి, ఆ ఎండ ఏవి మనకి తెలిసేవి కాదు. ఆట మధ్యలో ఎవడో ఒకడు జేబులోంచి ఐస్ ఫ్రూట్, వాడి కోసం 5 పైసలు కాయినో రూపాయి కాయిన తీస్తే ఆ ఐస్ ముక్కని అందరం తలో కొరుకుడు కొరుకుతూ పంచుకుని తిన్న ఆ రోజుల్లో ఉన్న రుచి ఈ రోజు మనం తినే పెద్ద పెద్ద బ్రాండెడ్ ఐస్ క్రీముల్లో కూడా మనకు దొరకదండి. చివరిగా మ్యాచ్ గెలిచాక ఆ గల్లీ అంతా తిరిగే ఆ ఊరేగింపు, పక్క గల్లీ టీంతో ఎప్పుడైనా బెట్ మ్యాచ్ పెట్టినప్పుడు గెలిస్తే వచ్చే ఆ మజానే వేరు. ఆ గెలిచిన ఆనందంలో అందరం సైకిళ్ల మీద డబుల్ రైడింగ్లు ఎక్కి గట్టిగా కేకలిస్తూ మన గల్లీ అంతా మనం రౌండ్ వేసేవాళ్ళం. ఓడిపోయిన టీం మొహాలు చూస్తూ మన కాలర్లు ఎగరేస్తూ ఉంటే మనమేదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినంత గర్వంగా అనిపించేది. నిజానికి ఆ రోజుల్లో మన దగ్గర సరైన గ్రౌండ్ లేదు, కిట్ లేదు, కాళ్ళకి ప్యాడ్లు లేవు, చేతులకి గ్లౌజులు లేవు. కానీ మన అందరి దగ్గర కల్మషం లేని స్నేహం, పరిపూర్ణమైన ఆనందం ఉండేది. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లలో, కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఆ 4 గోడల మధ్య ఉండిపోతున్నారు. కానీ ఆనాటి మన గల్లీ క్రికెట్ మనకి కేవలం ఆట మాత్రమే నేర్పలేదండి. ఓటమిని ఎలా తట్టుకోవాలో నేర్పింది, గెలుపుని ఎలా పంచుకోవాలో నేర్పింది, నలుగురితో కలిసి ఎలా బతకాలో కూడా నేర్పింది. అందుకే మన చిన్ననాటి ఆ గల్లీ క్రికెట్ రోజులు మన జీవితంలో ఎప్పటికీ మరవలేని, మళ్ళీ తిరిగిరాని ఒక కమ్మని మధుర కావ్యం. సో లిజనర్స్, విన్నారు కదండి ఈనాటి ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. మరి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మాననీయ ప్రధానమంత్రి శ్రీ

0: नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: श्री लक्ष्मी हॉस्पिटल्स भीमवरम అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప

0: అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9101-911-93.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
3: डॉक्टर संजीव होम्यो केयर, जर्मनी, स्विट्जरलैंड एंड हाई क्वालिटी होम्यो मेडिसिन तो चिकित्स चेचुना एकैक होम्यो हॉस्पिटल मन डॉक्टर संजीव होम्यो केयर. डॉक्टर सत्य संजीव चिकम एमडी होम्यो. इनफर्टिलिटी, पाइल्स, फिशर, किडनी लो राळ्ळु, स्त्रीलो फाइब्रॉइड्स, पीसीओडी, ओवरी ट्यूमर्स, फिट्स, पक्षवातम, डायबिटीज, थायराइड, स्पॉन्डिलाइटिस, हेयर फॉल, मोटिमलु, सोरियासिस, बुल्ली, लिवर, किडनी समस्यलु, गॉल स्टोन्स, गैस्ट्रिक అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన మనిషి లేడు కదండి. అంటే ఎండ తగలకుండా పెరగాల్సిన వృక్షము లేదు, అలానే గుండె నెలకుండా ఎదిగిన మనిషి లేడు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను ఎదుర్కొనే సహనం రెండు ఉండాలి కదండి. అంటే ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన మనిషి లేడు. మరి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శల్ని ఎదుర్కొనే సహనం రెండు ఉండాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్న కేశవరెడ్డి చిత్రం నుండి హాయి హాయి అనే పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నందమూరి బాలకృష్ణ గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాటను ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన వ్యూహాలు ధర్మార్థం న్యాయమైనవా? మరి ఉపాయాలు ఉపయోగించి న్యాయం సాధించడం సమంజసమా? తెలుసుకుందామండి. మరి భారతం ధర్మతత్వజ్ఞులు, ధర్మశాస్త్రం అని కీర్తిస్తారని వ్యాస మహర్షి నన్నయ్య భట్టు చెప్పారు. మరి శ్రీకృష్ణుడైతే ధృతరాష్ట్రుల వాళ్ళు చేసిన పాపిష్టి పనులు కుమారు వారెల్లరూ కూడా సర్వులకు వధ్యులు అని స్పష్టంగా చెప్తాడు. మరి ఇళ్లకు నిప్పంటించడం సర్వసహరణము అందరికీ స్పష్టంగా తెలిసిన సత్యం. 23 సంవత్సరాలు ఏలిన రాజ్యం ఒప్పందం నెరవేర్చినప్పుడు తిరిగి ఇచ్చివేయకపోవడం, పెద్దల హితైషుల మాట పెడని చెవిని పెట్టడం, మరి ఇన్ని దోషాలున్న వాళ్లను బాధితుడు తన హక్కుగా దండించడమే స్వధర్మం అవుతుంది కదండి. అంటే 23 సంవత్సరాలు ఏలిన రాజ్యం

ఒప్పందం నెరవేర్చి వచ్చినప్పుడు తిరిగి ఇచ్చివేయకపోవడం, ఇక పెద్దల హితైషుల మాట పెడచెవిని పెట్టడం, మరి ఇన్ని దోషాలున్న వాళ్లను బాధితుడు తన హక్కుగా దండించడమే స్వధర్మం అవుతుంది. యుద్ధం చేసి చంపనవసరం లేదు అని కృష్ణుడి అభిప్రాయం. కపట జూదంలు ఓడగొట్టి అడవుల పాలు చేసిన కొద్ది రోజులకి శ్రీకృష్ణుడు అడవులకు వచ్చి, ఇప్పుడే నేను దాడి చేసి ధర్మజుణ్ణి యథాస్థానంలో నిలుపుతాను అని కౌరవులపై మండిపెడతాడు. అర్జునుడు, అయినది, ఈ 13 ఏళ్ల గడువు తర్వాత అట్లా చేత్తువులే అంటాడు. మరి 13 ఏళ్ల గడువు తీరగానే పిలిచి వాళ్ళ రాజ్యం ఇచ్చివేయడం రాజు బాధ్యత. నీతి పదంబున బ్రతుక నేర్చుట ఉత్తమ భంగి అని విదురుడు చెప్తూనే ఉన్నాడు. అది చెవికెక్కడం లేదా రాజుగారికి. అయినా సామధాన భేద ఉపాయాలు విఫలమైన తర్వాతే దండం పట్టించాడు శ్రీకృష్ణుడు. మరి పాశుపతాస్త్రం సంపాదించిన అర్జునుడన్నా, 5 ఊళ్ళిచ్చిన మమ్మల్ని రాజులుగా బతికిపోనియండి అని బంధుక్షేమం కోరి దీన దశ పట్టి ధర్మరాజు దిగి వచ్చిన అది అలసైపోయింది కౌరవులకి. మరి శ్రీకృష్ణుణ్ణి కట్టేస్తే పనైపోతుంది, అంటే ఈ కృష్ణుణ్ణి కట్టేస్తే పనైపోతుంది, పాండవులు రెక్కలు విరిగిన పక్షులైపోతారు అని కుతంత్రాలే కడ వరకు చేస్తున్న వాళ్లను మరి చంపడానికి ధర్మశాస్త్రం చూడబనిలేదు అని కృష్ణుడి అభిప్రాయం. అయినా రణరంగంలో కురుక్షేత్రంలో వీరులుగా పోతే వాళ్లకు వీరస్వర్గం లభిస్తుంది అని దయతలచాడు. తమ పక్షంలో విదిలేక ఉంటూ ఉన్న భీష్మ బాహ్లిక సోమ దత్తాదికుల బంధువులను, తమ అన్యాయపు ఆశకు బలిపెడుతున్న కౌరవులను ధర్మం తప్పకుండా వధించాలి అని అనుకోవడమే అధర్మం అవుతుంది. తనను నమ్మిన వాళ్లను, ఆశ్రయించిన వాళ్లను సర్వ విధాలా కాపాడటం తన విధి అని ఆర్తారక్షాదీక్షితుడైన శ్రీకృష్ణుడు భావించాడు. భీష్ముడు, ద్రోణుడు తనకు ఉపకారం చేసేవాళ్లు కాదు అని, వాళ్ళనుకుంటే పాండవులను చంపివేయగలరని దుర్యోధనుడి అభిప్రాయం. భీష్ముడేమో, అర్జునుడు విలువిద్యలో నాకంటే మేటి, పాండవులను చంపడానికి నాకు చెయ్యి రాదు, వాళ్ళు నా పట్ల అట్లే ఉంటారు అని సభామధ్యంలోనే వ్యక్తం చేశాడు. భీముడు దుర్యోధనుణ్ణి వధించిన ఘట్టంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉండి ధర్మరాజును గెలిస్తే మూర్ధాభిషిక్తుడు కాదగిన ఇతణ్ణి స్థిరస్థాడనం చేశాడు భీముడు. ఏ శిక్ష విధిస్తావు అని కూడా అడుగుతాడు. ప్రథమ దోషం కాబట్టి క్షమించాను అని ధర్మరాజు సమాధానం. అధర్మంగా లభించే ఇంద్ర పదవైన ధర్మరాజు కోరడు అంటారు కౌరవుల కులపెత్తలు. వాళ్ల శాపాల అధార్మిక కర్మల ప్రాబల్యం వాళ్ళను చంపింది. మంచికి మంచి వచ్చినట్లే చెడుకు చెడు వెన్నంటి ఉంటుంది. పాండవుల ధర్మబుద్ధికి సంతోషించి వాళ్లే తమను తప్పించే ఉపాయాలు చెప్పి తప్పుకుని ధర్మరక్షణకు తాము సహకరించామని సంతృప్తి చెందారు. ధర్మరాజు కూడా చివరి వరకు యుద్ధంలో తమ 5 మందిలో నీకు ఇష్టమైన ఒక్కడిని ఎన్నుకుని యుద్ధం చేయడం సముచితం అని చెప్పినవాడు. ధర్మం తప్పి అధికారం కైవసం చేసుకోదలిచినవాడు కాదు. ధృతరాష్ట్రుడి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, అంతా ధర్మబద్ధంగా జరిగింది, నీ వాళ్ళ అందరికీ సద్గతి కలిగింది అని చెప్తాడు. అది ద్వాపర యుగాంతం, పాపభారం అధికం. ధర్మవేత్తలైన భీష్మ ద్రోణ కృపులు ఉప్పుదిన్న పాపానికి ధర్మ విరోధి అయిన పక్షం అవలంబింపవలసిన విపరీత పరిస్థితి. భీష్ముడి పరాక్రమం అసమానం. తాత పెంచినవాడు అని తెగవేయను చేయడని స్థితిలో అర్జునుడు. రథిని సారథి, సారథిని రథికుడు పరస్పరం రక్షించుకుంటూ ముందుకు సాగడం యుద్ధ ధర్మం. అంచేత అర్జునుడిలో ఆవేశం కలిగించడం కోసం కృష్ణుడు చక్రం పెట్టాడు. ఇది వీరులెవరూ ఆక్షేపించలేదు. మరి పాండవులే, తాతగారిని నిన్ను రణరంగం నుండి ఉపాయించే, నిన్ను రణరంగం నుండి తప్పించే ఉపాయం చెప్పు అని వేడుకున్నారు. మరి యతో ధర్మ తతో జయ అని కన్న కొడుకుతోని అన్నది తల్లి గాంధారి. అదే జరిగింది కదా అని అనునయించారు వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు కూడా. అంటే పెద్దవాళ్ళు ఆచరించినదే ఉత్తమ ధర్మం. ధర్మం ఎప్పుడు దేశ కాలాలను బట్టి అన్వయించుకోవలసింది. పెద్దల నడకే ఎప్పుడూ శిరోధార్యమైన ధర్మం. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా నీనడపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మీరు చెబుతున్న ఆధ్యాత్మిక విషయాలు, ఆ రోజు యొక్క విశిష్టత, విశేషాలు, మంచి మంచి పాటలు ప్రతిరోజు వింటున్నాం. కాకపోతే అందరికీ అవకాశం ఇవ్వాలని కొంత గ్యాప్ తీసుకుంటున్నాం, కానీ వినటానికి అయితే గ్యాప్ తీసుకోవడం లేదు అని చెప్పంటున్నారు. మరి
శ్రోతలకు విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక విషయాలు, మరి ప్రజలు సన్మార్గంలో నడిచేందుకు మీరు చేస్తున్న కృషి

పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే శ్రీరామరాధ్యం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి జీవితంలో అపజయం వచ్చినప్పుడు భగవంతుని యొక్క సంకల్పాన్ని గుర్తించాలి. మరి పరమాత్మ సృష్టిలో యాదృచ్ఛికంగా జరిగేది ఏదీ లేదు. మన జీవితంలో సంభవించే ప్రతి సంఘటన వెనుక ఒక దివ్యమైన కారణం, ఒక ఆధ్యాత్మిక సందేశం, ఒక గొప్ప ఉద్దేశ్యం దాగుంటుంది. మనకు అనుకూలంగా జరిగితే దాన్ని అనుగ్రహంగా భావిస్తాం, మరి ప్రతికూలంగా జరిగితే దాన్ని అపజయంగా భావిస్తాం. కానీ భగవంతుని దృష్టిలో రెండు ఒకటి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి కార్యం మన శ్రేయస్సు కోసమే. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు, ఎంత ప్రార్థించినా సమస్యలు తొలగిపోవు, ఎంత నిజాయితీగా జీవించినా పరీక్షలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది మనసు విరిగిపోతుంది, భగవంతుడు నన్ను మర్చిపోయాడా అనే సందేహం కూడా కలుగుతుంది. కానీ ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, భగవంతుడు తన భక్తుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన ఆలస్యం చేయవచ్చేమో కానీ అన్యాయం మాత్రం చేయడు. ఒక రైతు భూమిలో విత్తనం నాటిన వెంటనే పంట రాదు, ముందుగా ఆ విత్తనం నేలలో తన స్వరూపాన్ని కోల్పోతుంది, తరువాత మొలకగా బయటకొస్తుంది, కాలక్రమేణా మొక్కగా ఎదిగి చివరకు ఫలాలను ఇస్తుంది. మరి విత్తనం తన రూపాన్ని కోల్పోకుండా పంటగా మారలేనట్లే మనిషి కొన్ని పరీక్షలను ఎదుర్కోకుండా పరిపక్వతను పొందలేడు. అపజయం అనేది జీవితానికి ముగింపు కాదు, అది భగవంతుడు మన కోసం సిద్ధం చేస్తున్న విజయానికి ముందు వచ్చే సాధనాకాలం. మన సహనాన్ని పెంచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన అంతరంగాన్ని దృఢపరచడానికి భగవంతుడు కొన్ని పరీక్షలను అనుమతిస్తాడు. మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోయిందా? బాధపడకండి, ఆ తలుపు వెనుక మీకు అవసరం లేనిది ఉండవచ్చు. కానీ భగవంతుడు తెరవబోయే మరో తలుపు వెనుక మీ జీవితాన్ని మార్చివేసే అనుగ్రహం ఉండొచ్చు. మనకు కనిపించని మార్గాలను ఆయన చూస్తారు.

చూస్తాడు. మనకు తెలియని భవిష్యత్తును ఆయన తెలుసుకుంటాడు. అందుకే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టాలను శాపంగా భావించకండి. అవి మీ జీవిత నిర్మాణానికి వేస్తున్న బలమైన పునాదులు అని అర్థం చేసుకోండి. మీరు కార్చిన ప్రతీ కన్నీరు, మీరు భరించిన ప్రతీ బాధ, మీరు చేసిన ప్రతీ ప్రార్థన భగవంతుని సన్నిధిలో వృధా కాదు. ఈరోజు మీరు అపజయంగా భావిస్తున్న సంఘటనే రేపు మీ విజయగాథలు అత్యంత ముఖ్యమైన మలుపుగా మారచ్చు. ఈరోజు మీరు కోల్పోయానని బాధపడుతున్నది రేపు మీకు ఇంకా గొప్పదాన్ని అందించడానికి భగవంతుడు చేసిన ఏర్పాటు అని కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల నిరాశ అనేది చెందద్దు, ఆగిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, ప్రార్థనను మానవద్దు, ధర్మాన్ని విడవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే అపజయం ఎదురైందని ఆగిపోవద్దు. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు, పడుతున్న ప్రతి కష్టం ఆ భగవంతుడికి తెలుసు. మరి ఒక తలుపు మూసుకుంటే నీకోసం 100 తలుపులు తెరిచే శక్తి ఆ ఈశ్వరుడికి ఉంది. ఈ అపజయం నిన్ను పడగొట్టడానికి కాదు, రేపటి నీ విజయానికి ఒక బలమైన పునాది వేయటానికే అని నమ్ము. ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. కూలి కొరకు మూటను మోసుకుని వచ్చేవాడు దానిని దింపే స్థలం వచ్చే వరకు మోసుకుని వస్తాడు. ఆ స్థలం వచ్చినంతని మూటని సంతోషంగా దింపేస్తాడు. బరువును దింపేటప్పుడు సంతోషమే తప్ప దుఃఖం ఏమాత్రం ఉండదు. బరువు దింపినంతని అమ్మయ్యా అని విశ్రాంతి పొందుతాడు. మరి దీనివల్లే జీవన్ముక్తులకు, అంటే బ్రతికి ఉండగా ముక్తి పొందినవారు, ఈ శరీరమే ఒక మోత, ఈ శరీరానికి కాలం వచ్చే వరకు కాచుకుని ఉండి వచ్చినంతని దాన్ని తీసి పారవేను. ఇక బరువును మోయవానికి అది ఒక భారంగా మాత్రమే ఉండను, కానీ దాని అందు నేను నాది అని అభిమానం ఉంటుందా? దానివల్లే జీవన్ముక్తులకు కూడా దేహాభిమానం, మమకారం ఉండవు. మరి జ్ఞానం అజ్ఞానం లేని బోధయే జ్ఞానమగును, అనగా తెలియుట తెలియకుండట. రెండింటినీ అతిశయించిన తెలివి ఏది కలదు? లేదా ఏ తెలివిలో ఒక దానిలో తెలియట కానీ వేరొక దానిలో తెలియకుండట కానీ లేదు, ఆ తెలివియే జ్ఞానం అనబడును. అంటే సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలియు ప్రజ్ఞానాన్ని తెలుసుకున్నటకు వేరే వస్తువు ఏదుంది? ఏదీ లేదు. అనగా సర్వలోకానుభవాల్లో వేర్వేరుగా విషయం దాన్ని తెలుసుకుని జ్ఞానం బాసిల్లుతాయి కదండి. మరి దాన్ని తెలుసుకునే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అదే తాత్పర్యం. అందువలన ఆత్మానుభూతి అనేది అనిర్వచనీయం. త్రిపుటీ విభాగమే కదా నిర్వచనానికి ఆధారం. అంటే జ్ఞానం అజ్ఞానం ఇవి రెండు విషయాలే ఉంటాయి. ఏమంటారు అంటే కాల్చబడిన తాడుకు ఆకారం ఉన్నా అది నిజం కాదు. అట్లీ దేహానికి నేను అనే తలంపు జ్ఞానాగ్నిలో పడకముందు తనొక ప్రత్యేకమైన ఉనికి ఉన్నట్లుగా భావిస్తూ నేను కర్తను నేను భోక్తను అనే అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటుందట. అంటే అజ్ఞానం నశిస్తే తాను తానుగా శుద్ధ చైతన్యతత్వమే భాసిస్తుంది అని అర్థం. ఏమంటారు లిజినెస్? మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS వచ్చేసి మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మాకు చిట్టమ్మ మొగుడు చిత్రం నుండి చినుకు రాలితే చిగురు నవ్వదా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి చాలా మంది ఏంటంటే రామకోటి అనేది రాస్తూ ఉంటారు, కూర్చుని రామనామం రాస్తూ ఉంటారు. కానీ ఏదో మనం రాసేస్తున్నాం, ఏదో గళ్ళు అయిపోతున్నాయి, ఈరోజు 1000 నామాలు రాసేసాం, ఇలాతే ఈరోజు 5000 నామాలు రాసేస్తామని చెప్పేసి ఏదేదో అనుకుంటూ ఉంటారు. రాస్తూనే ఉంటారు, పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, రాస్తూనే ఉంటారు, టీవీ చూస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, ఏదో కబుర్లు చెప్తూనే ఉంటారు కదండి. కాకపోతే రామకోటి రాయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి. మరి రామకోటి అనే కాదు, చాలామంది శివకోటి రాస్తారు, సాయికోటి రాస్తారు, అలా చాలామంది రకరకాలుగా రాస్తూ ఉంటారు కదా. మరి ఈ రామకోటి రాయడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయట. మరి రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. మరి ఈ కార్యానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది, అదేంటనేవి తెలుసుకుందాం. మరి రామకోటి రాయాలన్నా మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి. ఎందుకంటే మరి స్వామి, నేను రామకోటి రాద్దామనుకుంటున్నాను, ఎటువంటి ఆటంకాలు కలగకుండా మరి ఈ సత్కార్యాన్ని నువ్వే ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి దగ్గర సంకల్పం చేసుకోవాలి. మరి శ్రీరామ అని రాసి వీలున్న కోటి గళ్ళున్న పుస్తకం తెచ్చుకోవాలి, లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో ఒక పుస్తకం అనేది తయారు చేసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి భగవంతుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించాలి. తర్వాత ఆ పుస్తకాన్ని కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించాలి. మరి రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా స్థిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయాలి. మరి అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి ఆ పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళాలి. మరి పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టాలి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అందులో ఇతర విషయాలు ఏవీ కూడా రాయకూడదు. అంటే పాలవాడికి ఇంత ఇవ్వాలి, లేకపోతే వాడొచ్చాడు ఇంత అమౌంట్ ఇవ్వాలి, వడ్డీ వాడొచ్చాడు ఇంత ఇవ్వాలి, పేపర్ వాడికి ఇంత ఇవ్వాలి అని చాలామంది వెనకాల ఖాళీగానే ఉంది కదా పుస్తకం అని చెప్పి దాని మీద రాస్తూ ఉంటారు కదండి. మరి రామకోటి రాసే పుస్తకం చాలా జాగ్రత్తగా పరచుకోవాలి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. మరి దానికి ఉపయోగించే కళాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే అదే పెన్నుతో రకరకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఆ పెన్ అనేది ప్రత్యేకించి ఆ పుస్తకంలో పెట్టుకోవడం చాలా మంచిది. ఇక రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. మరి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపేయాలి. ప్రతి లక్షనామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. మరి రామకోటి రాయడం పూర్తయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది. మరి పూర్తయిన రామకోటి పుస్తకాన్ని మరి పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి, లేదా ఏదైనా రాములు వారి గుడిలో ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించాలి. అదీ వీలు కాకుంటే నదిలో వదలాలి. లిజినెస్, మరి రామకోటి రాయడానికి గల నియమాల గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS వచ్చేసి మనకి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగర్పు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మా చెల్లై సుధా పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవన రాగం చిత్రం నుండి ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ చెల్లెలు సుధా గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి సుధా గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి సంపత్ కుమార్ గారు, లక్ష్మి, రామ్చందర్, సనా, రాజ్ కుమార్, సంధ్య, రాణి, ధన్యశ్రీ, రుత్విక్రస్, హారిక, హిమబిందు, కళావతి, ప్రియా, స్వరూప, హరినాథ్, సౌజన్య, హజీరా, నజీమా, షరీఫ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు, ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మువ్వ గొప్ప చిత్రం నుండి అందగాడ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి.

మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసామంది. నెక్స్ట్ సిమ్స్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 10 నాకు హాస్యం అంటే ప్రాణానికి ప్రాణం. అలాంటి హాస్య చిత్రాల దర్శకులకు ఈదర వీర వెంకట సత్యనారాయణ గారు అనగా ఈవీవి సత్యనారాయణ గారు జయంతి. ముందుగా వారికి నివాళి తెలియజేయండి అంటున్నారు. అలానే మరి జూన్ 10 ప్రముఖ కథానాయకులకు నందమూరి బాలకృష్ణ గారు పుట్టినరోజు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ బువ్వ గోపాలుడు చిత్రం నుండి బాలుగారు సుశీల్ గారు పడిన మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం మరి అందగాడ నీలి చందరుడ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి అలానే రామకోటి, శివకోటి, సాయికోటి వ్రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే ఈవీవి సత్యనారాయణ గారికి నివాళి అర్పిస్తూ మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడే వారికి, విజయ మామకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు మా కోసం హలో అల్లుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

బిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రోజు బాలకృష్ణ గారి జయంతి సందర్భంగా మరి ఆదిత్య 369 ఈ చిత్రంలో ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి బాలకృష్ణ గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి సికింద్రాబాద్ తుకారాం గేట్ నుండి విజయ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కథానాయకుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పిల్లిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, వినాయ్, విద్వాన్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం నుండి చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అని చెప్పేసి అని అంటున్నారు. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, వీర కనకరావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భైరవ ద్వీపం చిత్రం నుండి తుంబురి నాద నారామృతం అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా మంది ఇంకా చాలా చాలా ఎస్ఎంఎస్లు అయితే ఉన్నాయి, మనకి టైం అయితే లేదు కదండి. మరి తిరిగి ప్రసారమయ్యే సరదాగా కాసేపు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఉత్తరాల తీగ కథ వింటారు. ఓ ఉత్తరం రాస్తే ఎలా ఉంటుందనిపించింది నాన్నా? రాశాను కూడా. నిజం? రేపు కాలేజ్కి వెళ్ళేటప్పుడు దారిలో బాక్స్లో పడేస్తున్నాను. వెరైటీగా ఉంది కదూ. ఇంతకీ ఎవరికనుకుంటున్నావు? నీకే. 2 రోజుల క్రితం యథాలాపంగా మొబైల్ మాట్లాడుతూ హఠాత్తుగా ఈ సంగతి ప్రకటించాడు మా అబ్బాయి. వాడి ఆలోచనకి ఆ క్షణంలో నవ్వుకున్నాను కూడా. తర్వాత తెలిసింది అది నన్నంత తీక్షణంగా వెంటాడగలదు. మొదట నాకొచ్చిన ప్రశ్న, ఉత్తరంతో సంబంధం తెగిపోయిన తొలితరం వచ్చిందా? ఉత్తరాన్ని అంతరించిపోతున్న వస్తుజాలం జాబితాలో చూస్తున్న తరం నా కళ్ల ముందే ఉందా? కేవలం పోస్ట్ కాదు, పోస్ట్ ఆకలేదు. మ్యాగజైన్లు, షేర్ల సమాచారం, ఆఫర్ల సమాచారం ఇవి వస్తూనే ఉన్నాయి. ఉత్తరం అంటే క్షేమం, ఉభయ కుశలోపరి, ఇంతే సంగతులు వంటి వాటితో ఉండే ఆత్మీయ లేఖ. మా అబ్బాయి పోస్ట్ చేయబోతున్నది అలాంటి ఉత్తరం. చెన్నైలో చదువుతున్నాడు. దాదాపు రోజు సెల్లో మాట్లాడతాడు, ఒక్కొక్క రోజు 2 సార్లు. నిజమే, సెల్ సునామీలో ఉత్తరాల సంగతి దాదాపు మరచిపోయింది ప్రపంచం. తపాల శాఖని ముంచెత్తిన గ్రీటింగులకు కూడా సెల్ మంగళం పడేసింది. 10 ఏళ్ల క్రితం గ్రీటింగులు మిడతల దొండులా వచ్చిపడేవి. ఇప్పుడు SMS గ్రీటింగులే అన్నీ. సెల్ ఇక శుభలేఖల సంగతి చూడబోతుందో ఏంటో. ఆ మధ్య నాకు శుభ SMS వచ్చింది. ఉపగ్రహ వర్తమానానికి పసుపుట్లు కుదరవు. సరే, కనీసం వధూవరులెవరో అయినా తెలియాలి కదా. అందులో కళ్యాణ మండపం వివరం, ముహూర్తం మాత్రమే ఉన్నాయి. ఎవరి పెళ్లి సందడో తెలీదు. నో నేమ్ అని చెప్పేసింది. SMS అలాంటి సమయంలో మావాడు ఈ సంగతి చెప్పాడు. చీకటి వేళ పొలాల్లో దూరంగా చెట్ల కొమ్మ మీద నుంచి ఆగి ఆగి వినిపించి పక్షి అరుపుల రాత్రంతా ఉత్తరాల సంగతులు నన్ను వేటాడాయి. తోకలేని పిట్ట 90 ఏళ్లు తిరిగింది. చెప్పుకో చూద్దాం. చిన్నప్పుడు 800 సార్లు విన్న పొడుపు కథ. ఇప్పుడు ఆ తోకలేని పిట్ట వింటే నా ఊహలు పరిగెడుతున్నాయి. నేనందుకున్న ఆఖరి ఉత్తరం ఏది, ఎక్కడినుండొచ్చింది, ఎవరు రాసింది? ఈ ప్రశ్నలు మరీ తొలిచేస్తున్నాయి. నేను ఉత్తరం అందుకుని కనీసం 12 ఏళ్లై ఉంటుంది. సందేహం లేదు, నిజానికి అప్పటికీ నా చేతికి సెల్ రాలేదు. హైదరాబాద్లో ఉంటున్న మా చుట్టాల్లో ఎవరో ముందు సెల్ కొన్నారు. అప్పటినుంచి అన్ని కబుర్లు దానికే రావడం మొదలైంది. అదేం చిత్రము, తరువాత మా అందరికీ ఉత్తరాలు ఆగిపోయాయి. చివరి ఉత్తరం మాటేమో గాని ఎప్పుడెప్పుడో అందుకున్న ఉత్తరాలు, ఆ వచ్చిన సందర్భాలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. వీధి గదిలో ఓ మూల మేకకు తగిలించి ఉండే ఉత్తరాల తీగ కళ్ల ముందు కదిలింది. పువ్వు కోసేసిన నేను లేత అరటిగిల్లా వేలాడుతూ ఉండేది. ఏటవాలుగా అరగజం ఇలుపు తీగకు గుదిగుచ్చి ఉండేవి పాత ఉత్తరాలు. ఎక్కువ కార్డులే, ఇంకా ఇన్లాండ్ లెటర్స్, శుభలేఖలు కనిపించే కనిపించకుండా మనీయార్డర్ రసీదులు, అక్కడక్కడ ఎన్వలప్లు. వెంటనే ఊరికి పరిగెత్తి ఆ తీగని చూడాలనిపించింది. పిచ్చిగాని, ఇంకెక్కడుంటాయి? 7-8 ఏళ్లకొకసారి ఆ ఉత్తరాలన్నీ తీసేసి పనిపెట్టేవారు. పాత ఉత్తరాలు, జవాబుతో పనిలేని ఉత్తరాలు. అయినా ప్రతి ఉత్తరం మళ్లీ తీయడం, చదవడం, ఏవో కొన్ని మాత్రం పక్కన పెట్టడం, మిగిలినవి నలిపి పోగు పెట్టడం. అప్పుడు చూడాలి నాన్నగారి ముఖం, చిరునవ్వులు, బురుగుటి ముడిపడటం, కళ్ళు చెమర్చడం. ఒక కాలఖండంలోని దృశ్యాలని రీప్లే చేసుకుంటున్నట్టు కనిపించేవారు. కాలం వెంట పరిగెట్టే మానవ స్వభావాల మీద విహంగ వీక్షణ చేస్తున్నట్లు ఉండేవి కళ్ళు. ఒక్కసారే చూశాను ఉత్తరాలు తగలబడుతున్న దృశ్యం. నలిపి పోగుపెట్టిన ఉత్తరాలన్నీ నెమ్మదిగా కాలిపోయేవి. కాగితాల రుసి మీద తమాషాగా కనిపించే అక్షరాలను చదివేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే అంతిమ యాత్ర తతంగం గుర్తుకు తెస్తోంది. అలా మిగిలినవే కాబోలు కొన్ని ఉత్తరాలు. ఒక బొత్తిలా నాన్నగారి బీరువాలో ఉండేవి. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు పుట్టిన సమాచారంతో వచ్చిన ఉత్తరాలు, మా తరువాత తరం అంటే మా పిల్లలు పుట్టినప్పుడు రాసిన ఉత్తరాలు, 4 వైపులా పసుపు బొట్లతో శుభ

సమాచారులు కార్డులు నాన్నతో మనస్పర్ధలు రాకపూర్వం మా మావయ్య రాసిన ఓ ఉత్తరం, మా మామయ్యతో పెళ్లి కుదిర్చినందుకు అన్నయ్య గారు అంటూ అత్తయ్య హృదయపూర్వకంగా రాసిన ఉత్తరం, ఇంకా ఏవేవో. అన్నింటికంటే ఒక్క ఉత్తరం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. చెరుకువాడ నరసింహం పంతులు అని స్వాతంత్ర సమరయోధుడు మా తాతగారికి రాసిన ఉత్తరం, మాననీయ చలపతిరావు గారు ఉభయకుశిలో పరి గడచిన నెల మీ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నేను వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. నా రాకపోకలకైన ఖర్చు అక్షరాల 1 రూపాయి 10 నయా పైసలు. దయవుంచి అవి వీలైనంత తొందరలో పంపగూర్తాను. అవసరం అలాంటిది, అందుకే రాయవలసి వచ్చింది. అన్యథా భావించకండి. సెలవు. తాజాకలం. ఆ సమావేశం వార్త ఆంధ్రపత్రికలో చూసి చాలా ఆనందించాను. నాన్నగారు దాచి ఉంచారు 1942 నాటి చిన్న కార్డు, కాని ఒక మహా చారిత్రక దృశ్యాన్ని నా కళ్ల ముందు ఆవిష్కరిస్తూ ఉంటుంది. బీరువా వెతుకుతూ ఉంటే ఇవన్నీ బయటపడ్డాయి. నాన్నగారు పోయాక ఉత్తరం, దానికి ప్రత్యుత్తరం, మళ్ళీ ఉత్తరం, చాలా మామూలు విషయాలు అనిపిస్తాయి, కాని నిజంగానే అది మనుషుల మధ్య, ఇంకా చెప్పాలంటే తరాల మధ్య ఒక అనంత సంభాషణ అనిపిస్తుంది. నాకొచ్చిన మొదటి లేఖ ఇప్పటికీ గుర్తే. అమ్మకు రాసిన ఉత్తరంలో చిరునామాకి పక్కనే ఉండే చిన్న ఖాళీ స్థలం నా కోసం కేటాయించింది ఓ అక్క. గోవాలో ఉండేది. నేను ఉత్తరం రాశాను అని చెప్పుకోవాలని పడిన ఆరాటానికి జవాబది ఓ జాబు రావడం, దానిని ఇంటిల్లే పాది ఒకరి తరువాత ఒకరు చదవడం, తరువాత చర్చ, చిన్నపాటి సందడి తమాషాగా ఉండేది. ఎందుకో అక్క దగ్గర నుంచి వచ్చిన ఓ ఉత్తరం చాలా రోజులు టేబుల్ మీద ఉండిపోయింది. 10 పైసలు పెట్టి కార్డు కొని ఆ ఉత్తరం మీద కనిపించిన అడ్రస్ ఎక్కించి పోస్ట్ చేశాను. నాకప్పుడు కక్కీకలం ఉండేది, దాంతో రాశానేమో అక్కడక్కడ శిలామరకలు కూడా పడ్డాయి. శ్రీను అంటూ మొదలైంది ప్రత్యుత్తరం. ఉత్తరం రాసేటంత కుదురు నాకెక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయిందట అక్కయ్య, కాని చాలా సంతోషించిందట. గోవా రమ్మని రాసింది, 4 పంక్తులే. అవి చదివి ఎంత మురిసిపోయానో కూడా గుర్తే. అప్పుడే ఇందిరకు నెహ్రూ రాసిన లేఖల గురించి పాఠంలో చదివాను. హిందీ పుస్తకంలో డాక్ ఘర్ అన్న పాఠం విన్నాక మా ఊరి పోస్టాఫీస్కు పనిగట్టుకు వెళ్ళి మరీ చూసొచ్చాను. ఠాగూర్ గారు పోస్టాఫీస్ నాటకంలో మాదిరిగా అంత మార్మికంగాను, ఆయనది పోస్ట్ మాస్టర్ కథలోలాగా మరీ పొలాల మధ్య పూరిపాకలోనూ లేకపోవచ్చుగాక. మా ఊరి పోస్టాఫీస్ చూసిన ఠాగూరు ఓ కథ రాసేవాడనిపిస్తుంది. చేనేత సొసైటీ ఎదురుగా ఉండేది. చిన్న జాగాలో కట్టిన ఎత్తరుగుల పెంకటిల్లు తమాషాగానూ ఉండేది. ఆ అరుగుల మీద నుంచున్న వాళ్ళని చూస్తే ఎత్తైన వేదిక మీద నుంచిన వాళ్ళని చూస్తున్నట్లే ఉండేది. బాగా అరిగిపోయిన నాపరాళ్ల మెట్లెక్కితే ముందు పెద్ద గుమ్మం, దాని తలుపులు ఎప్పుడూ చేరేసి ఉండేవి. తలచి చూస్తే గోడకి మొదట గుండ్రటి గడియారం కనిపించేది. గుమ్మానికి అటు ఇటు 2 పెద్ద పెద్ద కిటికీలు. కుడిపక్క కిటికీ ప్రక్కనే వెలిసిన గోడ మీద దిగ్గొట్టిన ఇండిగో రంగురేకు బోర్డు మరీ జ్ఞాపకం. పోస్టాఫీస్, తపాలా కార్యాలయం అని ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాసిన తెల్లని ఉబ్బెత్తు అక్షరాలు బాగా గుర్తున్నాయి. ఎడం పక్క కిటికీల నుంచి ఓ లావుపాటి మెల్లకన్నాయన కార్డులు, కవర్లు, స్టాంపులు అమ్ముతూ ఉండేవాడు. కుడిపక్క కిటికీ అరగంతా ఎండిన తుమ్మజిగురు చారలు బరకలు ఉండేవి. నల్లగా, పగలు కూడా చీకటిగా ఉంటుంది కాబోలు. ఆ పెద్ద హాలులో ఒక్కటే బల్బు ఎప్పుడూ వెలుగుతూ ఉండేది. వెనకాల గది నుంచి ఎప్పుడూ ధప్ ధప్ అని ముద్రలు వేస్తున్న మెత్తటి శబ్దం. అక్కయ్య జవాబు తరువాత రెట్టించిన ఉత్సాహంతో మరో ఉత్తరం రాశాను. చిరునామా ఇప్పటికీ గుర్తే. హబీబుల్లా రోడ్, టీనగర్, మద్రాస్. లైబ్రరీ నుంచి అన్నయ్య తెచ్చిన విజయ చిత్రలో దొరికిందది. కార్డు తెచ్చి రాసేశాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఉత్తరాల తీగ కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరంలోని కొత్త బస్ స్టాండ్ వెనుక ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, సాయంత్రం స్వామివారికి తమలపాకులు, వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించి సహస్రనామ పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారి సంకీర్తనలు ఆలపించారు. కిశోర బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఐసీడీఎస్ సిడిపిఓ టీవీకే లక్ష్మీకాంతం, జిల్లా బాలల రక్షణాధికారి ఆర్ రాజేష్లు అన్నారు. కిశోర వికాసం వేసవి శిబిరం ముగింపు కార్యక్రమాన్ని వీరవాసరం మెయిన్ పాఠశాల అంగన్వాడీ కేంద్రం వద్ద మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలికలకు పోషకాహారం, పరిశుభ్రత, జీవిత నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విద్య ప్రాముఖ్యత, లింగ సమానత్వం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 10 ఏళ్లలోపు ఆడపిల్లలకు సుకన్య స్వయం సమృద్ధి యోజన అందరికీ తెలిసిందే. బాలల్లో కూడా ఇదే మాదిరిగా ఓ పొదుపు ఖాతా ఉంది. అదే పీపీఎఫ్, ప్రజా భవిష్య నిధి ఖాతా. 18 ఏళ్లలోపు మగపిల్లల పేరుతో తల్లిదండ్రులు సంరక్షకులుగా ఈ ఖాతాను తెరిచి పొదుపు చేయవచ్చు. తపాలా కార్యాలయానికి వార్షిక చక్రవడ్డీ లభిస్తుంది. ఇందుకు తపాలా కార్యాలయంలో ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో ఉంది. 500 రూపాయలతో ఖాతా తెరిచిన తర్వాత ఆర్థిక సంవత్సరానికి వార్షిక చక్రవడ్డీ లభిస్తుంది. ఇందుకు పిల్లల తల్లిదండ్రులు ఆధార్లు, పాన్ కార్డుతో జమ చేయాల్సి ఉంటుంది. 750 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు జమ చేసుకోవచ్చు. ఏ పరిస్థితిలోనైనా ఖాతాలో నగదు జమ చేయలేని పక్షంలో ఖాతాను నిలిపివేస్తారు. దానిని పునరుద్ధరించాలంటే 50 రూపాయలు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు రుణ సౌకర్యం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన స్థానికులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రి ప్రాంగణంలో సుందరీకరణ పనుల పురోగతిపై ఆరా తీసి అధికారులకు పలు సూచనలు చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ అంశంపై సమీక్ష జరిపారు. ఈ నెల 11న నర్సాపురం, వలంధర్ రేవులో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో యోగాసనాలు, క్విజ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని అన్నారు. నాణ్యమైన ఫోటోలు తీసి యోగాంధ్ర యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఇది చివరి అడుగని త్వరలో శుభవార్త వస్తుందని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. వడ్డీ సాధికారక కమిటీ రాష్ట్ర కన్వీనర్ బలే యేసరాజు అధ్యక్షతన కైకలూరు సీతారామ కళ్యాణ మండపంలో శనివారం అటవీ, రెవెన్యూ అధికారులు, కొల్లేరు సంఘ నాయకులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొల్లేరులో జలగం వెంగళరావు 146 సొసైటీ జిరాయితీ డీ పట్టా భూములు మొత్తం 22,000 ఎకరాలు మినహాయింపునకు సీఈసీ సుముఖత చూపుతున్నట్టు వివరించారు. 2018లో అప్పటి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని కొల్లేరు పర్యావరణం, పక్షుల మనుగడకు ఆటంకం లేకుండా నిర్ణయించిన ప్రాంతాలలో చెరువులు కేటాయించేలా కసరత్తు జరుగుతోందని అన్నారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేస్తున్న వివిధ ధృవపత్రాల స్టేషనరీని ప్రభుత్వం మార్పు చేసింది. ఇప్పటి వరకు ధృవపత్రాల పైభాగంలో గ్రామ, వార్డు సచివాలయం శాఖ పేరు ఉండేది. ఈ పేరును ఇటీవల ప్రభుత్వం స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుగా మార్చింది. దీంతో పాత పేరుతో ఉన్న స్టేషనరీని పూర్తిగా రద్దు చేసి బుధవారం నుంచి కొత్త స్టేషనరీపై ధృవపత్రాల జారీ చేయాల్సిందిగా ఈఎస్డీ డైరెక్టర్

0: ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని మీసేవా సచివాలయాల్లో ఉన్న డిజిటల్ ఆపరేటర్లకు 2 రోజుల నుంచి కొత్త స్టేషనరీ పంపిణీ చేశారు. పాత స్టేషనరీని కూడా వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. పాత స్టేషనరీపై ధృవపత్రాలు జారీ చేస్తే ఐడీలను బ్లాక్ చేస్తామని, కొత్త స్టేషనరీని మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
1: బీఎల్ఓలు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను బాధ్యతాయుతంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్లో మంగళవారం భీమవరం నియోజకవర్గ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో భీమవరం వీరవాసరం మండలాల్లో జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. భీమవరం అర్బన్ మండలంలో 55.54%, రూరల్ మండలంలో 63%, వీరవాసనం మండలంలో 64%, మొత్తం నియోజకవర్గ పరిధిలో 59.98% మ్యాపింగ్ పూర్తయిందని అన్నారు. ఇతర ప్రాంతాలకు మారినవారు, నివాసం మారినవారు లేదా ఇతర కారణాలతో అందుబాటులో లేని ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో విచారించి మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వానిధి ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా పీఎం స్వనిధి మహోత్సవాల పేరిట చేపడుతూ ఉండగా, మున్సిపాలిటీల వారీగా ఒకే చోట సేవలు అందేలా మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అర్హత ఉన్న వ్యాపారులకు క్రెడిట్ కార్డు మంజూరు చేస్తారు. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకుంటూ సకాలంలో రెన్యువల్ చేయించుకుని వ్యాపారులను గుర్తించి రెన్యువల్ చేయించి డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు. రైతులు సాగు చేసే పంట వివరాలు ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని మొగల్తూరు ఏవో అబ్దుల్ రహీం సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు సాగు వివరాలతో కూడిన విస్తీర్ణాన్ని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని అన్నారు. అధికారులు రైతుల వివరాలు గుర్తించి వారి పంటకు అవసరమయ్యే విధంగా ఎరువులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ సాగు వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. నరసాపురం మండలంలో సార్వా సీజన్లో 6,800 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు ఏవో జోషిలా తెలిపారు. ముందస్తు సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముంపును తట్టుకునే వరి వంగడాలను రైతులు వేసుకోవాలని సూచిస్తున్నామని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం ఆధార్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే ఎరువులు విక్రయించేలా చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రతి రైతు ఈకేవైసీ ఆధార్ సీడింగ్ ఉండేలా చూసుకోవాలని ఏవో సూచించారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించగలవని, ఈ అంశాన్ని రైతులు గుర్తించాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు తెలిపారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, విఏఏలు, ఎరువుల దుకాణాల యజమానులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యూరియా, డీఏపీ, పొటాషులను అధికంగా వినియోగించడంతో నేల ఆరోగ్యం దెబ్బతింటోందని అన్నారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులు చల్లుకుంటే చీడపీడల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 30,000 కిట్ల నవధాన్యాల్ని అందించడం శుభ పరిణామం అని అన్నారు. నవధాన్యాల సాగుతో ఎలుకల బెడత పెరుగుతుందనే అపోహ సరైంది కాదని అన్నారు. సమాజంలో అందరితో పోటీ పడుతూ స్ఫూర్తిగా నిలుస్తున్న విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు లక్షల విలువైన ఉపకరణాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. జిల్లాలోని 326 మందికి 29 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా భీమవరంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ సైకిళ్లు, 3 చక్రాల సైకిళ్లు, చక్రాల కుర్చీ, చంకకర్రలు, బ్లైండ్ స్టిక్స్ తదితర ఉపకరణాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు సమాజానికి అమూల్యమైన సంపద అని అన్నారు. వీళ్ల కోసం విద్య, వైద్యం, పునరావాసం, సహాయ పరికరాలు, ప్రత్యేక శిక్షణ తదితర రంగాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి హెచ్చరించారు. ఏలూరు జిల్లాలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, పీజీఆర్ఎస్, 22A కేసుల పరిష్కారం తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ రీసర్వే ప్రధాన లక్ష్యంగా భూ దస్త్రాల స్వచ్ఛీకరణ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను పాటించి ఎటువంటి పొరపాట్లు లేని భూ దస్త్రాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు

శాతం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

శతాబ్దాల తెలుగు ఆత్మగౌరవం ఒక్క రూపమై గర్జిస్తే అది మన వెండితెర. రాజుల కాలం నాటి వైభవాన్ని కళ్ల ముందుంచే చారిత్రాత్మక సత్యాలు, పురాణ పురుషుల గాథలను పునర్జీవింపచేసే పౌరాణిక కావ్యాలు, సగట్టు మనిషి నర నరాల్లో మాస్ ఊపిని రగించే సాంఘిక సమరాలు, వీటన్నిటికీ తన నటని ఒక కిరీటంగా మార్చి తెలుగు చలనచిత్ర సామ్రాజ్యంపై ఏక ఛత్రాధిపత్యం వహిస్తున్న ఆ నట సింహపు అంతరంగ ఆవిష్కృతం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్. సినిమా అంటే కేవలం 3 గంటల కాలక్షేపం కాదండి, అది కొందరి నరాల్లో ప్రవహించే ఒక రాయల్ బ్లడ్, మరికొందరికి ఆరాధ్య దైవం. అటువంటి చలనచిత్ర విశ్వంలో అడుగుపెట్టి 5 దశాబ్దాలుగా బాక్సాఫీస్ రికార్డులని శాసిస్తూ యాక్షన్లోనైనా ఉరుములు మెరిసే డైలాగ్ డెలివరీలోనైనా తండ్రికి తగ్గ వారసుడుగా నిలబడిన ఒకే ఒక్క విశ్వ నటసింహం మన నందమూరి బాలకృష్ణ గారు. ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ అపురూప తరుణంలో బాలకృష్ణ గారి సినీ ప్రయాణం, ఆ కలం, ఆ కత్తి పట్టిన నట మేధస్సుని ఇప్పుడు మన సిల్వర్ స్క్రీన్లో లోతుగా తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి రావడం ఒకెత్తైతే, ఆ హిమాలయమంత వ్యక్తిత్వం ఉన్న తండ్రి పేరు నిలబెడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం మరొకెత్తు. 1960 జూన్ 10వ తేదీన జన్మించిన బాలకృష్ణ గారు బాల నటుడిగా తండ్రి దర్శకత్వంలోనే తాతమ్మ కల సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. ఆ చిన్న వయసులోనే కెమెరాను ఫేస్ చేయడం, తండ్రి క్రమశిక్షణను వంటపట్టించుకోవడం ఆయనకి నటనలో తొలి పాఠాలుగా మారాయి. సినిమాల్లోకి రాకముందు ఆయన కేవలం చదువుపైనే కాకుండా క్రీడలు, భారతీయ సంస్కృతిపై ఎంతో పట్టు సాధించారు. బ్యాడ్మింటన్లో ఆయన మంచి ప్లేయర్. ఆ క్రమశిక్షణే ఆయన సినిమాల్లోకి వచ్చాక కూడా కనిపించింది. ఏ పాత్ర ఇచ్చినా దానికి 100% న్యాయం చేయడం కోసం ఆయన పడే తపన అమోఘం. 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవుడు సినిమాతో బాలకృష్ణ గారు సగటు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మనవడిగా చేరిపోయారు. ఆ సినిమా సాధించిన ఘన విజయం టాలీవుడ్లో ఆయన స్టార్డమ్కి బలమైన పునాది వేసింది. ఆయన డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, ఎక్కడా తడబాటు లేని గంభీరమైన కంఠం ఆయన సొంతం. పౌరాణిక చిత్రాల్లో సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో కూడిన డైలాగుల్ని సైతం ఒకే ఒక్క టేక్లో ఎంతో అవలీలుగా చెప్పడం కేవలం బాలకృష్ణ గారికి సాధ్యం. భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రాల్లో వైవిధ్యాన్ని చూపిస్తూనే శ్రీకృష్ణార్జున విజయంలో శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా తండ్రి పోషించిన పాత్రలని అంతే గంభీరంగా పండించి తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకున్నారు. బాలకృష్ణ గారి కెరీర్ని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే ఒకే నటుడు ఇన్ని వైవిధ్యమైన ప్రయోగాలు చేయడం నిజంగా వింతే అనిపిస్తుంది. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మొదటి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ చిత్రం. అందులో మోడ్రన్ కుర్రాడిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా ఆయన చూపిన నటన అద్భుతం. అలాగే సైన్స్ అండ్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో వచ్చిన బొబ్బిలి సింహం లాంటి చిత్రాల్లో ఆయన గర్జించిన తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ చిత్రాలకి టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది బాలయ్య బాబేనే చెప్పుకోవచ్చు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులని తిరగరాశాయి. సీన్లో ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా ఎంతమంది విలన్లున్నా ఆ కళ్లల్లో కనిపించే రౌద్రం సీన్ మొత్తాన్ని ఎలివేట్ చేసేది. దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకంగా పవర్ఫుల్ పాత్రలని, కోటరీలని క్రియేట్ చేసేవారంటే ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయే విధానం అలాంటిదన్నమాట. కానీ అదే నటుడు శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా మారి తన కళ్లల్లోనే కరుణని, ప్రశాంతతని కురిపించి ప్రేక్షకులని భక్తిభావంలో ముంచెత్తారు. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణిలో చారిత్రక వీరుడిగా మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర స్వభావాన్ని ముందే తన మైండ్లో బేరీజ్ వేసుకుని బాడీ లాంగ్వేజ్ని, హావభావాల్ని మార్చేసే అద్భుత నటుడు ఆయన. ఆయన నటనకి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్నో ప్రతిష్టాత్మక నంది అవార్డులు, ఇతర పురస్కారాలు ఎన్నో వరించాయి. వెండి తెరపై అంతటి రౌద్రాన్ని, పవర్ని చూపించే బాలకృష్ణ గారు నిజ జీవితంలో మాత్రం పసిపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన సహచర నటీ నటులతో ఎంత హుందాగా కలుపుకోలుగా ఉంటారో, సెట్స్లో జూనియర్ నటులకైనా సీనియర్లకైనా సమానమైన గౌరవం ఇస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుండి సాయం చేసే గుణం ఆయనది. తన తల్లి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేలాది మంది పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తూ వెండి తెరపైనే

కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన జీవిత ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు, వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ ఆయన ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా తన క్రమశిక్షణతో, సినిమాపై ఉన్న భక్తితో ముందుకు సాగిపోయారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ చిత్రాలతో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ నేటి తరం యంగ్ హీరోలకి కూడా గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారి సినిమా వస్తోందంటే చాలు, థియేటర్ల దగ్గర ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాగుతాయి. అసలు టాలీవుడ్లో ఏ హీరోకి లేనంతటి ఒక ప్రత్యేకమైన థియరెటికల్ ఎక్స్పీరియన్స్ బాలయ్య బాబు సినిమాలకి మాత్రమే ఉంటుంది అని అభిమానులు చెప్తూ ఉంటారు. కథ ఎలా ఉన్నా డైరెక్టర్ ఎవరైనా సరే బాలకృష్ణ గారు స్క్రీన్ పైకి వస్తే ఎలా ఉంటుంది అనే ఊహే సగటు అభిమానికి, ప్రేక్షకుడికి ఒక పెద్ద పునకం అని చెప్పుకోవచ్చు. మరి బాలకృష్ణ గారి జీవిత విశేషాలు, ఆయన నటించిన సినిమాలు, వీటన్నిటి గురించి ఈనాటి సిల్వర్ స్క్రీన్లో మరిన్ని తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఆయన నటించిన చిత్రంలోని ఒక అద్భుతమైన పాట.

0: బిడ్డా అంతలేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పక్కన

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, JEE మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9100 911 93.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. మరి మన నటసింహం బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో విషయాలు ముచ్చటించుకుంటాం కదండి. ఆయన సినిమా అనగానే ప్రేక్షకులకి కొన్ని అంచనాలు ముందే మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. అందులో మొదటిది రోమాలు నిక్కబుడుచుకునే డైలాగ్ డెలివరీ, రెండోది శత్రువుల గుండెల్లో వణుకు పట్టించే పవర్ఫుల్ యాక్షన్, మూడోది కళ్ళు తిప్పుకోనివ్వని ఆయన రాయల్ వాకింగ్ స్టైల్. ఏ రాజసం అయితే తెలుగు ప్రేక్షకులు NTR గారిలో చూశారో దాన్ని మళ్ళీ అంతే స్థాయిలో బాలకృష్ణలో చూస్తూ ఉన్నారు. ఆయన కాలు మీద కాలేసి సీట్లో కూర్చున్నా, కళ్ళద్దాలు తీసి విలన్ వైపు సీరియస్గా చూసినా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చే కిక్కే వేరనుకోండి. అందుకే బాక్సాఫీస్ దగ్గర ఆయన రికార్డుల వేట ఎప్పుడూ ఒక ప్రభంజనంలా సాగుతూనే ఉంటుంది. ఇక కథ ఏదైనా, జానర్ ఏదైనా, ఆ పాత్రలోకి బాలకృష్ణ గారు ఒదిగిపోయే విధానం చూస్తే ఆయన నటనా మేధస్సుకి ఎవరైనా జోహార్లు కొట్టాల్సిందే. ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నప్పుడు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్గా ఎంతటి రౌద్రాన్ని పలికిస్తారో అదే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక మంచి మనసున్న దాతగా అంతే శాంతాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన కళ్లలో ఒకేసారి కోపం, మరో క్షణంలో అమాయకత్వం పలికించడం బాలయ్య గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్కసారి పాత్రని ఒప్పుకున్నారంటే ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేయడం కోసం తన బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చేస్తారు. పౌరాణికంలో భగవంతుడిగా మారాలన్నా, జానపదంలో వీరుడిగా కత్తి తిప్పాలన్నా, సాంఘికంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా గర్జించాలన్నా ఆయనకి ఆయనే సాటి. దర్శకుడు సీన్ పేపర్ చేతికిచ్చి ఒక లౌడ్ డైలాగ్ చెప్పమంటే ఆ గొంతులో బేస్ ఆ పదాల ఉచ్చారణతో థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయేలా చేస్తారు బాలయ్య గారు. అదే సమయంలో భగవంత్ కేసరి లాంటి సినిమాల్లో ఒక బాధ్యత కల బాబాయిగా అమ్మాయిల ఆత్మరక్షణ గురించి ఆయన చెప్పే సున్నితమైన మాటలు చూస్తే ప్రతి ఒక్కరి గుండె ఆవేదనతో మెలిపెడుతుంది. కథ ఎలాంటిదైనా సరే తన నటనతో దానికి ఒక కొత్త గంభీరత్వాన్ని తీసుకురావడం, ప్రేక్షకుడి నర నరాల్లో మాస్ వైబ్రేషన్స్ రప్పించడం కేవలం మన నటసింహం బాలయ్య గారి మేధస్సుకే చెల్లింది. బాలకృష్ణ గారి సినిమాలు అందులో డైలాగుల గురించి మాట్లాడుకుంటే అవి కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు. అసలు తెలుగు నాట ఒక సామాన్యుడి దైనందిన జీవితంలో బాలయ్య బాబు డైలాగులు ఒక భాగమైపోయాయి. స్నేహితుల మధ్య సరదా సంభాషణలైనా, కాలేజీ కుర్రాళ్ల సవాళ్లైనా, రాజకీయ వేదికలైనా, ఏదో ఒక సందర్భంలో ఆయన డైలాగ్ వాడకుండా తెలుగువాడు ఉండలేడు. జనాలు తమ లైఫ్లో సిచ్యువేషన్ని బట్టి ఆయన మాటల్ని వాడుకుంటూనే ఉంటారు. మరి బాక్సాఫీస్ని షేక్ చేసిన, ఇప్పటికీ జనాల నోళ్లల్లో నానుతున్న ఆ ఫేమస్ డైలాగులు మీకు గుర్తున్నాయంటారా? సమరసింహారెడ్డి సినిమా ఒక ఫ్యాక్షన్ సినిమాల్లో రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తూ ఆయన చెప్పే డైలాగులన్నీ కూడా ఒక హిస్టరీ అనే చెప్పుకోవాలి. మతం ఏదైనా

ఏదైనా నా గడ్డ మీద బ్రతికే ప్రతి ఒక్కడు నావాడే, నాతో పెట్టుకుంటే శ్మశానంలో కూడా చోటు దొరకదు అని చెప్పే డైలాగ్ ఇప్పటికీ జనాల చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంది. ఇంకా నరసింహనాయుడు సినిమాలో థియేటర్ల రూఫ్లు ఎగిరిపోయేలా చేసిన పవర్ఫుల్ వార్నింగ్ డైలాగులైతే ఇంకా చెప్పక్కర్లేదండి. కండ చూసావా, కండలు చూసావా, తొడగొడితే ఇక్కడ కాదురా, అక్కడున్న నీ గుండె పగిలిపోవాలి అని గట్టిగా డైలాగ్ చెప్పిన సందర్భం ఉంది. అదే సింహాలో అయితే బాలయ్య బాబులో ఆ నటసింహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన డైలాగ్. ఫ్రెండ్స్ మధ్యన ఎవరైనా అతిగా ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పటికీ ఈ డైలాగే మనం అందరం వాడుతూ ఉంటాం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అని ఆ డైలాగ్ అందరికీ తెలిసిందే. అదేవిధంగా లెజెండ్ దగ్గరికి వస్తే మాస్కి పీక్స్లో ఉండే డైలాగ్స్ చెప్పారండి ఆయన. పవర్ఫుల్ వార్నింగ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే బాలకృష్ణ గారి లెజెండ్ సినిమా అని చెప్పుకోవచ్చు. దాంట్లో అందరూ ఈ రోజుల్లో వాడుకునే డైలాగు ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు, సీటు చూసి సీట్లో కూర్చో, పొజిషన్ చూసి మాట్లాడకపోతే పులిమేరల్లోకి తరిమి తరిమి కొడతా అంటూ ఒక డైలాగ్ వదులుతారు. అదే అఖండలో అయితే భక్తితో కూడిన రౌద్రం ఎలా ఉంటుందో చూపించిన ఒక ఐకానిక్ డైలాగ్ కూడా ఆయన వదిలేరండి. అదేంటంటే, నువ్వు దైవాన్ని నమ్ముతావు, నేను దైవత్వాన్ని నమ్ముతాను, ఒకటి మంచితనానికి దారితీస్తే ఇంకొకటి చెడుని అంతం చేయడానికి దారితీస్తుంది అంటూ. సో అదేవిధంగా భగవంత్ కేసరి సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్, నా పేరు భగవంత్ కేసరి, నేలకొండ భగవంత్ కేసరి, ఈ పేరు అంత ఈజీగా మర్చిపోలేవు, ఐ డోంట్ కేర్ అంటూ. మరి ఆయన చెప్పే ఆ పవర్ఫుల్ డైలాగుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. చాలామంది ఆయన డైలాగుల్ని పౌరుషాన్ని చూసి ఇవన్నీ ఒకేలా ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి బాలయ్య బాబు నటించే ఆయా పాత్రలు, ఆయన చెప్పే ఆ మాటలు అస్సలు ఒకేలా ఉండవు. బోత్ ఆర్ నాట్ సేమ్, గుర్తుంది కదా మీ అందరికీ. మరి సమరసింహారెడ్డిలో ఆయన పలికించే ఆవేశం ఒక రాయలసీమ బిడ్డ ఆత్మాభిమానం అయితే, లెజెండ్లో ఆయన కళ్ళను ఒకసారి గమనించండి. అక్కడ కనిపించే రౌద్రం ఒక వ్యవస్థని మార్చాలనుకునే వ్యక్తి యొక్క అగ్ని పర్వతం. ఇక భగవంత్ కేసరికి వచ్చేసరికి అదే బాలయ్య, అదే గంభీరం, కానీ మాటల్లో ఒక పరిణితి, ఒక బాధ్యత కనిపిస్తూ ఉంటాయి. ఆ డైలాగ్ వెనుక ఉన్న ఇమోషన్ పూర్తిగా చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన డైలాగులు ఒక్కో పాత్రకి ఒక్కో వేషం తొడుగుతూ ఉంటాయి. ఒక డైలాగ్ ధర్మాన్ని రక్షించడానికి చెప్తారు, ఇంకొకటి అధర్మాన్ని అంతం చేయడానికి చెప్తారు. ఒక మాటలో అహంకారం ఉండొచ్చు, మరో మాటలో దేశభక్తి ఉండొచ్చు. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదండి, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఆయా పాత్రల యొక్క బరువును బట్టి మారుతూ ఉంటుంది. శ్రీరామరాజ్యంలో రాముడిగా ఆయన చూపించిన కళ్ళల్లోని ప్రశాంతతకి, అఖండాలో అఘోరగా ఆయన చూపించిన విశ్వరూపానికి అసలు పోలికే లేదు కదా. అందుకే బాలకృష్ణ గారి నటన్ని కేవలం మాస్ యాక్షన్ అని ఒకే ఒక్క మాటలో కొట్టి పారేయలేం. ఆయన పలికించే ప్రతి డైలాగ్ వెనుక ఒక లోతైన అర్థం ఉంది, ఒక పాత్ర తాలూకా ఆవేదన, ఒక ఆవేశం ఉంటుంది. తనని తాను 100 రకాలుగా మలుచుకోగల నటుడు కాబట్టే దశాబ్దాలు గడిచినా ఆయన చెప్పే డైలాగ్ ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ సూక్ష్మ తేడాన్ని పట్టుకుంటూ ఉంటారు కాబట్టే ఆయన సినిమా అంటేనే అందరికీ ఒక వేడుక. మరి మన సిల్వర్ స్క్రీన్లో ఈరోజు మనం నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పుకున్నా అది ఒక మహాసముద్రంలో కొన్ని నీటి బిందువులాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన కేవలం వెండి తెరపై రికార్డులు తిరగరాసే నటుడు మాత్రమే కాదండి, ఈ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న ఒక త్రిమూర్తి రూపం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు నటుడుగా, మరోవైపు సామాజిక సేవకుడిగా, ఇంకోవైపు ప్రజాప్రతినిధిగా, ఈ మూడు పాత్రల్లోనూ ఆయన చూపిస్తున్న నిబద్ధత నిజంగా అజరామరం. మొదటగా ఒక నటుడుగా తండ్రి వారసత్వాన్ని గుండెలకి హత్తుకుని 5 దశాబ్దాలుగా తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూనే ఉన్నారు. 60 ఏళ్లు దాటినా నేటికీ అదే ఎనర్జీతో, అదే కంచుకంఠంతో బాక్సాఫీస్ని షేక్ చేయడం కేవలం ఆయనకే సాధ్యం. నటనని ఒక తపస్సులా భావించే ఒక మహర్షి ఆయన. అంతేకాదండి, ఒక సామాజిక సేవకుడిగా ఆయన అందిస్తున్న సేవలు కోట్ల మంది గుండెల్లో దేవుడి స్థానాన్ని తెచ్చిపెట్టాయి. తన తల్లి జ్ఞాపకార్థం నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, రూపాయి లాభం ఆశించకుండా వేలాది మంది ప్రజలకి ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందిస్తూ పునర్జన్మని ప్రసాదిస్తూ ఉన్నారు. నాకు సినిమాల్లో వచ్చే లాభం కంటే నా హాస్పిటల్ నుండి ఒక పేదవాడు క్యాన్సర్ నయమై నవ్వుతూ ఇంటికి వెళ్తుంటే వచ్చే ఆ ఆనందమే నాకెక్కువ అని
అంటూ ఉంటే ఆయన వ్యక్తిత్వం మనల్ని నిజంగా

ముక్తుల్ని చేస్తుందంటారా కదా. అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా హిందూపురం నియోజకవర్గ ప్రజల గుండెల్లో మన బాలయ్యగా గూడు కట్టుకున్నారు. రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ బాలకృష్ణ గారు మాత్రం తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ముఖ్యంగా తాగునీటి సమస్యల పరిష్కారం కోసం, పేదల సంక్షేమం కోసం ఒక నిఖార్సైన నాయకుడిగా నిలబడ్డారు. షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా ప్రజా సమస్యలు అనగానే వెంటనే స్పందిస్తూ ప్రజల మధ్యకి వస్తూ నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. సో లిజనర్స్ విన్నారు కదండి, ఈనాటి సిల్వర్ స్క్రీన్లో మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో విశేషాలు విన్నాం కదా. మరి ఆయన మరిన్ని ఉత్తమ చిత్రాలు నటించాలి, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రోతలందరికీ ఆణిమత్యాల కార్యక్రమానికి స్వాగతం. కొన్ని పాటలు కొన్ని కొన్ని సందర్భాలకే పరిమితం, మరికొన్ని పాటలు ఎంతకాలమైనా చిరస్థాయిగా మన మనసుల్లో ఉండిపోతాయి. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఆ పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. దశాబ్దాలు గడిచిపోతున్నా అపురూపమైన పాటలు ఎప్పటికీ శ్రోతల మధ్యలో నిలిచిపోతూనే ఉంటాయి. అలాంటి పాటలు మీకందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 అందించే ఆణిముత్యాలు కార్యక్రమం. విని ఆనందించండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఇనటి అణిముత్యాల కార్యక్రమంలో ముందుగా M మల్లికార్జునరావు దర్శకత్వంలో కృష్ణ చంద్రకళ జంటగా 1973 విడుదలైన చిత్రం పసి హృదయాలు. ఈ చిత్రం నుంచి కలలు కన్న రాధ పాట వింటారు. సి నారాయణ రెడ్డి గీతానికి GK వెంకటేష్ స్వరాలు అందించగా P సుశీల గానం చేశారు. మరి పాట వినండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే ముద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. పసి హృదయాలు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1982 దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, లక్ష్మి ప్రధాన పాత్రల్లో విడుదలైన చిత్రం రాగదీపం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పసుపు తాడుకు ముడులు వేసి బంధం అంటే సరిపోదు పాట వింటారు. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెక్టర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: రాగదీపం చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు శ్రీ లలిత మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, సుమలత ప్రధాన పాత్రల్లో 1983లో విడుదలైన చిత్రం ఆలయ శిఖరం. ఈ చిత్రం నుంచి నీ హృదయం ఆలయ శిఖరం అనే పాట వింటారు. వేటూరి గీతానికి ఎస్పి బాలు నేపథ్యగానం అందించగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. మరి పాట విందామా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఆలయ శిఖరం చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు జీవీఆర్ శేషగిరిరావు దర్శకత్వంలో చలం శారద అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సంబరాల రాంబాబు. ఈ చిత్రం నుంచి మామ చందమామ, వినవా నా కథ పాట వింటారు. రాజశ్రీ గీతానికి వి కుమార్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. మరి పాట వినండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI, Mariyu, Anni Rakamula, Insurance Lo, Surgery Cheyabadanu.
0: Ma address?
1: Sindhu Skin and Specialty Clinics, Virama Park, Eduruga, Bhimavaram.
0: Cell 85001-366-30.
2: సంబరాల రాంబాబు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా 1965 విడుదలైన చిత్రం అంతస్తులు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట నువ్వంటే నాకెందుకో ఇంత ఇది. పాట వింటారు. కెవి మహాదేవన్ సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల గానం చేశారు. గీత రచన ఆత్రేయ.

అంతస్తులు చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు టి రామారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ప్రధాన పాత్రదారులుగా 1977లో విడుదలైన చిత్రం ఆలు మొదలు. ఈ చిత్రం నుంచి శ్రీశ్రీ రాసిన తెలుసుకో ఈ జీవిత సత్యం పాట వింటారు. సంగీతం టి చల్పత్రావు, నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
0: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
1: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
0: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
1: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: ब्रांड्स में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: తెలుగు అమ్మాయిలు కూడా మేము ఎందులోనూ తక్కువ కాదంటున్నారు. ఏ పోటీల్లో అన్నా మేము ఉండాల్సిందే అంటున్నారు. ఇంతకీ మాట ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తెలుగు అమ్మాయి గురించి అయితే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. దేశ నలుమూలల నుంచి వేలాది సొగసురులు తలపడే పోటీలు ఇవి. అక్కడి నుంచే ప్రపంచ సుందరులు, విశ్వ సౌందర్య రాసులుగా వచ్చారంటోంది అందాల చరిత్ర. ఇంతకన్నా పరిచయం ఏం కావాలి? ఆ పోటీలు ఫెమినా మిస్ ఇండియా అని. 2016లో దీనికోసం 15,000 మంది అమి తుమి అంటూ ర్యాంపెక్కితే వారి నుంచి 22 మందిని ఎంపిక చేశారంట. వారిలో బెంగళూరుకు చెందిన మన తెలుగు అమ్మాయి జిఎల్ సంజన కూడా ఉంది. అక్కడ అప్పుడు జరిగిన దక్షిణాది ఫెమినా మిస్ ఇండియా 2016 పోటీలో 2 రన్నర్ అప్ గా నిలిచింది సంజన. న్యాయ నిర్ణేతలు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ప్రేమలో పడటం కాదు, ప్రేమలో పెరగండి అని సమాధానాన్ని ఇచ్చి వేదికను మెప్పించింది. మిస్ పర్ఫెక్ట్ బాడీ, మిస్ ర్యాంప్ వాకింగ్ గాను ఎంపికైంది. వీటితో తుది పోటీకి ఎంపిక చేసినట్టుగా ఫెమినా సంస్థ శనివారం ప్రకటించింది. సంజన తల్లిదండ్రులు గడ్డం పరందామయ్య నాయుడు, ఇంద్రావతి. వీరి స్వస్థలం మన చిత్తూరు జిల్లా ఐరల మండలం బొమ్మ సముద్రం. మరి బిఏ పూర్తి చేసిన ఈ సంజన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను ఉద్యోగం చేస్తుంది. మరి మన సంజన గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉండేవారంట. సో ఇదండి మన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తెలుగు అమ్మాయి గురించి. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి? తెలుగు వాళ్ళు ఏమనుకున్నా ఎంతైనా సాధించగలరు అని. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దండి బాబు వద్దండి, కూల్ డ్రింక్స్ మనకొద్దండి.
1: కాస్త అల్లం, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ కలిపిన చల్లని మజ్జిగ తాగండి.
0: తనువు చల్లన, మనసు హాయిన.
1: మరి ఈ వేసవిలో మన ఇంటి అమృతం మన మజ్జిగ.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం, మన ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ధాన్యాలు, విత్తనాలు, పళ్ళు వంటికి ఆరోగ్యాన్ని కాదు అందాన్ని కూడా ఇస్తాయి. ఎలా అంటారా, చెత్త వినండి. ఆహార ధాన్యాలతో పాటు రకరకాల పండ్ల నుంచి వచ్చే విత్తనాలు సహజ సిద్ధంగా వచ్చిన రంగులతో, భిన్నమైన రూపాలతో చూడ చక్కగా ఉంటాయి. మరి అలాంటి వాటిని గుదిగుచ్చి ఆభరణాలుగా మార్చితే బాలమురళి గారికి వచ్చిన ఆ ఆలోచనలోంచి పుట్టికొచ్చినవే అందమైన, ఆకర్షణీయంగా కనిపిస్తున్న నగలు. వడ్లు, పెద్ద తురాయి, సర్వజయ, సపోటా గింజల లాంటి 12 రకాల ధాన్యాలు, విత్తనాలతో తయారైన జింగిల్ జాల్స్ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? నేను చెప్తా వినేయండి. మరి ఈ జింగిల్ జాల్స్ యొక్క టర్న్ ఓవర్ ఏడాదికి 60 లక్షలు పైగానే ఉంటుందంట. చూడ్డానికి డిఫరెంట్ గా, ట్రెండీగా ఉండే ఈ నగలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. మరి అలా అని వాటిని రూపొందించేది చేయి తిరిగిన డిజైనర్లు కాదు, మారుమూల పల్లెల్లోని పేద మహిళలు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన బాలమురళి పర్యావరణానికి, సమాజానికి మేలు జరగాలన్న ఆలోచనతో చేస్తున్న వ్యాపారం ఇది. మరి ఈ వ్యాపారం ఎలా మొదలైందో తెలుసుకుందామా? తిరుచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులకు ఆయుర్వేద పద్ధతుల్లో ప్రాథమిక వైద్యాన్ని అందించేందుకు బాలమురళి తండ్రి 1979లో ఔషధ మొక్కలతో ఉన్న పార్కును ఏర్పాటు చేశారంట. ఇంజనీర్ గా స్థిరపడిన బాలమురళి కొన్నేళ్ల కిందట ఆ పార్కులోని చెట్ల నుంచి వచ్చిన విత్తనాలు వృధాగా పోవడం గమనించారు. వాటిని సద్వినియోగం చేయడం ఎలా అని చాలా ఆలోచించాడు ఆయన. అనుకోకుండా ఓ రోజు ఓ మహిళ వరి ధాన్యాన్ని ఆరబోయడం చూసి విత్తనాలతో వివిధ రకాల నగలను రూపొందిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆయనకు వచ్చిందట. ఆరాతీయగా పూర్తి స్థాయిలో ఇలా విత్తనాల నగలను తయారు చేసి అమ్మే వ్యాపారం మన దగ్గర అప్పటి వరకు ఎవ్వరు చేయలేదని తెలిసింది ఆయనకు. కానీ రకరకాల ధాన్యాలతో ఆభరణాలను తయారు చేయడం గిరిజనులకు ముందు నుంచి తెలిసిన విద్యే. మరి ఇలా మొదలైంది ఎలా సాగుతుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. కొందరు గిరిజన మహిళల సహాయంతో కొన్ని రకాల విత్తనాల నగలను రూపొందించి ముంబైలో జరిగిన ఒక ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టాడు బాలమురళి. చాలా మంది వాటిని చూడడానికి, కొనడానికి ఆసక్తి చూపించారు. ఆ స్ఫూర్తితోనే జింగిల్ జ్యువెల్స్ సంస్థ ప్రారంభమైంది. అయితే తన కంపెనీ ద్వారా అటు వ్యర్థంగా పోయే గింజలకు రూపం ఇవ్వడంతో పాటు పేద మహిళలకు ఉపాధి కల్పించి సహాయపడాలనుకున్నాడు బాలమురళి. అందుకే తిరుచి చుట్టుపక్కల గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల నుంచి కొంతమంది మహిళలను ఎంపిక చేసి ఆభరణాల తయారీలో శిక్షణ ఇప్పించాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో 40 మంది మహిళలు పనిచేస్తున్నారు. నిర్ణయించిన పని గంటల్లో కంపెనీ వాహనాలే వారిని ఇంటి నుంచి తీసుకువెళ్లి తీసుకొస్తారు.

అయ్యాయి. ఉద్యోగులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడంతో పాటు విరామ సమయాల్లో టీ ఫలహారాలు ఉచితంగా అందిస్తుంది సంస్థ. ప్రస్తుతం వీళ్ళు తయారు చేస్తున్న నెక్లెస్లు, చెవిపోగులు, లాకెట్లు, బ్రాస్లెట్లు, ఎన్నో రకాల నగలు మన దేశంతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, దుబాయ్లలో కూడా అమ్ముడుపోతున్నాయి. వీటిలో ఇయర్ రింగ్స్ 40 రూపాయల నుంచి మొదలైతే పూసల దండలు, నెక్లెస్లు 150 నుంచి దొరుకుతాయి. వీటిని కంపెనీ వెబ్సైట్ www.jinglejewels.in తో పాటు ఇతర ఆన్లైన్ షాపుల్లో, ఎగ్జిబిషన్లో, కొన్ని ఫ్యాన్సీ షాపుల్లో మధ్యవర్తుల ద్వారాను కొనుక్కునే అవకాశం ఉంది. అదండి సంగతి. వేరువేరు ఆకారాల్లో ఉండే విత్తనాలు ఉండడం వల్ల, ఇవి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు సహజమైన రంగులు ఉండడం వల్ల రంగు కూడా త్వరగా పోదు. కానీ విత్తనాలు కాబట్టి నీళ్ళల్లో తడవకుండా కొంచెం జాగ్రత్త పడాలి. మరి నేను మీకు జింగిల్ జాల్స్ గురించి చెప్పేశాను, వాటి ఆరిజిన్ చెప్పాను, అండ్ ఎక్కడ కొనుక్కోవాలో కూడా చెప్పేశాను. ఎక్కడ? www.jinglejewels.com. మరి మీకు ఈ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒకసారి వెబ్సైట్ని చెక్ చేసుకోండి, నచ్చితే కొనేసుకోండి. మరి అదంతా చేసేటప్పుడు మీరు ఈ సాంగ్ వింటూ ఎంటర్టైన్ అయిపోండి. మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేనే కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: లిజనర్స్, ఒక చక్కటి సాంగ్ అయితే వినేసాము. అండ్ ఇప్పటి వరకు మన ప్రోగ్రామ్ లో మిస్ ఇండియాలో పోటీ చేసిన తెలుగు అమ్మాయి గురించి తెలుసుకున్నాం, జింగిల్ జ్యువెలరీస్ గురించి కూడా తెలుసుకున్నాం. అసలు ఆడదాని అందం వంట చేసేటప్పుడు కదా బయటపడేది. అలాంటిది మహిళల గురించి మాట్లాడుకుంటూ వంట గురించి మాట్లాడుకోకుండా ఉంటామా? ఉండలేము కదా. సో ఈ రోజు నేను మీకు ఒక మోస్ట్ అండర్ రేటెడ్ వెజిటేబుల్ గురించి చెప్తా. ఆ పేరు వినగానే అందరూ కిలోమీటర్ దూరం పారిపోతారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా. అదేనండి బీట్రూట్. ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, నాకైతే బీట్రూట్ అంటే చాలా ఇష్టం. బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒంట్లో రక్తం పడాలన్నా, రక్తం శుద్ధిగా అవ్వాలన్నా బీట్రూట్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అలానే బీట్రూట్ని బీట్రూట్గా తినగలమా? చాలా మంది తినలేరు కదా. సో ఇలాంటప్పుడు మీకు ఉపయోగపడిద్దని ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. అండ్ అది వచ్చేసి బీట్రూట్ పకోడీ. ఇది చేయడానికి మనకు కావాల్సినవి ఏం కాదండి, 2 బీట్రూట్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు. వెరీ బేసిక్గా ఇంట్లో దొరికే కామన్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. మరి తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలి. పకోడీలాగా అంటే నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా ఎలా వేసుకోవాలో, పకోడీలు ఎలా ఉంటాయి అండ్ ఈ తురుమును ఎలా వేసుకోవాలో. సో అంతే, అలా వేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. వర్షం పడుతున్నప్పుడు తినండి. ఎలా అయినా స్నాక్స్లా తినొచ్చు, సాంబార్లో నంచుకుని తినొచ్చు, పప్పులో నంచుకుని తినొచ్చు, కానీ తినండి, ఎలా అయినా తినండి. ఎందుకంటే బీట్రూట్ మనకి చాలా మంచిది. అండ్ ట్రస్ట్ మీ, ఇదైతే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసేటప్పుడు పక్కన ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం మన రేడియో విష్ణు ఎప్పుడూ మీకు ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. సో లిజనర్స్, ఇదండి ఈరోజు మహిళా ప్రోగ్రామ్. మహిళలకు ఉపయోగపడే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే చాను.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డిజిటల్ డిటాక్స్. ఇది డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా గ్యాడ్జెట్లతో జీవిస్తున్నారు. మనిషి జీవన విధానాన్ని సులభతరం చేసిన ఈ గ్యాడ్జెట్లే ఇప్పుడు అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఆందోళన ఒత్తిడిని తెచ్చిపెడుతున్నాయి. పిల్లలకు చదువును దూరం చేస్తున్నాయి, ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. అందుకే అనేక కాలుష్యాల నుంచి శరీరాన్ని ఎలా డిటాక్స్ చేస్తామో అదేవిధంగా డిజిటల్ డిటాక్స్ కావాల్సిందే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇందుకోసం ఏం చేయాలి, అసలు డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జేబులో ఫోన్ లేకుండా ఇంట్లోంచి కాలు బయట పెట్టలేని రోజులువి. చేతిలో ఫోన్ లేకపోతే కంగారు పడిపోయే క్షణాలువి. ఫోన్ అందరి జీవితాల్లో ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. నిజానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకే నేర్చుకోవడంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడం సులువైంది. అయితే అదే ఫోన్ ఇప్పుడు మన ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుపై దాని ప్రభావం విపరీతంగా పడుతోంది. పెద్దల్లో స్ట్రెస్కు కారణమవుతోంది, నిద్రలేమిని తెచ్చిపెడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే రకరకాల అనారోగ్యాలకు డిజిటల్ గ్యాడ్జెట్లే కారణమవుతున్నాయి. రోజువారీ జీవితంలో డిజిటల్ డివైస్లతో కనెక్ట్ కావడం సాధారణమైంది. ప్రముఖ నీల్సన్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో అమెరికాలో యువకులు సగటున రోజు 11 గంటల సమయం డిజిటల్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటున్నారని తేలిందట. డివైస్లను అతిగా ఉపయోగించడం వల్ల శారీరక, మానసిక, సామాజిక సమస్యలకు దారితీస్తుంది. కామన్ సెన్స్ మీడియా నిర్వహించిన ఒక సర్వేలో 50% మంది యువకులు మొబైల్ ఫోన్కు బానిసైనట్లు తేలిందట. ఇందులో వెల్లడైన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 78% మంది యువకులు నిమిషానికోసారి డిజిటల్ డివైస్లను చెక్ చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీతో ఒత్తిడి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ చక్కని పాట మీకోసం. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. డిజిటల్ డిటాక్స్ గురించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ డివైస్లు లేకుండా ఎవరికైనా ఒక్కరోజు కూడా గడవలేని పరిస్థితి. అయితే అవే ఒత్తిడికి కూడా కారణమవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో 18% మంది టెక్నాలజీ వల్ల స్ట్రెస్కు గురవుతున్నట్లు తేలింది. స్వీడన్ శాస్త్రవేత్తలు టెక్నాలజీ వల్ల నిద్ర సమస్యలు, డిప్రెషన్ లక్షణాలు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నట్లు నిర్ధారించారు. అలాగే రాత్రిపూట నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఫోన్ చూడడం చాలామంది చేసే పనే. అయితే దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తున్నట్టు నిర్ధారణ అయింది. పిల్లలు బెడ్ పైకి చేరిన తర్వాత డిజిటల్ డివైస్లను ఉపయోగించడం వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నట్లు మరో అధ్యయనంలో తెలింది. రాత్రిలో బెడ్ పైకి చేరిన తర్వాత 70% మంది ఫోన్లో సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. ఇందులో 15% మంది గంటకు పైగా ఫోన్ చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, రాత్రిలో టెక్ డివైస్లు ఎక్కువగా వాడడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనగా BMI పెరగడానికి సంబంధం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే స్నేహితులు, సెలబ్రిటీలు ఇతరులతో పోల్చి చూసుకోవడం పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. దాంతో వాళ్ళందరూ మీకన్నా బాగున్నట్టు, మీ లైఫ్ మాత్రమే అధ్వానంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. తెలియకుండానే నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. దీన్ని ఫోమోయింగ్ అంటారట. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కాసేపు ఫోన్ చూడకపోతే ముఖ్యమైన టెక్స్ట్ మిస్ అయిపోతామనే భయంతో చాలామంది పదే పదే ఫోన్ చూస్తున్నారు. ఫోన్కు బానిస కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని లక్షణాల ఆధారంగా ఫోన్కు బానిస

మిస్ అయిపోయారనే విషయాన్ని సులువుగా గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాసేపు ఫోన్ చూడకపోతే ఆందోళన చెందడం, ఒత్తిడికి గురవడం, నిమిషానికోసారి ఫోన్ చూస్తుండడం, సోషల్ మీడియా కాసేపు చూసిన తర్వాత డిప్రెషన్, కోపం వంటివి రావడం, పోస్టుకు ఎన్ని లైక్లు వచ్చాయో, ఎంతమంది షేర్ చేశారో మాటిమాటికి చెక్ చేయడం, కాసేపు ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవ్వడం, ఫోన్ చూడకపోతే ఏ పనైనా కాసేపు ఏకాగ్రత నిలపలేకపోవడం, ఫోన్ చూస్తూ ఆలస్యంగా పడుకోవడం, మళ్ళీ ఫోన్ చెక్ చేసుకోవడం కోసం ఉదయాన్నే నిద్రలేవడం. ఈ సమస్యను తొలగించడం అంత కష్టమైన పనేం కాదండి. ఎలా తొలగించాలనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ చక్కని పాట మీకోసం.

వాడు రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాలు గుట్ట గుట్ట కుటకలేసి తాగినాడు, చిల్లు పట్ట కుండతోటి ఇంటికి

0: గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ముందుగా అందరం డిజిటల్ డిటాక్స్ అవసరాన్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ డిటాక్స్ అవసరాన్ని గుర్తించాలి. డిజిటల్ గ్యాడ్జెట్ల ప్రభావం లైఫ్మే పడకుండా చూసుకోవాలి. అందుకోసం టెక్ ఫ్రీ అవర్స్ని నిర్వహించాలి. డిజిటల్ డిటాక్స్ ప్రారంభించాలనుకునే వారు ప్రారంభంలో టెక్ బ్రేక్ పేరుతో కొద్ది సమయం గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండాలి. ప్రతిరోజు ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి టెక్ ఫ్రీ అవర్స్గా పెట్టుకోవాలి. లంచ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ కనెక్టివిటీ ఉండకూడదు. కొన్ని రోజుల తర్వాత ఇది మంచి ఫలితాలను ఇస్తుంది, మూడ్లో మార్పులు కనిపిస్తాయి, అప్పుడు టెక్ ఫ్రీ అవర్స్ని పొడిగించాలి. అలాగే డిజిటల్ డిటాక్స్ను ప్రారంభించే ముందు గోల్స్ సెట్ చేసుకోవాలి, పరిధులను నిర్ణయించుకోవాలి. ఎంత సమయం డిజిటల్ డిటాక్స్లో ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. ప్రతిరోజున, వీకెండ్స్లోనా, సెలవుల్లోనా అన్నది ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలి. వీటి ఆధారంగా ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి, స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ ఎఫెక్టివ్గా ఉండాలంటే చదువుకునే చోట టెక్నాలజీ లేని వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్, ట్యాబ్, ఇతర డిజిటల్ డివైస్లకు దూరంగా ఉండాలి. దీనివల్ల పిల్లలు చదువుపై ఫోకస్ పెట్టేందుకు వీలవుతుంది. డిజిటల్ డిటాక్స్ సమయంలో పర్సనల్ గ్రోత్ మరియు డెవలప్మెంట్కు సంబంధించిన ఆఫ్లైన్ యాక్టివిటీస్పై దృష్టి సారించాలి. హాబీలు, వ్యాయామంతో పాటు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. డిజిటల్ వరల్డ్తో డిస్కనెక్ట్ కావాలంటే ప్రకృతికి దగ్గరకు అవ్వాలి. పార్కులు, దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలి. సైక్లింగ్, హైకింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్లో పాల్గొనాలి. ప్రకృతి చెందిన సేద తీరితే మెదడు పునరుత్తేజం పొందుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్రపోయే ముందు ఫోన్ చూసే అలవాటును పూర్తిగా మానేయాలి. పుస్తకం చదవడం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు. అలాగే మీరు డిజిటల్ డిటాక్స్ను ప్రారంభించాలనుకుంటున్న వారితో మాట్లాడాలి, దాని ప్రాముఖ్యతను వివరించాలి, అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ ప్లాన్కి కట్టుబడి ఉండేందుకు అవసరమైన మోటివేషన్ దీని ద్వారానే లభిస్తుంది. అలాగని టెక్నాలజీకి పూర్తిగా దూరం కావడం కూడా కరెక్ట్ కాదు కదా. అకాడమిక్స్, పర్సనల్ గ్రోత్కు అవసరమైన మేర టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అందుకు కొన్ని యాప్స్, వెబ్సైట్లను, డిజిటల్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేసుకోవాలి. పెయింటింగ్, కుకింగ్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్ వంటి అభిరుచులు ఉంటే వాటికి సమయం కేటాయించాలి. ఇవి డిజిటల్ వరల్డ్ నుంచి స్విచ్ ఆఫ్ కావడానికి సహాయపడతాయి. మనందరం డిజిటల్ డిటాక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ చాలా రోజుల క్రితమే మహారాష్ట్రలోని ఒక గ్రామం డిజిటల్ డిటాక్స్ని పాటించి వార్తల్లోకి ఎక్కింది. మహారాష్ట్రలో సంగ్లీ జిల్లాలోని మొహిత్యాంచే వడగావ్ అనే గ్రామంలో రాత్రి 7 గంటలకు సైరన్ మోగుతుంది. అంతే, ఒక్కసారిగా పెద్దలు టీవీ ఆఫ్ చేస్తారు, ప్రతి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. పిల్లలు పుస్తకాలు తీసి చదవడం రాయడం మొదలు పెడతారు. పెద్దలు ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. గంటన్నర పాటు అంటే 8:30 వరకు ఎవ్వరూ ఫోన్ ముట్టరు, టీవీ ఆన్ చేయరు. ప్రతిరోజు సాయంత్రం డిజిటల్ డిటాక్స్లో భాగంగా గంటన్నర పాటు గ్యాడ్జెట్స్కు దూరంగా ఉంటారు ఈ గ్రామస్తులు. ఈ నియమం పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. కోవిడ్ సమయంలో

పాఠశాలలు మూతబడ్డాయి. ఆన్లైన్లోనే పిల్లలు చదువంతా సాగింది. ఆ సమయంలో పిల్లల చేతికి ఫోన్ ఇవ్వక తప్పలేదు. అది వారికి ఓ అలవాటుగా మారింది. ఆ తర్వాత ఏడాది పిల్లలు స్కూల్కు వెళ్ళినా రాయడం చదవడంలో వెనుకబడ్డారు. దాంతో గ్రామస్తులందరూ కలిసి సాయంత్రం గంటన్నర పాటు పిల్లలను చదివించడం కోసం డిజిటల్ డిటాక్స్ను మొదలుపెట్టారు. ఈ సమయంలో ఊర్లో ఎవరైనా సరే ఫోన్ చూడకూడదు, టీవీ పెట్టకూడదు అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువులు తిరిగి గాడిలో పడ్డాయి. అయితే ఈ నిబంధన అమలు చేయడంలో అందరి కృషి ఉంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు ఇంటింటికి తిరిగి డిజిటల్ డిటాక్స్పై అవగాహన కల్పించారు. బాగుంది కదండి ఈ ఆలోచన. లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికీ నా టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ఆయుష్మాన్ బా ప్రోగ్రాంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే బిందు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: తనకు తలాంగు త

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
1: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
0: పోషకాహారం దొరకకపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి.

0: ఖరీదైంది కావచ్చు. ఈ వీడియోలో పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
1: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
2: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు అర లీటర్ నుంచి లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి, ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలలో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలలో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది, కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
2: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని పప్పులని బజార్లో గాని ఇతర రైతుల దగ్గర గాని కొనేటప్పుడు అవి నూకగా అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
0: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనిగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
2: 3 గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. 3 మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తెలుసుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలుడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని, మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
3: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
0: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని, ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. అరగుప్పెడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలో గాని ఇంట్లో గాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్లని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలో గాని గుడ్డ సంచిలో గాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లో గాని ఇంట్లో గాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
3: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
0: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి అరకిలో లేక 4-5 గుప్పెల చొప్పున

0: మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
1: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
0: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్లకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాలు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవునా మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి అరగుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
2: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్టవ.
1: కడుపులో మంట ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
0: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
0: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలు కాలుష్య కారకాలే అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రకు గర్వకారణం ఏంటని అడిగితే మన దేశానికి శత్రు దుర్భేద్యమైన హిమాలయ పర్వతాలు, ఉత్తరాన తూర్పు దక్షిణ పడమర దిక్కుల్లో సముద్రం ఉంది. నలుదిక్కులా శత్రువులు త్వరగా చొరబట్టానికి అనుకూలంగా లేని భౌగోళిక పరిస్థితులున్నాయి. మరి మన భారతదేశం గర్వకారణమే. అయితే దేశం పర్యావరణ విషయంలో ఇప్పుడు కష్టాల్లో పడింది. హిమాలయాలపై ఉన్న మంచు కరిగిపోయి పర్వతాలు తరిగిపోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇలా ఉండగా హిమాలయ పరిసర ప్రాంతాల నగరాల్లో రోజూ తయారవుతున్న వ్యర్థ పదార్థాలను, చెత్తా చెదారాలను హిమాలయ శిఖరాల మీద పడవేస్తున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మనిషి మేధస్సు పరిపక్వత చెందిందా లేక కుంచుకుపోతుందా అని అనుమానం ఏర్పడుతుంది. హిమాలయాలు నివాసయోగ్యం కావు కదా అని మనిషి ఈ వ్యర్థ పదార్థాలను, చెత్తా చెదారాలను హిమాలయ శిఖరాల మీద పడవేస్తున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. శిఖరాలన్నీ ఈ వ్యర్థ పదార్థాలతో కప్పబడుతున్నాయట. 1975

ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశలో అధిరోహించిన సర్ క్రిస్ బోనింగ్టన్ మాటల్లో చెప్పాలంటే, హిమాలయాలు ప్రకృతి సిద్ధమైన సుందర స్వప్నాలు, సహజ సౌందర్యాలు, అద్భుత సౌధాలు, వాటిని కలుషితం చేయడం నేరం. వందలాది మంది ఈ హిమాలయాలను ఎంతో కొంత దూరం రోజూ ఎక్కుతూ దిగుతూ ఉంటారు. దిగి వస్తూ మార్గ మధ్యంలో ఆక్సిజన్ ట్యాంకులు, ఆహారపు పొట్టాలు, సంచులు, బ్యాగులు, సీసాలు వగేరా అక్కడే పడేస్తుంటారు. మరిది మంచి పని కాదు అని తెలిసినా చేస్తూనే ఉంటారు. అందుకే సాగరమాత జాతీయ పార్కును ప్రపంచ హెరిటేజ్ ప్రమాద పట్టికలో చేర్చాలని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అందుకేనేమో నేపాల్ ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించింది. పర్వతారోహకులు పర్వతాలు ఎక్కబోయే ముందు కొంత సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీరు తిరిగి వచ్చాక వారితో పాటు వారు వాడగా వచ్చిన వ్యర్థ పదార్థాలను హిమ శిఖరాల మీద పడవేయకుండా వెనుకకు తీసుకువస్తేనే డిపాజిట్ సొమ్మును తిరిగిచ్చేస్తారు. సామాన్లు మోసే పోర్టల్ కూడా పరిశుభ్రత పాటిస్తే నగదు పురస్కారాలను ప్రకటించారు. పర్వతారోహకులు ప్లాస్టిక్, ఇతర గాజు సామాన్ల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు బదులుగా లోహపు వస్తువులను వాడాలని సూచించింది. రోజురోజుకి నగరీకరణ తారాస్థాయికి చేరుతోంది. ప్రతి ఏటా చదువుల కోసమని, వైద్యం కోసమని, ఉద్యోగం కోసమని, వ్యాపారం కోసమని పట్టణాలకు నగరాలకు వలస వచ్చే ప్రజలు వేలు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. ఒక ఢిల్లీ నగరం విషయానికొస్తే ఏటా 5 లక్షల మంది ప్రజలు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉంటున్న నగరవాసులకు త్రాగునీటి సౌకర్యం, వాడుక నీటి సౌలభ్యం, విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయం, విద్యా సౌకర్యాలు వంటి మౌలిక వసతులు కల్పించాలంటే ఏ పార్టీ ప్రభుత్వాలకైనా గొంతులో విలక్కాయ పడ్డట్టుంటుంది. ఇదిలా ఉంటే వైద్య సౌకర్యాలు పట్టణాలు, నగరాల్లో మెడిసిన్ పూర్తి చేసి పట్టా పుచ్చుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానంటే పట్టణాల్లోనూ నగరాల్లోనూ అయితేనే చేరతానంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాకొద్దు అంటున్నాడు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్లో ఉద్యోగాల్లో చేరాలంటే కనీసం 2 సంవత్సరములు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులు విధిగా పనిచేయాల్సిందే అని నియమం పెట్టింది. ఈ నిబంధన లేకపోతే గ్రామీణులకు వైద్య సదుపాయం ఎలా వీలవుతుంది మరి? కాని ఎన్ని నిబంధనలు విధించినా, ఎన్ని పారితోషికాలు కల్పిస్తున్నా, ఎంత జీతం ఆశ చూపినా వైద్య పట్టభద్రులు మాత్రం ఉద్యోగాల్లో చేరనంటున్నారు. ఇక పట్టణాలు, నగరాల్లో ఈ పట్టభద్రులందరూ ఎవరెంతట వారు ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి వీధికొక ఆసుపత్రి నిర్మిస్తున్నారు. గ్రామాల నుండి పొలాలు, ఇళ్లు తాకట్టు పెట్టి ప్రాణాలు గుప్పిట్ల పెట్టుకుని ఖరీదైన వైద్యం కోసం పేద ప్రజలు పట్టణాలకు, నగరాలకు వస్తున్నారు. ఈ ఆసుపత్రుల నుంచి రోగుల నుండి వచ్చిన వ్యర్థ పదార్థాలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. దీర్ఘవ్యాధులు కావచ్చు, ప్రాణాంతకమైన వ్యాధులు కావచ్చు. రోగులకు వాడిన సిరింజీలు, బ్యాండేజ్, దూది, కాళీమంది సీసాలు, సూదులు చెత్త కుండీల్లో పారేయడం వల్ల వీటి నుండి వైరస్, విషక్రిములు గాలిలో కలిసి మానవులకు హాని కలిగిస్తున్నాయి. నర్సింగ్ హోంలు, పరిశోధన కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఇందుకు నిదర్శనం. రోగులకు ఆపరేషన్లు చేసినప్పుడు వారి శరీర అవయవాల్లోని కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా చెత్త కుండీల్లో కనిపిస్తున్నాయని పారిశుద్ధ్య పనివాళ్లు చెప్తున్నారు. 1999 రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కఠిన నియమ నిబంధనలు విధించింది. ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిబంధనలు పాటించకపోగా ఆశ్చర్యమేమంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా నడపబడుచున్న ఆసుపత్రులు కూడా ఈ నియమాలను పాటించడం లేదు. ఉదాహరణకు మన రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం విజయవాడ. ఇక్కడ పెద్ద చిన్న ఆసుపత్రులు 100 సంఖ్యలో ఉంటాయి. వీటన్నింటి నుంచి రోజుకు దాదాపు 600 కిలోల వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నియమ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం తగులబెట్టాలి. ఇందుకోసం ఒక సేఫ్ ఇన్విరాన్ సంస్థను ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఆసుపత్రుల వ్యర్థాలను విధిగా ఈ సంస్థకు పంపాల్సి ఉంటుంది. ఈ సంస్థ గుంటూరు జిల్లా చిరకాకాని వద్ద 80 లక్షల రూపాయల వ్యయంతో ఒక ప్లాంట్ నెలకొల్పింది. రోజు 600 కిలోల వ్యర్థ పదార్థాలు కృష్ణా, గుంటూరు జిల్లాలోని దాదాపు 46 ఆసుపత్రుల ద్వారా ఈ సంస్థకు చేరుతున్నాయి. ఈ పదార్థాలను వాటి రంగును బట్టి 3 గ్రేడులుగా వేరుచేస్తారు. ఆ తర్వాత మెడికల్ విధానం ప్రకారం తగలబెడతారు. సేఫ్ ఎన్విరాన్ను ఏర్పాటు చేసినప్పటికీ చాలా ఆసుపత్రులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవడం లేదు.
కృష్ణా జిల్లాలో మొత్తం

450 నర్సింగ్ హోమ్లుండగా వీటిలో 165 విజయవాడ పట్టణంలోనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న 8 ఆసుపత్రుల నుండి మాత్రం వ్యర్థ పదార్థాలు ఈ సేఫ్ ఇనివిరాన్ కు చేరడం లేదు. నేరుగా వీధిలో ఉండే చెత్త కుండీలకు చేరుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద 16 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ కార్యాలయాలు ఏర్పాటు చేసి తన వంతు కృషి చేస్తోంది. తిరుపతి, ఖమ్మం, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, రామగుండం, విజయనగరం, రంగారెడ్డి, విజయవాడల్లో ప్రాంతీయ అధికారుల పర్యవేక్షణలో ఈ కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు సాగుతున్నాయి. నీరు, గాలి, ఆహార పదార్థాలతో పాటు మానవాళికి హాని కలిగించే ప్రతి విషయంలోనూ వీరు శ్రద్ధ తీసుకుంటారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నియమ నిబంధనలు విధించినా ప్రజల్లో అవగాహన పెరిగి చైతన్యం వస్తేనే మార్పు వస్తుంది. రాజుగారికి నేనొక్కతినే కదా నీళ్లు పోసేది, అందరూ పాలే పోస్తారు కదా అనుకుందట ఒక ఆమె. చివరికి అందరూ నీళ్లే పోశారట. నేనొక్కడిని పర్యావరణం గురించి, కాలుష్యాన్ని గురించి ఆలోచించకపోతే ఏమవుతుంది అనుకుంటే ప్రపంచమంతా కాలుష్యంతో నిండిపోతుంది, దేహమంతా రోగాలమయమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి కాలుష్య నివారణకు నడుం బిగించాలి. ఇది మనందరి బాధ్యత. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలు కాలుష్య కారకాలే అనే అంశం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో విజయ.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు
3: ఎండలు మనల్ని ఆపలేవు మన ఉత్సాహాన్ని తగ్గించలేవు
2: చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద ఉపశమనాలు
3: జాగ్రత్తగా ఉండండి ఎండని జయించండి
2: చల్లని మాటలతో కమ్మని పాటలతో
3: మీ చింతనే ఉంది మన రేడియో విష్ణు 90.4
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
1: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
0: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119193.

FM 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీ మూడ్ ఎలా ఉన్నా సరే ఒక్కసారిగా మీ మైండ్ అయితే మాత్రం ఎలర్ట్ అయిపోవాలండి, తప్పదు. కళ్ళు కూడా బైర్లు గమ్మేలా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఎందుకంటే మన భూమి మీద ఈ అనంత విశ్వంలో సైన్స్కే సవాలు విసిరే వింతలు ఎన్నో ఉన్నాయి కదండి. వింటే నమ్మం, చూస్తే వదరం. అలాంటి ఊహకందని నిజాలు, నమ్మశక్యం కాని అద్భుతాలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ రేడియో విష్ణు 90.4. మరి ఈరోజు మూడు వింతలతోటే మీ ముందు సిద్ధంగా ఉన్నాను. మరి ఆ వింతలేంటో చూసేద్దాం. మరి మొదటిగా, మైక్రోస్కోప్లో చూస్తే ఎలుకబంటిలాగా నడిచే చిన్న పురుగు, సైజు 0.5 మిల్లీమీటర్, కంటికి కనిపించదు. కానీ దీని సూపర్ పవర్ తెలిస్తే ఆశ్చర్యం వేయక తప్పదండి. అణుబాంబు పేలినా ఇది బతికే ఉంటుంది. దీన్నే టార్టీ గ్రేడ్ అని పిలుస్తూ ఉంటారు. మరి దీని విషయాలేంటో చూసేద్దామా? టార్టీగ్రేడ్ దీని పేరు, అంటే నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం. దీని ముద్దు పేరు వాటర్ బేర్. దీని సైజు 0.1 మిల్లీమీటర్ నుంచి 1.5 మిల్లీమీటర్ వరకు ఉంటుంది, అంటే చిన్న ఆవగింజంత. దీని వయసు భూమి మీద 60 కోట్ల ఏళ్లుగా ఉందిటండి. డైనోసార్ల రాకముందు నుంచి ఉందిట. ఇది ఎక్కడుంటుందంటే ఇంటి గోడ మీద పాచి పట్టిన చోట మట్టిలోనూ ఉంటూ ఉంటుంది. సముద్రం అడుగున అంటార్కిటికాలో అయితే ఇది లేని చోట లేదంటే నమ్మండి. దీంట్లో 1300 జాతులున్నాయి, అన్నీ సూపర్ పవర్లే. దీన్ని చూడాలంటే పాచి తీసి నీళ్లలో వేసి 24 గంటలాగి మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. 8 కాళ్లతో నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. దీనికి చావురాని టెక్నిక్ ఉందండోయ్, దీనినే టన్ సూపర్ పవర్ అంటారు. నీళ్లు లేకపోతే అస్సలు చనిపోదండి, నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నిద్రాణ స్థితిలో ఉందంటే దీని బాడీలో 85% నీళ్లు ఆవిరి అయిపోతాయి అని అర్థం. 3% మాత్రమే మిగులుతాయి. 8 కాళ్ళు లోపలికి లాక్కుని చిన్న బంతిలా ముడుచుకుపోతుంది, దాన్నే టన్ అంటారు. బాడీలో ట్రెహోలెస్ అనే

షుగర్ తయారు చేసుకుంటూ ఉంటుంది. అది సెల్స్ పగలకుండా గ్లాస్ లాగా కాపాడుతూ ఉంటుంది. గుండె ఆగిపోదండో, బ్రెయిన్ మాత్రం ఆగిపోతుంది. మెటబాలిజం 0.01% పడిపోతుంది. టెక్నికల్గా అయితే చచ్చినట్టే లెక్క, కానీ చావదు. ఇంత ఇలా అయిపోయినా ఒక్క చుక్క నీళ్లు పడితే చాలండి, టన్ బాడీ విచ్చుకుని నడవడం మొదలెడుతుంది. ఒకవేళ ఇది నిద్రాణ

30 నిమిషాలు బతుకుతుంది. -272 డిగ్రీల సెల్సియస్ అబ్సల్యూట్ జీరోలో 20 నెలలు ఉంచారు. అయినా సరే బతికింది. ప్రెషర్ కూడా దీన్ని ఏమీ చేయలేకపోయిందండి. 10 రోజులు స్పేస్లో గాలి నీరు లేకుండా డైరెక్ట్ యూవీలో వదిలారు. భూమికి వచ్చాక గుడ్లు పెట్టింది. ఇది 30 ఏళ్ళు ఏమీ తినకుండా తాక్కుండా బతుకుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భూమి నాశనం అయిపోయినా సరే ఇది మాత్రం బతికే ఉంటుందండి. దీన్ని సూపర్ పవర్ సైన్స్కి కూడా అంతుపట్టలేదు. టార్టిగ్రేడ్కి DSUP అనే ప్రోటీన్ ఉంది. అది డిఎన్ఏ చుట్టూ షీల్డ్ లాగా కాపాడుతుంది. డిఎన్ఏ తెగిన 1 గంటలో అతికేసుకుంటుంది. ఇప్పుడు క్యాన్సర్ మందుల కోసం ఈ ప్రోటీన్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారండి. మరి 2007 సంవత్సరంలో యూరప్ ఫోటోన్ M3 మిషన్లో టార్టిగ్రేడ్ని రాకెట్ బయట అంటించి స్పేస్లోకి పంపారు. 10 రోజులు వ్యాక్యూమ్, రేడియేషన్, -270 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. తిరిగి భూమికి వచ్చాక 68% బతికే ఉంది. కొన్ని గుడ్లు పెట్టి పిల్లల్ని కన్నాయి కూడా. అంటే స్పేస్లో పిల్లల్ని కనగల ఏకైక జీవి ఇది. 2019లో వీటిపై గన్ షాట్ ప్రయోగం కూడా చేశారండి. ఎయిర్ గన్తో 900 మీటర్ల స్పీడ్తో ఇసుక మీద కాల్చారు. అంటే బుల్లెట్ స్పీడ్ అన్నమాట. చాలా వరకు బతికాయి. మరి దీనికి చావుందా అంటే, ఇవి నీళ్లలో హాయిగా బతుకుతున్నప్పుడు వేడి నీళ్లు పోస్తే 1 నిమిషంలో ఉడికిపోతుంది. అప్పుడు -20 డిగ్రీల సెల్సియస్కి ఫ్రీజ్ చేస్తే డిఎన్ఏ చనిపోతుంది. వీటిని నెమటోడ్ పురుగులు, అమీబా వీటిని తినేస్తూ ఉంటాయి. భూమి మీద అన్ని జాతులు చనిపోయాక చివరిగా మిగిలేది ఇదే అని సైంటిస్టులు లెక్క కట్టేశారు. టార్టిగ్రేడ్ అంటే నేచర్ వాటి చీట్ కోడ్ అన్నమాట. స్పేస్, రేడియేషన్, వేడి, చలి ఏది దీన్ని చంపలేదు. పెరట్లో పాచి మీద ఇప్పుడు 1,00,000 టార్టిగ్రేడ్లు నిద్రపోతూ ఉండొచ్చండి. ఒక్క చుక్క వాన పడితే లేచి కూర్చుంటాయి. సో మరి అది సంగతి అండి. మరి షాక్ అయితే అయ్యారు కదా. మరి 2వ వింత తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మన వింతల గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. మరి ఆల్రెడీ ఒక వింత అయితే మీరు విన్నారు. ఇప్పుడు మీరు వినబోయే ఆ రెండో వింత తెలిస్తే మాత్రం నిజంగా మీ మైండ్ బ్లాక్ అవ్వడం మాత్రం ఖాయం. ఎందుకన్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటిదన్నమాట. ఇది రొయ్య కాదు, ఒక రాక్షసి అని చెప్పుకోవచ్చు. సైజు చూస్తే చిటికేస్తే చచ్చిపోతుంది అనుకుంటాం, కానీ దీన్ని పంచి తగిలితే పీత డిప్ప సగం విరిగిపోతుందండి. ఎక్వేరియం గ్లాస్ పగిలిపోతుంది, నీటి కింద బుల్లెట్ వదిలినంత వేడి పడుతుంది. దీని సంగతి ఏంటంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మరి ఏంటా అని అనుకుంటున్నారా? అయితే దీని పేరే మాంటిస్ ష్రింప్ అండి. ఇది ష్రింప్ అంటే రొయ్య అయితే కాదు, అలానే పీత కాదు, స్టొమాటోపోడ్ అనే వేరే జాతికి చెందింది. దీని సైజు 10 నుంచి 38 సెంటీమీటర్లు, చాలా వరకు 15 సెంటీమీటర్లు ఉంటాయి. రంగు గ్రీన్, పింక్, బ్లూ, ఆరెంజ్తో మెరుస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ పసిఫిక్ ఓషన్ పగడపు దిబ్బల్లో, ఇసుక బొరియల్లో తవ్వుకునే ఉంటుంది. ఇది 3 నుంచి 6 ఏళ్ళు బతుకుతుంది. వీటిల్లో 450 జాతులు ఉన్నాయి. దీంట్లో 2 రకాలు, ఇవి చాలా ఫేమస్ అండి. అందులో మొదటిది స్మాషర్, ఇది గుద్దుతూ ఉంటుంది. రెండోది స్పీరర్, పొడిచేవి. ఈ రెండింట్లో తేడా ఏంటి అంటే స్మాషర్ చేతులు గదలా ఉంటాయి, ఇది పీత నత్త డిప్పల్ని పగలగొడుతూ ఉంటుంది. స్పీరర్ ఏం చేస్తూ ఉంటుందంటే వీటి చేతులు ఈటెల్లాగా ఉంటాయి, చేపల్ని రొయ్యల్ని పొడిచి పట్టుకుంటూ ఉంటుంది. ఈ మాంటిస్ ష్రింప్ పంచి భూమి మీద అతి వేగవంతమైన కదలికల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. దీని స్పీడ్ గంటకి 80 కిలోమీటర్లు, అంటే 0.003 సెకండ్లలో పంచి పడుతుందన్నమాట. మన కన్ను మూసి తెరిచేలోపు 50 పంచలేయగలదు. దీని బరువు సాధారణంగా 50 గ్రాములు, కానీ పంచ ఫోర్స్ 1500 న్యూటన్లు. దాని బాడీ వెయిట్కి 2500 రెట్లు అన్నమాట. పంచ్ అంత స్పీడ్గా వేయడం వల్ల నీళ్లల్లో క్యావిటేషన్ బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ బబుల్స్ పగిలినప్పుడు 4400 డిగ్రీల సెల్సియస్ వేడి పడుతుంది. ఒక్క పంచకే పీత డిప్ప పౌడర్ అయిపోతుంది, నత్తగొల్ల ముక్కలైపోతుంది. మన వేలు పెడితే ఎముక విరిగిపోతుందండి. ఎక్వేరియంలో పెడితే గ్లాస్ పగిలగొట్టి బయటకు వచ్చేస్తుంది, అందుకే దీన్ని థంబ్ స్ప్లింటర్ అని కూడా అంటూ ఉంటారు. ఇది పంచి ఎలా కొడుతుందంటే శాడిల్ అనే పార్ట్ చేతిని వెనక్కి లాగి లాక్ చేస్తుంది. కండరాలు ఎనర్జీని స్టోర్ చేస్తాయి. లాక్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది, స్ట్రింగ్ వదిలినట్టుగా చెయ్యి ముందుకు దూసుకుపోతుంది. లాక్ విడిపోయేటప్పుడు క్లిక్ సౌండ్ వస్తుంది, అందుకే కొన్నింటిని క్లిక్కర్స్ అంటారు. వింత ఏంటంటే ఇంత స్పీడ్కి దాని చెయ్యి విరగాలి కదా, కానీ దాని గదలో హెలికాయిడ్ స్ట్రక్చర్ అంటే మెలితిరిగిన నిర్మాణం ఉంటుంది, అంటే కార్బన్ ఫైబర్ లాగా లేయర్స్ తిప్పి తిప్పి ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కంటే చాలా గట్టిది. ఆర్మీ వాళ్ళు దీన్ని చూసే కొత్త ఆర్మర్ డిజైన్ చేస్తున్నారటండి. చెప్పాలంటే మనిషి కళ్ళు దీని ముందు వేస్ట్. కలర్ రిసెప్టర్స్ మనిషి 3 రకాలుగా చూడగలిగితే ఇది 12 నుంచి 16 రకాలుగా చూడగలుగుతుంది. మనం చూడగలిగే రంగులు 1 కోటి అయితే ఇది 10 కోట్ల పైనే రంగుల్ని చూస్తుంది. మనం ఊహించలేని రంగుల్ని కూడా చూస్తుంది. యూవీ లైట్ మనం చూడలేం, మాంటిష్ శ్రింప్ ఈజీగా యూవీ లైట్ని కూడా చూస్తుంది. మనిషి 2 కళ్ళు కలిపి ఒకే ఇమేజ్ చూడగలడు. ఇది ఒక్కొక్క కన్ను 3 పార్ట్లుగా ఒక్కో కన్నుతో డెప్త్ కలర్ మూమెంట్ వేరువేరుగా చూస్తూ ఉంటుంది. వాటి కళ్ళతో 6 ఇమేజ్ని చూస్తుందండి. దీని బతుకు తెరువు గురించి కనుక తెలుసుకున్నామంటే

0: మన మైండ్ ఇంకొంచెం బ్లాక్ అవ్వడం ఖాయం. ఇసుకలో పగడాల్లో యూ షేప్ బొరియ తవ్వుకుంటుంది. రెండు ద్వారాలు. డేంజర్ వస్తే ఒక దాంట్లో దూరి ఇంకో దాంట్లోంచి ఎస్కేప్ అయిపోతుంది. బొరియ మూతి దగ్గర కాపు కాస్తూ ఉంటుందండి. పీతా రుయ్య నత్త చేప దగ్గరికి రాగానే మెరుపు వేగంతో బయటకొచ్చి ఒక్క పంచిస్తుంది. అంతే, అది స్పాట్ డెడ్. ఆ తర్వాత వాటిని శుభ్రంగా తినేస్తుంది. ఒక్కొక్కసారి రెండు మాంటిస్ షింపులు ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. బాక్సింగ్ లాగా పంచులు గుద్దుకుంటూ ఉంటాయి. వాటి నుంచి క్లాంగ్ క్లాంగ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఓడిపోయిన షింప్ బొరియ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. దీని తెలివితో బొరియ మూసుకోవడానికి రాయి చిప్పలు పెంకులు తెచ్చిపెట్టుకుంటుంది. సొంత ఇంటిని డెకరేట్ చేసుకుంటుంది. ఇన్ని పంచులేసే ఈ మాంటిస్ షింప్ మనిషికి డేంజరా? ఎగ్జాక్ట్లీ అండి, మనిషికి డేంజరే. కానీ కావాలని అటాక్ చేయదు. అలాగే ఇంట్లో అక్వేరియంలో పెట్టుకుందామంటే ఒక్క పంచుతో అక్వేరియం పగలగొడుతుంది. జాలర్ల వలలో పడితే వాళ్ళు వల నుంచి చాలా జాగ్రత్తగా తీయాలి. ఒకవేళ చేతి వేలి మీద కొడితే ఎముక విరగడం మాత్రం ఖాయం. దీన్ని కొన్ని దేశాల్లో తింటారు, కానీ పట్టుకోవడం అనేది చాలా రిస్క్. మాంటిస్ షింప్ అంటే నేచర్ చేసిన కుంగ్ఫూ మాస్టర్. సైజు చిన్నదే, కానీ పంచులో కంటి చూపులో దీన్ని కొట్టే జీవే లేదు. విన్నారు కదండి మాంటి శ్రింప్ జీవితం, జీవన విశేషాలు. మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మూడు వింతలు వింటూ ఉన్నాం. మరి ఈ రోజుకి మూడు వింత, అది లాస్ట్ వింత మీ అందరి కోసం. ఇప్పుడు నేను చెప్పే వింత ఇంకా కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎవరికైనా మూడు గుండెలు, 9 బుర్రలు చూసారా? చూసుంటారు. ఇప్పుడు నేను చెప్పే జీవికి డెఫినెట్గా ఉన్నాయి. మూడు గుండెలు, 9 బుర్రలు. కాలు తెగిపోయిందనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. స్కిన్ రంగు ఒక్క సెకండ్లో మార్చేస్తుంది, మాయమైపోతుంది. అది ఏంటా అని అనుకుంటున్నారా? అదేనండి, ఆక్టోపస్. ఆక్టోపస్ ఇది ఒక సముద్ర జీవి. ఇది చేప కాదు, పీత కాదు, ఇది వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఎముక లేవు, బాడీ మొత్తం రబ్బర్ లాంటిది. కానీ తెలుగులో డాల్ఫిన్ కుక్కలకి పోటీ ఇస్తూ ఉంటుంది. జార్ మూత తిప్పి తెరుస్తుంది కూడా. మనిషి ముఖం గుర్తుపెట్టుకుంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఆక్టోపస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ అందరి కోసం. ఈ ఆక్టోపస్కి 8 కాళ్ళు ఉంటాయి. చెప్పాలంటే అవి కాళ్ళు కాదండి, చేతులనే చెప్పచ్చు. దీని సైజు అతి చిన్నది అయితే 2.5 మిల్లీమీటర్లు. ఇది బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. అది పెద్దది, 6 మీటర్లు ఉంటుంది, 70 కిలోలు. ఇది జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్. ఇది ఎక్కడుంటుందంటే అన్ని సముద్రాల్లోనూ, రాళ్ల సందుల్లోనూ, ఇసుకలోనూ ఉంటూ ఉంటుంది. సముద్రంలో అయితే 2000 మీటర్ల లోతులో ఉంటుంది. దీని వయసు చాలా తక్కువ. చిన్నవి 6 నెలలు, పెద్దవి 3 నుంచి 5 ఏళ్ళు మాత్రమే. వీటిల్లో మాత్రం 300 జాతులు ఉన్నాయండి. ఈ ఆక్టోపస్కి ఎముకలుండవు, ముక్కులంటే బీక్ ఒక్కటే గట్టి.

ఉంటుంది. అది పట్టినంత హోల్లోంచి బాడీ మొత్తం దూరిపోతుంది. అందుకే టెన్నిస్ బాల్ అంత హోల్ ఉంటే 9 కిలోల ఆక్టోపస్ దూరిపోతుంది. దీనికున్న 3 గుండెల్లో 2 గుండెలు మొప్పలకి రక్తం పంపుతూ ఉంటుంది. నీళ్లలో ఆక్సిజన్ తీసుకోవడానికి 1 గుండె బాడీ మొత్తానికి రక్తం పంపుతూ ఉంటుంది. వింత ఏంటో తెలుసా అండి? ఈదుతున్నప్పుడు బాడీ గుండె ఆగిపోతుంది. అందుకే ఆక్టోపస్ ఎక్కువగా ఈదదు, పాకుతూ వెళుతూ ఉంటుంది. కానీ పాకడం కష్టమే, అలసిపోతూ ఉంటుంది. మనుషుల బ్లడ్లో ఐరన్ ఉంటుంది కదా, అందుకే ఆ హిమోగ్లోబిన్ వల్ల మన రక్తం ఎర్రగా ఉంటుంది. కానీ ఆక్టోపస్ బ్లడ్లో కాపర్ ఉంటుంది, అందుకే దీని రక్తం బ్లూ కలర్లో ఉంటుంది. కాపర్ వల్ల చల్లటి నీళ్లలో తక్కువ ఆక్సిజన్లో బాగా పనిచేస్తుంది. అసలు దీనికి 9 బుర్రలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారా? మెయిన్ బ్రెయిన్ తలలో డోనట్ షేప్లో ఉంటుందండి, అన్నవాహిక మధ్యలోంచి వెళ్తుంది. ఎక్కువ తింటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. 8 మినీ బ్రెయిన్స్ ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో నాడీ వ్యవస్థ ఉంటుంది, అంటే ఒక్కొక్క చెయ్యి దానికదే ఆలోచించగలుగుతుంది. మెయిన్ బ్రెయిన్ అటు వెళ్ళు అని చెప్తుంది, కానీ చెయ్యి రాయి కింద ఏముందో వెతుకుతుంది. షెల్ విప్పుతూ ఉంటుంది. చెయ్యి తెగిపోయినా 1 గంట దాకా పాకుతూనే ఉంటుంది. తిండిని పట్టుకోగలదు. దీనికి 50 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయండి. కుక్కకి 60 కోట్లు. కానీ ఆక్టోపస్ న్యూరాన్స్లో 3లో 2వ వంతు చేతుల్లోనే ఉన్నాయి. అందుకే దానికి బాడీ అంతా బుర్రంటారు. ఇది ఎదట వాళ్ళని మభ్య పెట్టడంలో పీహెచ్డీ చేసిందనుకోండి. రంగులు మారుస్తుంది. ప్యాపిల్లే అనే కండరాలు స్కిన్ని గరుకుగా ముళ్ళల్లాగా ఆల్గేలాగా మార్చేస్తూ ఉంటుంది. పగడంలా మారుతుంది. ఇసుకలా కూడా మారిపోతూ ఉంటుంది. 0.2 సెకండ్లలో రంగు మార్చేస్తుంది. మనం కన్ను ఆర్పే లోపు మాయమైపోతుంది. ఇది యాక్టింగ్లో ఆస్కర్ అనుకోండి. ఇండోనేషియాలో ఉండే మిమిక్ ఆక్టోపస్ 15 రకాల జంతువుల్లాగా నటిస్తుందట. 6 చేతులు లోపల పెట్టి 2 చేతులు పావులా ఊపుతూ ఈదుతుంది. చేపలు భయపడి పారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి చేతులు విడదీసి విషపు లైన్ చేపలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి బాడీ అంతా ఫ్లాట్గా చేసి ఇసుక మీద పాకుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకంటే తిండి కోసం, శత్రువుల్ని భయపెట్టడం కోసం. దీని తెలివి అమోఘం కదండి. జారు మూత తిప్పేయగలదని చెప్పుకున్నాం కదా. ఆక్టోపస్కి వెన్నుముక లేదు, కానీ పజిల్స్ సాల్వ్ చేయడంలో దిట్ట. సీసా జార్లో పీత వేసి మూత బిగిస్తే లోపల నుంచి మూత తిప్పి తెరిచి పీతం తినేస్తుంది. ఇది మనిషిని బాగా గుర్తుపెట్టుకుంటుంది. అక్వేరియంలో ఎవరు తిండి పెడతారో, ఎవరు ఏడిపిస్తారో ముఖం గుర్తుపెట్టుకుంటుంది. ఇష్టమైన వాళ్ళు వస్తే పైకి వస్తుంది, విసిరేవాడు వస్తే నీళ్లు పిచికరి చేస్తుంది. ఇది కొబ్బరి చిప్పలు, గాజు పెంకులు మోసుకెళ్తూ ఉంటుంది. ప్రమాదం వస్తే చిప్పలు అడ్డు పెట్టుకుని దాక్కుంటుంది. కానీ ఇంత తెలివైన ఆక్టోపస్ లైఫ్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఇది నేర్చుకున్నది పిల్లలకి నేర్పలేదు, ఎందుకంటే గుడ్లు పెట్టిన తర్వాత ఆడ ఆక్టోపస్ చనిపోతుంది. ఒకవేళ దానికి ప్రమాదం కనుక వస్తే నల్లటి ఇంక్ పిచికారీ చేస్తుంది. ఆ ఇంక్లో టైరోసినేస్ ఉంటుంది, అంటే అదొక అమైనో యాసిడ్ అన్నమాట. శత్రువు వాసన చూపు 10 నిమిషాల వరకు అది గుర్తుంచుకోగలదు. అదే టైంలో కలర్ మార్చి పారిపోతూ ఉంటుంది. ఇది పీతల్ని తినాలంటే చిలక ముక్కు లాంటి బీక్తో పీత డిప్పని కొరికి రంధ్రం చేస్తుంది. విషం ఇంజెక్ట్ చేసి పీతని పక్షవాతం వచ్చేలా చేస్తుంది. వీటిలో బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ చాలా డేంజరస్ అండి. ఇది గోల్ఫ్ బాల్ సైజ్, కానీ విషపూరితం. దీనిలో ఉన్న విషం సైనైడ్ కంటే 1200 రెట్ల పవర్ అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. 1 మిల్లీగ్రామ్కి 26 మంది మనుషులు చనిపోతూ ఉంటారు. కరిస్తే 5 నిమిషాల్లో పక్షవాతం, 20 నిమిషాల్లో గుండె ఆగిపోతుంది. దీనికి యాంటీడోస్ లేదండి. కరిచినప్పుడు నొప్పి ఉండదు, అందుకే డేంజర్. కానీ దాన్ని కవ్విస్తే మాత్రమే కరుస్తుంది. ఆక్టోపస్ లైఫ్ సైకిల్ చాలా విషాదకరమైందండి. మగ ఆక్టోపస్ 3వ చెయ్యి ప్రత్యుత్పత్తి కోసం మారిపోతుంది. దాంట్లో స్పెర్మ్ ప్యాకెట్ పెట్టి ఆడ ఆక్టోపస్కి ఇస్తుంది. కొన్ని జాతుల్లో చెయ్యి తెగి ఆడదాని బాడీలో ఉండిపోతుంది. ఆడ ఆక్టోపస్ 10,000 నుంచి 1,00,000 గుడ్లు వరకు పెడుతుంది. గుహలో దండలుగా వేలాడదీస్తుంది. గుడ్లు పొదగడానికి 1 నుంచి 6 నెలలు పడుతుంది. ఆ టైంలో తల్లి ఏమీ తిందో నిద్రపోదు, గుడ్ల మీద నీళ్లు ఊదుతూ శుభ్రం చేస్తూ కాపలా కాస్తూ ఉంటుంది. పిల్లలు బయటకు రాగానే తల్లి శరీరం పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. సెల్స్ వాటంతట అవే చనిపోతాయి. ఆకలితో తన చేతుల్ని తానే తినేస్తుంది. మగది సంభోగం అయిన 2 నుంచి 3 నెలల్లో చనిపోతుంది. పిల్లలు వాటంతట అవే పెరగాలి, అన్నీ సొంతంగా నేర్చుకోవాలి. అందుకే ఆక్టోపస్ సివిలైజేషన్ కట్టలేకపోయింది.
సో లిజనర్స్ విన్నారు కదండి, చావని టార్టీగ్రేడ్, బుల్లెట్ పంచికొట్టే రొయ్య, 9 మెదళ్ల ఆక్టోపస్. ప్రకృతి తన జీవుల్లో ఎన్ని వింతలు దాచిందో కదా. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం ఆరంభం మాత్రమేనండి. రేపు మీ గుండె వేగాన్ని మరికొంత పెంచడానికి

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు

0: నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558. మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడటానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే తీర్థాన్ అయితే వచ్చేసాండి. మరి మీరు నాతో మాట్లాడాలి అని మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100119193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: ఓకే లిజనర్స్, ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మన మస్త్ టైం పాస్ కార్యక్రమంలో నాతో పాటు మన ఆర్జే సౌమ్య గారు కూడా ఉన్నారండి. హలో సౌమ్య.
5: హలో తీర్థ,
0: ఎలా ఉన్నా?
5: నేను చాలా బాగున్నాను.
0: మరి ఈరోజు మన మస్త్ టైం పాస్ కార్యక్రమంలో లిజనర్స్ అందరితో మాట్లాడడానికి నువ్వు రెడీగా ఉన్నావా?
5: నేను రెడీగా ఉన్నాను.
0: ఓకే అండి, మరి ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడే

0: చేద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: హరినాథ్ రెడ్డి మేడం,
0: సారీ అండి. హరినాథ్ రెడ్డి గారు
1: బాగున్నాం. చల్లగా నిన్న కూడా వర్షం పడింది మేడం.
0: ఓకే అండి.
1: బాగా చల్లటి వాతావరణంలో ఉన్నాము. అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరూ కూడా వాన కురవాలి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: మీకడ ఎట్లుంది మేడం?
0: మాకు ఇక్కడ చాలా ఎండగా ఉందండి, ఇంకా తగ్గలేదు.
1: మీకు కూడా వర్షం రావాలని కోరుకుంటాను మేడం.
0: థ్యాంక్స్ అండి.
1: మీకు స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలతో మేడం. ఈరోజు ఏమైనా టాపిక్ ఇస్తారా మేడం?
0: టాపిక్ ఏం లేదండి, ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు కదా, దాని గురించి మాట్లాడుకుందామని.
1: ఓకే మేడం. కల్పన మేడం సినిమా పేరు.
0: ఓకే అండి, ఆ మూవీ నుండి.
1: ఒక ఉదయంలో అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి.
1: ఒక ఉదయంలో కల్పన అనే టైటిల్ వస్తుంది మేడం.
0: ఓకే అండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం, మీతో మాట్లాడడానికి ధన్యవాదాలు మేడం.
0: నేను కూడా ధన్యవాదాలు.
1: ఒక మేడం, ఇద్దరు మేడంలకు కూడా నమస్కారాలు.
2: నమస్కారం హరినాథ్ రెడ్డి గారు.
1: బాగున్నారు మేడం?
2: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. అందరూ చల్లగా ఉండాలి అని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అది అందరికి వర్షాలు కూడా రావాలి.
2: అవునండి, తెప్పించండి మాకు కూడా ఇక్కడ వర్షాలు. ఎలా
1: నిన్న రాత్రి బాగా వచ్చింది మేడం వర్షం కూడా, మాకు కూడా బాగా చల్లటి వాతావరణంలో ఉన్నాము. ఈ పాట చల్లగా విందాం మేడం.
2: సరే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హాయ్ అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు వికాస్ అండి, నేను తాడేపల్లిగూడెం నుండి మాట్లాడుతున్నాను.
0: వికాస్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ అయితే విన్నారా అండి?
1: లేదండి, ఇప్పుడే వింటున్నాను. టాపిక్ ఏంటండి ఈరోజు?
0: ఈరోజు అయితే బాలకృష్ణ గారి బర్త్డే అండి.
1: అవునండి, మా బాలయ్య బాబు ఈరోజు పుట్టినరోజు.
0: ఓకే అండి. మరి మీ బాలయ్య బాబు గారి ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పండి.
1: సాంగ్ అండి?
0: అవునండి.
1: నాకు లైన్ మూవీ నుండి ఏమన్నా సాంగ్ ప్లే చేయండి.
0: అదొకే అండి, కానీ మీ ఫేవరెట్ సాంగ్, మీరు లూప్ లో వినే పాట.
1: సాంగ్స్ అంటే నాకు సడన్ గా గుర్తు రావట్లేదండి.
0: ఓకే అండి. మరి మీ బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదైనా చెప్తారా?
1: చెప్తానండి.
0: చెప్పండి.
1: కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుద్ది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనపడుద్ది, నేను కొడితే హిస్టరీలో కనపడుద్ది.
0: జై బాలయ్య.
1: జై బాలయ్య.
0: ఓకే అండి. మరి ఈరోజు సాంగ్ అయితే లైన్ మూవీలో అడుగుతున్నారా, ఏం సాంగ్ అండి?
1: నాకు సాంగ్ ఎలాగ, ఈరోజు అందరూ బాలకృష్ణ గారి సాంగ్స్ అడుగుతారు కాబట్టి నాకు ఆనంద్ మూవీలో నుండి నువ్వేనా సాంగ్ ప్లే చేయండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనేట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాను పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ అయితే ఏం లేదు, బాలకృష్ణ గారి బర్త్డే కదండి.
1: అవును మేడం,
0: ఆయన గురించి మాట్లాడుకుందాం.
1: ఓకే మేడం.
0: మీకు బాలయ్య గారి మూవీస్ లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం?
1: అసలు మేము నందమూరి ఫ్యాన్స్ మేడం. మేము
0: అవునా అండి?
1: బాలకృష్ణ అంటే మాకు ప్రాణం.
0: ఓకే అండి.
1: నందమూరి వంశస్థుల నుంచి ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ నుంచి కూడా మనం నందమూరి ఫ్యాన్స్ పక్కగా పోలేదు ఇంకా.
0: ఓకే అండి.
1: నందమూరి బాలకృష్ణ సినిమాలలో మనకు సింహ లెజెండ్ ఈ రెండు బాగా గుర్తింపు ఉన్న సినిమాలు మేడం.
0: అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కదండి.
1: అవును మేడం.
0: మరి బాలయ్య గారి డైలాగ్ ఏమైనా చెప్తారా?
1: చెప్తా మేడం.
0: చెప్పండి.
1: ఓటర్ని అనుకున్నారా, బే షూటర్ ని కాల్చి పడేస్తానా కొడక.
0: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు? హలో,
1: ఈరోజు మేడం
0: చెప్పండి.
1: మాకు లెజెండ్ మూవీ నుంచి లెజెండ్ అని మెయిన్ మామూలుగా అదే లెజెండ్ రాముడు భీముడు విష్ణువుడు అన్ని కలిస్తే వీడు అనే లెజెండ్ మిస్ ఇజే లెజెండ్ అని పాట వస్తుంది మేడం.
0: అవునండి.
1: టైటిల్ సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం అశ్రత్ మేడం, మార్కాపురం మేడం.
0: అశ్రత్ గారు ఎలా ఉన్నారు? ఓకే అండి. మరి ఈ రోజు టాపిక్ అయితే ఏం లేదండి, బాలకృష్ణ గారి బర్త్డే కదా,
1: అవును మేడం,
0: దాని గురించి మాట్లాడుకుందాం.
1: అంటే బాలకృష్ణ గారి మూవీస్ అన్ని బాగుంటాయి మేడం, కాకపోతే డైలాగ్స్ నాకు చెప్పడం రాదు మేడం.
0: ఓకే అండి. మరి
1: కొంచెం ఫాస్ట్ గా రాష్ట్రీయ ఉంటాయి కాబట్టి అది చెప్పడం నాకు కుదరదు అనమాట.
0: ఓకే అండి.
1: సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి మేడం, అసలు కొన్ని కొన్ని సాంగ్స్ విన్నప్పుడు అసలు బాలకృష్ణ గారికి ఇలాంటి ఇంత రొమాంటిక్ సాంగ్స్ రాశారా అనిపిస్తుంది మేడం. అలా ఉంటాయి సాంగ్స్, చాలా బాగుంటాయి బాలకృష్ణ గారి సాంగ్స్. వాటిలో రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో నీలాల నింగి నీడల్లో అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి.
1: మూవీ నేమ్ వచ్చేసి రౌడీ ఇన్స్పెక్టర్.
0: ఓకే అండి.
1: నీలాల నింగి నీడల్లో అనే సాంగ్ ప్లే చేయండి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, శుభ సాయంత్రం మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య మేడం. లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, బాగున్నా, మంచిగా అందరం మంచిగా మేడం.
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: అవును మేడం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను మేడం.
0: ఈ రోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు అండి.
1: అవును మేడం, నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

0: మేడం
1: మీరు బాలకృష్ణ గారి మూవీస్ చూస్తూ ఉంటారా?
0: ప్రొడ్యూసర్ మేడం, అందరూ ప్రొడ్యూసర్ ఇప్పుడు అంటే తక్కువ మేడం. అప్పుడు బాలగౌరవముడు, పట్టాభిషేకం, కథానాయకుడు, అప్పుడు ఆ టైంలో చూసాను మేడం.
1: మీరు చూసిన వాటిలో మీకు చాలా ఇష్టమైన సినిమా ఏంటండి?
0: మేడం నాకు ఏంటంటే, నాకు పట్టాభిషేక సినిమా మంచి డైలాగులు బాగుంది మేడం. పట్టాభిషేకంలో
1: మరి ఆ డైలాగ్ ఏమైనా చెప్తారా అండి?
0: లేదు మేడం, నాకు రాదు మేడం డైలాగులు, రాదు మేడం నాకు.
1: ఓకే అండి, మరి ఈ రోజు
0: మన ముద్దుల కృష్ణయ్య వెళ్ళా మంచి అప్పుడు చూసాను మేడం.
1: నాకు
0: సినిమా పేరు నాకు ముద్దుల ఇది మూగగో కృష్ణ ముద్దుల కృష్ణయ్య మేడం, ముద్దుల కృష్ణయ్య.
1: ఆ మూవీ నుండి
0: తెలుసా మేడం? కృష్ణయ్య దుంచాడు రంగానికి అని పాడారు మేడం.
1: ఓకే అండి
0: మేడం, మా మిత్రులు నలుగురు రాయి చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: మా ముఖ్యంగా మా మిత్రుడు కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారికి ముఖ్యంగా హాయి మేడం. మన కర్నూలు మన ఉమ్మడి జిల్లా మాధవరావు నుంచి గారి నుంచి వెంకటేష్ గారికి హాయి, మన బాలాజీ గారికి హాయి, సాతాపురం నాయర్ గారికి హాయి మేడం.
1: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను నాగేశ్వరరావు ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి.
1: మేడం చెప్పండి,
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే అండి, విన్నారా?
1: బాలకృష్ణ గారి బర్త్డే ఉంది, అందులో ఇవాళ ప్రపంచ పెన్నుల దినోత్సవం కూడా ఉంది. సరే, నేను పెన్నులు ముచ్చట తర్వాత చెప్తే గానీ, బాలకృష్ణ గారు అంటే ఆయన సాంఘిక కానీ పౌరాణిక చిత్రాలు కూడా మంచిగా నటించారండి ఆయన. అయితే ఫస్ట్ పౌరాణికంగా నటించిన చిత్రం వారి నాన్నగారితో పాటు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మ గారి చరిత్రలు, ఆయన బాల్య వయసు చాలా చిన్న వయసు అప్పుడు.
0: అవునండి.
1: అతలో నా భూతు నా భవిష్యత్తుగా బ్రహ్మంగారి శిష్యుడిగా చేసి జనాలను మెప్పించారు.
0: ఆ
1: తర్వాత చాలా చాలా సాంఘికం పౌరాణికం చేశారు. కానీ పౌరాణిక చిత్రంలో శ్రీరామ రాజ్యంలో జగదాభి జగదానంద తారక అనే పాట నాకు వినిపించండి. అందులో ఈరోజు ప్రపంచ పెన్నుల దినోత్సవం ఉందండి, దాని గురించి చిన్న రెండు మాటలు చెప్తారు మేడం.
0: చెప్పండి.
1: మనసులోని భావ ఊహల అక్షర పదమాలికకు పూర్తిగా దస్త్రంలో దస్తూరిగా ముందు శ్రీ చుట్టి సత్యాక్షరి భూత భవిష్యత్ వర్తమాన సాక్షాధారిణి తెల్లని కాగితాలపై నల్లని లిపి అక్షర రూపమాలికల కలం రకరకాల రంగుల పెన్నులు ప్రపంచ బాల్ పెన్నుల దినోత్సవం ఉందట మేడం. ఈరోజు అది చూసి నేను రాసుకున్నాను.
0: మీరు కూడా చాలా బాగా చెప్పారండి
1: మేడం.
0: ఓకే అండి, ఎవరికన్నా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: నేను శ్రోతలందరికీ, ఆర్జీలకు అందరికీ అండి, విజయ ముఖ్యంగా విజయ మేడం గారికి, ప్రసాద్ గారికి, వీరందరికీ అండి.
0: ఓకే అండి, మీకోసం మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసేస్తున్నాం, వినేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్ణం జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీ దయ దేవుందయ మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు బాలయ్య గారి పుట్టినరోజు కదండి?
1: అవును మేడం, ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు. మా చిన్న కొడుకు ఈరోజు పుట్టినరోజు మేడం.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: మరి మా రేడియో తరపున తనకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం.
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: మరి చెప్పండి, బాలయ్య గారి సినిమాలో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం?
1: ఆదిత్య 369 అంటే ఇష్టం మేడం.
0: అవునండి, చాలా బాగుంటుంది ఆ మూవీ.
1: బాగానే ఉంది మేడం.
0: ఫ్యూచర్ లో కూడా వెళ్తారు కదండి?
1: అవును మేడం.
0: మరి బాలయ్య గారి డైలాగ్ ఏమని చెప్తారా?
1: ఏం లేదు మేడం.
0: ఓకే అండి. మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: తాతమ్మనోడు సినిమా మేడం.
0: ఆ మూవీ నుండి
1: పుట్టినరోజు ఆ పాట ఉంది మేడం.
0: ఓకే అండి. ఎవరికైనా హాయ్?
1: అందరి కొరకు మేడం హాయ్.
0: ఓకే అండి. మీరు కొరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినాశం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: హిమవంత్ కుమార్.
0: సుకుమార్ గారు ఎలా ఉన్నారు?
1: అమూలియా, మంచి మంచి దేవుడి వరాలండి. మీ పేర్లు?
0: థ్యాంక్స్ అండి.
1: చెప్పమ్మా, మీరు భారతదేశ ఫ్యాన్సా?
0: లేదండి, కానీ మీరు చెప్పండి.
1: చెప్పమ్మా.
0: మీరు చెప్పండి, మీరు బాలయ్య గారి ఫ్యానా?
1: అసలు ఎవరికి నీ ఫ్యాన్ కాదు, నాకు నేనే ఫ్యాన్. అందరికి నేనే ఫ్యాన్.
0: ఓకే అండి, అయితే మీరు కూడా నాలాగే అనమాట.
1: అంతే, నాకు నేనే హీరో. ఎందుకంటే చాలా మంది పుట్టినరోజు వస్తుంటాయి.
0: అవునండి.
1: ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, నేను మొగలు తిరిగినప్పుడు ఆయన కలిసి అప్పుడలు దిగాం ఒకనొక సందర్భంలో. మరి బాలకృష్ణ గారు ఉన్నారు, విజయవాడలో సినిమా తీశారు మా మెయిన్ రోడ్లో, మా షాపుల ముందు. మరి ఆయన పలకరి

0: అన్నారు చాలు కాబట్టి నేను ఎవరికి పుట్టినరోజు శుభాకాలు చెప్తున్నాను, ఎందుకంటే మనకు పుట్టినరోజు శుభాకాలు తెలియదు కదా.
1: అవునండి,
0: వాళ్ళే మనకి గుర్తుండే.
1: అవునండి,
0: కథాపరంగా వాళ్ళు హీరోలు, వ్యాపార పరంగా మనం వ్యాపారస్తున్నాం.
1: అవునండి,
0: రేడియో పరంగా మీరు రేడియో జాకీలు, మీరు అనుసరణ.
1: ఓకే అండి,
0: అది నా లెక్క. అలానే ఎవరిని నీ కించబడుతున్నావు.
1: ఓకే అండి,
0: మన అందరి అక్కడి నుండి నేను చూసిన ఉండే చిరంజీవితో ఫోటోలు దిగాం. మన తమ్ముడు పల్లె కళాక్షేత్రంలో ఐశ్వరంగారావు గారి విగ్రహం ఆవిష్కరణప్పుడు లక్ష్మణ గారు ఇచ్చారు ఫోటోలు దిగాం, నూతమరి శాంతి గారు ఇచ్చారు ఫోటోలు దిగాం. ఇప్పటికీ స్టీల్ రావు నా దగ్గర ఉన్న బద్దలంగా ఉన్నాయి ఫోటోలు.
1: అయితే మీరు కూడా ఒక సెలబ్రిటీనా అండి?
0: వ్యాపార పరంగా అయితే సెలబ్రిటీనమ్మా.
1: ఓ, మీరేం వ్యాపారం
0: చేస్తారు? సెలబ్రిటీనే, ఎందుకంటే రేడియో స్టేషన్ వెళ్తే, విజయవాడ రేడియో స్టేషన్ వెళ్తే వాళ్ళకి మనం నమస్కారం కొట్టాం, వాళ్ళే నాకు నమస్కారం పెడతారు. వాళ్ళే చెప్పారు అన్నాన్ని మీ ఫ్యాన్స్ అన్నాన్ని. అది కాదు మనకి, అది పేరు అంటే.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏంటంటే
0: క్రికెటర్లకి క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, సినిమాటర్లకి కొన్ని మనోళ్ళు ఉంటారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు అంతే. ఇప్పుడు మనం పుట్టిండే వాళ్ళు గుర్తుండే వాళ్ళు కూడా చెప్తే మనకి హ్యాపీయే. అది నా పద్ధతి అది.
1: అవునండి,
0: ఇదే మీ పుట్టినరోజు అనుకోండి, గంట పదంగా చెప్తాం, కావాలి పేపర్ కూడా ఇప్పిస్తాం, ఇలా మా అమ్మాయి పుట్టినరోజు పాపం చెప్పి ఛానల్స్ చెప్తాం.
1: నా పుట్టినరోజు అప్పుడు తప్పకుండా చెప్తానండి.
0: అలాగే నాది ఉంది ఆగస్టు 13వ తారీఖు, 3 మంది చెప్తారు నాకు.
1: నేను కూడా ఈసారి తప్పకుండా చెప్తానండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: మంచి ఘనశాల గారు పాట ఏది చేసినా పర్లేదమ్మా.
1: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లేజినేట్ అని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో సీత కిడ్స్ అండి, నమస్తే. శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం.
0: శుభ సాయంత్రం త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: వర్షం ఏమైనా వచ్చిందా కిడ్స్ అండి?
0: వచ్చిందండి.
1: సంతోషం. మాకు మాత్రం రాలేదురా బంగారం, కొద్దిగా కొద్దిగా వర్షం ఉంటే స్టాక్ పంపించు మాకు.
0: కానీ ఎండగానే ఉందండి ఇంకా.
1: వస్తుందేనమ్మా, ఒకవేళ వచ్చినా వెంటనే భూమాత ఆగితే ఉన్నట్టు వల్ల వెంటనే పీల్చుకుంటుంది, మళ్ళీ ఎండ వాతావరణం వచ్చేస్తుంది.
0: సరే అండి.
1: ఒక రోజు ఒక 3-4 గంటలు వరుసగా పెద్ద వాన పట్టాలని అప్పుడు భూమాత తలపడుతుంది, మరినట్టుకి మనకి తలని వాతావరణం వస్తుంది.
0: త్వరగా వర్షాలు రావాలని కోరుకుంటున్నా అండి.
1: మీరే కదా, నేను అదే ప్రార్థిస్తున్నాను. మనందరం కూడా వాన రావాలని కోరుకుంటున్నామండి.
0: ఓకే అండి. ఈ రోజు మనతో పాటు సౌమ్య గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడండి. త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. అవునండి. అవునండి. అవునండి.
1: ఓకే
0: అండి.
1: వాళ్ళ తండ్రి గారి పేరు మీద కట్టిన కాలనీలో ఉంటామండి. ఎన్టీ రామారావు గారు అంటే వాళ్ళ కుమారులు, బాలకృష్ణ గారు అంటే బాగా అన్నయ్య గారు అబ్బాయి, సూర్యరెడ్డి గారు కనుక అభిమానం అండి, చాలా అభిమానం అండి.
0: ఓకే అండి.
1: బాలకృష్ణ గారు పుట్టిన శుభాలు తెలియపడుతూ టైం కాబట్టి వాళ్ళ త్వరగా పాట అడిగేస్తాను మిమ్మల్ని.
0: మరి ఈ రోజు ఏం పాట వినాలనుకుంటున్నారండి?
1: భైరవ ద్వీపం. ఈ చిత్రంలో అడిగిందమ్మా. హలో
0: చెప్పండి. ఆ మూవీ నుండి
1: భైరవ ద్వీపం పాట అంటే అడిగాడమ్మా?
0: అడగలేదండి.
1: భైరవ ద్వీపం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం బాధపడి సురేష్. శ్రీ తొమ్మురదారదామృతం అనే పాట ఉందమ్మా.
0: ఆ ఉందండి.
1: ఈ పాట వెయ్యండి. ఈ పాట పక్కగా గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, విజయ భగవత్ తల్లి కోసం, ఆ తీర్థ చిత్తతల్లి కోసం, సౌమ్య చిత్తతల్లి కోసం, తర్వాత ఆ నలమిరి వెంకటరెడ్డి గారి కోసం, బొట్టెడ్డి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, భైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, బచ్చు శాస్త్రిరావు గారి కోసం, లింగరాజు గారు వారి కోసం, పెద్దమ్మ గారు, బాబాయ్ గారు వారందరి కోసం ప్రసాద్ చేయండి చిత్తతల్లు.
0: ఓకే అండి. మీరు అడిగిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తాం. మీరు కొరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ టెన్ నుంచి థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన మస్త్ టైంపాస్ కార్యక్రమం అయితే ఎండ్కి వచ్చేసింది. సో మరి మళ్ళీ మనసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే తీర్థ.
2: నేను మీ ఆర్జే సౌమ్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
2: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
3: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
2: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా స్లమ్ డాగ్. యాక్షన్ చిత్రమే అయినా నిజమైన భావోద్వేగాలే ఇందులో కీలకమన్నారు పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ వహిస్తూ చార్మి జేబీ నారాయణరావుతో కలిసి నిర్మించిన చిత్రం స్లమ్ డాగ్. విజయ్ సేతుపతి కథానాయకుడు, సంయుక్త మేనన్ కథానాయిక, తబు ముఖ్య భూమిక పోషించారు. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ని సోమవారం చెన్నైలో నిర్వహించిన ఒక వేడుకలో విడుదల చేశారు. ఒక వాన పడితే కాకుల్లా చెట్ల కిందే దాక్కునే జీవితాలు మావి, అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా అంటూ విజయ్ సేతుపతి చెప్పే సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. వేడుకను ఉద్దేశించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, రేపటి తరమైన జెన్జీ కోసం తీసిన సినిమా ఇది. జెన్జీ తరం నిన్నటి తరం కంటే క్రమశిక్షణ, భావోద్వేగాలు ఉన్నవాళ్ళని నమ్ముతాను. వాళ్ళంతా కుటుంబాలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. బయట మనం ఎంతోమంది భిక్షగాళ్ళను చూస్తుంటాం, కానీ వాళ్ళు నిజంగా ఎవరు, వాళ్ళ వెనక ఎన్ని కథలు భావోద్వేగాలు ఉన్నాయో మనకు తెలియదు. విజయ్ సేతుపతి ఈ సినిమా చేయడమే నాకు చాలా పెద్ద విషయం. ఆయన ఎప్పుడూ సెట్కి ఒక కొత్త నటుల్లో వచ్చేవారు, ఆయన ఎంతో ఒదిగి ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారట. ఈ బయోపిక్లో నటించడానికి మొదట సాయి పల్లవిని, రుక్మిణి వసంత్ లాంటి పలువురు తారల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ కథ రష్మిక వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆమెతో కథా చర్చలు పూర్తయినట్టు సమాచారం. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్ర కోసం ఆమె ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్మిక ఖాతాలో మైసా, రణబాలి, కాక్టైల్ 2 లాంటి చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాక్. హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. వాల్టర్ వీరయ్య విజయం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. అనశ్వర రాజన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పొల్లచ్చిలో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇందులో ఓ కీలక పాత్ర కోసం కన్నడ భామ రచిత రామ్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె గతేడాది రజనీకాంత్ కూలీలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి అందరినీ మెప్పించారు. ఈ క్రమంలో ఇప్పుడు చిరు సినిమాలో అవకాశం అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. బిచ్చగాడు విజయం తర్వాత హీరో విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కలిసి చేసిన సినిమా వందదేవుళ్ళు. ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో రామాంజనేయులు, జవాజీ దీనిని నిర్మించారు. స్వాసిక, అజయ్, కావ్య తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నిహారిక కొనిదల సోమవారం ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు. నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవర్రా అంటూ ఆఖర్లో స్వాసిక చెప్పిన డైలాగ్ ఈ సినిమాకి ఆకర్షణగా నిలిచింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యువి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్ కూల్ మూడ్స్.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. చాలా సినిమాల్లో లవర్ బాయ్లా సందడి చేసిన త్రిగుణ్ కొత్త సినిమా కోసం లుక్ మార్చేశారు. పూర్తిగా నాటు అవతారంలో కనిపించి సందడి చేయనున్నారు. జంగా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కెవిన్ గడ్డం దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు నిర్మిస్తున్నారు. వనిత కిలారి సమర్పిస్తున్న ఈ చిత్రంలో నేహా పఠాన్ హీరోయిన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. త్రిగుణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం జంగా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు బృందం. అందులో త్రిగుణ్ కనిపించే తీరు కొత్తగా ఉంది. ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాని చుట్టూ తిరిగే అంశమే ఒక కోర్ట్ కేస్. సూర్యాంశ్ తనీషా మిశ్రా నాయక నాయకులు. గణేష్ పూడి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. జూలై 17 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఈ సినిమా టీజర్ని ఇటీవల ఆవిష్కరించారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ ఒక ప్రేమికుడి న్యాయ పోరాటమే ఈ చిత్రం అని అన్నారు. ప్రేమ కథల్లో ఒక కొత్త కోణాన్ని స్పృశించే చిత్రం ఇది అని చెప్పారు హీరో హీరోయిన్లు. విన్నారు కథ లిజినెస్. మరి ఇది ఇవాళ టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ సౌమ్య.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నెంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడు మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి. మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో 90.4 అండ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. మరి లిసనర్స్, నాకు తెలిసినంత వరకు మార్నింగ్ నుంచి మా ప్రోగ్రామ్స్ అంటూ వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఈ థీమ్ మార్ ప్రోగ్రామ్ కూడా మీరు ఎంజాయ్ చేయాలి కదా, చేసేలా నేను చేస్తాను కదా లిసనర్స్. మరి ఈ రోజు మన థీమ్ మార్ కార్యక్రమంలో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ్ సాంగ్స్ అయితే మీ ఆజ్ హారికనైతే తీసుకొచ్చేసానండి. మరి అవి వింటూ మీరు ఎంజాయ్ చేయడానికి ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, అందులోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. అంటే దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: After a short break, welcome back to Thinmar. మరి లిసనర్స్, ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. సో మన ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేయడానికి లుక్ అప్ ది మూవీ నుంచి తుదెక్కు తెరి ఫోటో సో సవాలికమే అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసిందండి. మరి ఆ సాంగ్లో కార్తిక్ ఆర్యన్ అండ్ కీర్తి సనన్ గారు అయితే కలిసి నటించేశారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ని అయితే నిర్మాణ్ గారు రాయ్గా, కరణ్ గారు అయితే పాడేశారండి. మరి గోల్డ్ బాయ్స్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత.

0: ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిసనర్స్, మరి లుక్కా చుప్పి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు రావే ఓ పిల్ల అంటే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసిందండి. మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు, అండ్ సమంత గారు అయితే కలిసి నటించేశారు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీకు అంతే బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మరి లిస్నర్స్ ఒక తెలుగు తమిళ అండ్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా, మళ్ళీ హిందీ సాంగ్ మన ముందుకు రాబోతుంది. ఇస్ దిస్ లవ్ ఫ్రమ్ ద మూవీ కిస్మత్ కనెక్షన్స్. మరి ఈ మూవీలో షాహిద్ కపూర్ అండ్ విద్యా గారు అయితే కలిసి నటించేశారండి. ఈ సాంగ్ అయితే షయాద్ గారు రాయగా మోహిత్ అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడేశారండి. ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: ओके लिसनर्स, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడైతే రజనీకాంత్ గారు అండ్ ఐశ్వర్య రాయ్ గారు కలిసి నటించిన రోబో మూవీ నుంచి నీలో వలపు అడుగులే అన్నది అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసిందండి. మరి ఈ సాంగ్ ని వనమాలి గారు రాయగా విజయ్ ప్రకాష్ అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడేశారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే ఒక మెలోడియస్ తమిళ సాంగ్ అయితే వచ్చేసింది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Summer Special, Challa Challani Chitkalu.
4: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
3: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
4: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
3: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.

0: రండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతుంది జోబీ డోబీ ఫ్రమ్ ద మూవీ 3 ఇడియట్స్. మరి ఈ మూవీలో అమీర్ ఖాన్ అండ్ కరీనా కపూర్ గారు అయితే కలిసి నటించేశారండి. సోనూ నిగమ్ అండ్ శ్రేయా ఘోషల్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినే సార్ కదా లిసినర్స్. మరి సమంత అండ్ విజయ్ గారు కలిసి నటించిన 24 మూవీ నుంచి మనసుకే అంటే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ ని చంద్రబోస్ గారు రాయగా చిట్ శ్రీరామ్ గారు అయితే పాడేశారండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే ఒక మంచి తమిళ సాంగ్ అయితే వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఓకే లిజనర్స్, మరి ఈ రోజు మన థీమ్ వార్ కార్యక్రమంలో మంచి మంచి సాంగ్స్ అయితే వినేస్తున్నారు. మరి లాస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతుంది అమీర్ ఖాన్ అనుష్క శర్మ గారు కలిసి నటించిన పీకే మూవీ నుంచి లవ్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి ఈ సాంగ్ ని సోను నిగమ్ అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే కలిసి పాడేశారండి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిస్ట్ ఎంజాయ్.

0: ఓకే లిసనర్స్, మరి ఈరోజు సాంగ్స్ అయితే మీరు విని చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే మన తిన్మార్ కార్యక్రమంలో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్తో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ హారిక.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119 93.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.